శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 17వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 7వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: శ్రీ గురుభ్యో నమః. ఈ అనంత విశ్వమున మానవుడికి లభించిన అత్యంత విలువైన అపురూపమైన సంపద కాలము. ధనమును కోల్పోయినచో శ్రమించి తిరిగి ఆర్జించవచ్చును, కాని గడిచిన కాలమును తిరిగి తెచ్చుట సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని తరం కూడా కాదు. కాలము నిరంతరం ప్రవాహము వంటిది. అది ఎవరి కోసము నిరీక్షించదు, ఎవరి ఆజ్ఞలకు లొంగదు. అందుకే పెద్దలు కాలఃపరమ దుర్లభ అని సెలవిచ్చారు. సమయమును గౌరవించిన వాణిని కాలము ఉన్నత శిఖరములకు చేరుస్తుంది. దానిని వృధా చేసిన వాణిని కాలమే కాలగర్భమున కలిపివేస్తుంది. సంస్కృత వాంగ్మయమున కాలం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయుష క్షణ ఏకోపి నలభ్యః స్వర్ణకోటిభిః సచే నిరర్థకం నీతః కాణుహానిస్తతోధిక కోట్ల కొద్ది బంగారు నాణాలను ఖర్చు చేసినా గడిచిపోయిన మన జీవితకాలంలోని ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి వెనక్కి తీసుకురాలేము. అంతటి విలువైన కాలాన్ని మనం ఏ పని చేయకుండా వృధాగా గడిపేస్తే అంతకంటే మించిన పెద్ద నష్టము మరొకటి ఉండదు. కార్యదక్షుడు కాలమును వృధా చేయకుండా సమయము అనుకూలించినప్పుడే కార్యములన్నీ పూర్తి చేసి విజయం సాధిస్తాడు. ఏ కార్యమునైనా సకాలమున ఆచరించిన ఎడల ఆ కార్యము వల్ల కలుగు శుభ ఫలితమును కాలఃపిబతి తద్రసం అన్నట్లుగా కాలమే హరించివేయును. కావున శుభస్య శీఘ్రం అన్న చందమున సత్కార్యములను ఏమాత్రము విళంబము చేయక తక్షణమే ఆచరించవలను. సమయపాలన అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక సంస్కారము. సూర్యచంద్రాదులు ప్రకృతి ధర్మములు ఖచ్చితమైన సమయపాలనను పాటిస్తున్నవి కాబట్టే ఈ జగత్తు సురక్షితముగా ఉన్నది. మానవుడు కూడా ప్రకృతి నుండి ఈ గుణమును నేర్చుకునవలెను. రేపు అను పదము కార్యసాధకుడి నిఘంటువులో ఉండరాదు. ఆలస్యం అమృతం విషం, అలసత్వము అమృతమును విషముగా మార్చును అని గ్రహించి ప్రతి క్షణమును సద్వినియోగం చేయవలెను. కాలమును ప్రాణప్రదముగా భావించిన మహనీయుల గాథలు మనకు నిత్యము స్ఫూర్తిదాయకములు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒక సభకు అధ్యక్షత వహించవలసి ఉండెను. వారు తమ జీవితమున ఒక్క క్షణము కూడా ఆలస్యమును సహించేవారు కాదు. దైవవశాత్తు వారు ప్రయాణించు మార్గమున ఒక వంతెన మరమ్మత్తుల కారణముగా మూసివేయబడగా ప్రత్యామ్నాయ మార్గమున వెళ్లినచో సమయం వృధాగునని భావించి ఏమాత్రం సంకోచించకుండా తన వస్త్రములను మూటగట్టుకుని ఉప్పొంగి ప్రవహించుచున్న నదిలోకి దూకి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. సరిగ్గా నిర్ణీత సమయమునకు సభకు చేరుకొని అందరినీ విస్తుపోయేలా చేశారు. అట్టి సమయపాలనే వారిని సామాన్య ఉపాధ్యాయుడి నుండి విద్యాసాగరుడుగా మార్చినది. అట్లే మహాత్మాగాంధీ గారు నిరంతరము తన నడుమునకు గడియారము ధరించి నిమిషములతో సహా సమయమును లెక్కిస్తూ ఉండేవారు. నిమిషములను కాపాడుకోండి, గంటలు తమను తాము కాపాడుకుంటాయి అని వారు చెప్పిన సూత్రము నేటికీ ఆచరణీయము. సమయము అనేది గడిచిపోవచ్చున్న కొద్దీ తరిగిపోయే పెన్నిధి. కాలమున పూజించిన వాణిని లోకము పూజించును. సంపద పోయినచో శ్రమతో, ఆరోగ్యం పోయినచో మందులతో, స్నేహితులు పోయినచో మైత్రితో తిరిగి పొందవచ్చునేమో గాని పోయిన కాలమును ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు. కావున ప్రతి క్షణమును ఒక యజ్ఞముగా భావించి లోక కళ్యాణముకు మరియు వ్యక్తిగత వికాసమునకు వినియోగించుటయే మానవ జన్మకు సార్థకత. సమయ ఏవ సర్వార్థ సాధక అన్న సూక్తిని హృదయమున నిలుపుకొని కాలమును సద్వినియోగం చేయుటయే పరమధర్మము. స్వస్తి.
0: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ.

తల్కో

సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వేసవిలో పట్టుపురుగుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వర్షపాతం లేని కారణంగా గాలిలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఈ విపరీత పరిస్థితులు మల్బరీ తోటలు పట్టుపురుగుల పెంపకం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం గల పరిస్థితుల్లో పట్టుపురుగులు బలహీనంగా తయారయ్యి వ్యాధికారక క్రిములు సోకుతాయి. వాతావరణంలో మార్పులున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టపోకుండా మంచి దిగుబడులు పొందొచ్చు. వేసవిలో వాతావరణం సరిగా నియంత్రించకపోతే వివిధ రకాల రోగక్రిముల తాకిడి పెరిగి పంట నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. వేసవికాలంలో మల్బరీ ఆకుని కొమ్మలతో సహా చల్లని వేళల్లో తోట నుంచి కోసి తీసుకొచ్చిన తర్వాత వరండాలో మధ్యభాగంలో ఉంచి నీటిని పిచికారీ చేసి నిల్వ చేయాలి. తడి గోనె సంచితో కప్పి ఉంచాలి. ఒకేసారి ఎక్కువ మేతను ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి. మేత వేశాక 2 నుండి 3 గంటల వరకు పడకలను వార్తాపత్రికలతో కప్పి ఉంచి తర్వాత తీసేయాలి. ప్రతి మేతకి ముందు కొమ్మల మీద శుభ్రమైన నీటిని చిలకరించి మేత ఇచ్చుకోవాలి. తడిగా ఉన్న ఆకును మేతగా ఇచ్చినప్పుడు పట్టుపురుగుల పెంపక గదిలో గాలి ప్రసరణ బాగా ఉండే విధంగా చూసుకోవాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో వాతావరణం చల్లబరచడానికి షెడ్ చుట్టూ గోనె పట్టాలను కట్టి సమయానుకూలంగా తడుపుతూ ఉండాలి. ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి గది పైకప్పు మీద గడ్డి, చెత్త మొదలైనవి కప్పి ఉంచాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో గల వేడిగాలిని బయటకు పంపటానికి గది పైభాగాన టర్బోఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని తెలుసుకునేందుకు థర్మామీటర్లను ఉపయోగించాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని నియంత్రించడానికి హ్యూమిడిఫైయర్లు, హీటర్లు లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో పట్టుపురుగులకు సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యమైనది పాలుకారే రోగం. ఇది పట్టుగూళ్ల దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బొంబెక్స్ మోరి అనే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ వల్ల వస్తుంది. సరిగా శుభ్రం చేయని పట్టుపురుగుల పెంపక గది, పనిముట్లు, వ్యాధి సోకిన పట్టుపురుగులు విసర్జించే పాల వంటి ద్రవం వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణాలు. న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ పాలిహెడ్రల్తో కలుషితమైన మల్బరీ ఆకుని పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం, నాణ్యత లేని మల్బరీ ఆకులు కూడా పాలుకారే రోగం రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. చర్మం సున్నితంగా ఉండి చిన్నపాటి గాయానికి కూడా చీలిపోతుంది. దీనివల్ల శరీరం నుంచి స్రవించే పాలలాంటి ద్రవంలో కొన్ని లక్షల సంఖ్యలో పాలిహెడ్రాలు ఉంటాయి. వ్యాధి సోకిన పురుగుల చర్మం మెరుస్తూ ఉండి జ్వరానికి సరిగా పోక శరీరం మీద కణుపుల మధ్య భాగం ఉబ్బినట్టుగా ఉంటుంది. వ్యాధి సోకిన పురుగులు ఆకులు తినక పడకల్లో అంచుల వైపు విరామం లేకుండా తిరుగుతూ కనిపిస్తాయి. వ్యాధి తీవ్రంగా సోకి పురుగులు చనిపోయే దశలో శరీరంలోని అవయవాలన్నీ కరిగిపోయి ద్రవరూపంలో ఒక సంచిలాగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పురుగులు కొన్నిసార్లు నేత్రికల మీద తలకిందులుగా వేళ్లాడుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిని నిరోధించడానికి 2% బ్లీచింగ్ పొడిని 0.3% సున్నంలో లేదా 2.5% క్లోరిన్ డయాక్సైడ్ను 0.5% సున్నంలో లేదా 0.05% అస్త్ర రసాయనాలతో రేరింగ్ గది, పనిముట్లు, పరిసరాలు పూర్తిగా శుభ్రం చేయాలి. ముందు పంటకు పాలుకారు రోగం సోకినట్లయితే గనక 0.3% సున్నం ద్రావణంతో మరోసారి శుభ్రం చేయాలి. ఈ పాలుకారు రోగం నివారించడానికి పురుగుల్ని మేపేటప్పుడు వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాధి సోకిన పురుగుల్ని ప్రారంభ దశలోనే గుర్తించి వేరు చేసి కాల్చేయాలి. పట్టుపురుగులకి నాణ్యమైన మల్బరీ ఆకును మేతగా వేసి సరైన స్థలావకాశాన్ని కల్పించాలి. పట్టుపురుగుల పెంపక గదిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు షెడ్ చుట్టూ గోనె సంచితో కప్పి డ్రిప్ పైపు ద్వారా నీటిని వదిలినట్లయితే షెడ్లోకి ప్రసరించే గాలి చల్లపడి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. షెడ్ పైభాగంలో కానుగాకులు, కొబ్బరి మట్టలు లేదా వరిగడ్డతో కప్పడం ద్వారా కొంతవరకు ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. పట్టుపురుగుల పెంపక గదిలో గాలి వెలుతురు సరిగా ప్రసరించే విధంగా చూసుకోవాలి.
షెడ్ చుట్టూ గోని పట్టాలని కప్పి కిటికీలున్న చోట ప్రత్యేకంగా ఫాగర్స్ ను ఏర్పాటు చేసి పవర్ స్ప్రేయర్లతో అనుసంధానం చేయడం వల్ల షెడ్ లోపల వాతావరణాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. ఈ విధమైన చర్యల్ని గనక చేపట్టినట్లయితే వేసవిలో పట్టుపురుగులు వ్యాధుల బారిన పడకుండా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు పండించిన పంటంతా అమ్ముకుని ప్రతిసారి విత్తనాల కోసం విత్తన కంపెనీలు వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు. విత్తనాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సరిగ్గా మొలవక, మొలిచినా సరైన దిగుబడులు రాక పంటలు నష్టపోయి నష్టపరిహారం కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోవలసి వస్తుంది. ఈలోపు ఒక పంటకాల నష్టపోవాలి. మంచి దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు కావాలి. విత్తనాల కోసం ఇతరుల మీద ఆధారపడకుండా తమకు కావలసిన విత్తనాలని తామే ఉత్పత్తి చేసుకోగలగాలి. రైతులు తమ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి 50% రాయితీ మీద విత్తనాల్ని పొంది విత్తన గ్రామ పథకం ద్వారా తమ విత్తనాలని తామే ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. వారి ప్రాంతాలకి అనువైన రకాలను ఎంచుకుని అదను చూసుకుని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఇతర రకాల నుండి తగినంత దూరాన్ని పాటించాలి. పంట పెరుగుతున్నప్పుడు వివిధ దశల్లో పైరుని గమనిస్తూ ఉండాలి. పెరుగుదల, పూత దశ, గింజ ఏర్పడే దశల్లో పైరుని గమనించి కేళీలను, అంటే ఆ రకానికి భిన్నంగా ఉన్న మొక్కల్ని ఏరేయాలి. అప్పుడు ఆ రకానికి సంబంధించిన స్వచ్ఛమైన విత్తనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రకాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు అవసరమైతే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ నేర్చుకుని హైబ్రిడ్ విత్తనాలని కూడా ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే విత్తనాల కోసం

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించేలా సముద్రపు నాచు సాగుపై ఆర్థిక నమూనా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా, పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో నిన్న ముఖ్యమంత్రి సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 కారిడర్లతో కూడిన 2వ దశ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, దాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో విస్తరణ అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అభినందన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో, బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సతీకుమార్ తెలియజేస్తూ,
1: బాలల హక్కుల్ని, బాలల జీవితాల్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాల

0: రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్ కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల్ని బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకు ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో వికసిత భారత్ 2047 ఆ రకంగా బాలికల భవిష్యత్తు నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వాములు కావాలా. అప్పుడే మనం ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.
1: ప్రకృతి సేద్యం విధానంలో విభిన్న పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు సరైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటక అభివృద్ది ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొంటూ
4: కొండను ఎక్కువ పార్టీ తయారు చేయడం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ వచ్చిన ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక ట్యాంకింగ్, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.
1: తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
5: వర్ధన్నపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకారం. అదేవిధంగా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1.61 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది.
1: అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాల వల్ల పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని, తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. వాతావరణం. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్, గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. భారత వియత్నాం దేశయోర్మధ్యే డిజిటల్ ప్రౌద్యోగికీ, దుర్లభ ఖనిజాః, చికిత్సా వినియమనం, సార్వజనిక క్షేత్రస్య లేఖా పరీక్షా, డిజిటల్ వ్యవహారః, సంస్కృతిః, పర్యటనం ఇత్యాదిషు బహువిధ క్షేత్రేషు సంధయః కృతాః. నవదిల్ల్యాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ వియత్నాం రాష్ట్రపతిః టోలాం ఇత్యనయోర్మధ్యే ద్విపక్షీయ వార్తాయాః అనంతరం సంధి విజ్ఞప్తిపత్రేషు హస్తాక్షరాణి కృతాని. సంయుక్త వక్తవ్యే ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ వ్యాపక విమర్శానంతరం పక్షద్వయేన స్వసంబంధం వర్ధిత వ్యాపక రణనీతిక సహయోగ పర్యంతం అగ్రే సాధయితుం నిర్ణయః కృతః.
1: కల్చర్ కనెక్టివిటీ ఆర్ కెపాసిటీ బిల్డింగ్ కే సాత్ సాత్ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ ఆర్ సప్లై చైన్ రెజిలియన్స్ హర్ క్షేత్ర మే హమారా సహయోగ నయే స్తర్ పర్ పహుంచేగా. భారత్ ఆర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక్ దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే ఆజ్ కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహు హ్యః సాయం రాష్ట్రపతి భవనే స్వస్య వియత్నాం సమకక్షస్య టోలాం ఇత్యస్య స్వాగతం కృతవతీ. ఆగంతుకస్య గణమాన్యస్య సమానార్థం సా భోజమపి ఆయోజితవతీ. రాష్ట్రపతి అవదత్ యత్ భారత వియత్నాం సంబంధస్య ఉన్నత వ్యాపక రణనీతిక సహయోగస్య అభివర్ధనం న కేవలం ద్విపక్షీయ సహకార్యస్య గతిం ప్రదాస్యతి, అపితు క్షేత్రే శాంతి సమృద్ధౌ అపి యోగదానం కరిష్యతి. రక్షామంత్రి రాజనాథ్ సింహ ఏవం రక్షాప్రముఖ జనరల్ అనిల్ చౌహాణ అద్య జైపురే సంయుక్త సేనాపతి సమ్మేళనస్య ద్వితీయ సంస్కరణస్య శోభాం వర్ధయిష్యతః. ద్విదివసీయ సమ్మేళనస్య అస్య ముఖ్య విషయో వర్తతే నూతన క్షేత్రేషు సైన్య క్షమతా ఇతి. ఏకస్మిన్ ఉద్వేగకర ఘటనాయాం పశ్చిమబంగాళస్య ఉత్తర చతుర్వింశతిః పరగణమండలస్య మధ్యగ్రామే భాజపాదలస్య నేత సువేందు అధికారీ ఇత్యస్య నికట సహాయకః చంద్రనాథరథః అజ్ఞాత ఆక్రమణకారిభిః భుషుండికయా ప్రహృతః. సమాచారానుసారం గతరాత్రౌ దోహరియా నగరే మోటార్బైక్ చాలకాః దుష్టాః ఆతతాయినః తస్య కార్యానస్య ఉపరి యథేచ్ఛం గోళికా ప్రహారం కృతవంతః. చంద్రనాథం తత్క్షణమేవ స్థానీయ చికిత్సాలయే ప్రేషితః, పరంతు సః మృతః ఇతి ఘోషితః. తస్య చాలకః బుద్ధదేవ బేరా అపి గోళికాభిః బహుధా వ్రణితః, అథ గంభీరస్థితౌ కోల్కతా చికిత్సాలయే స్థానాంతరితః వర్తతే. బిహారస్య ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అద్య తస్య మంత్రిమండలస్య విస్తారం కరిష్యతి. పటనానగరస్య గాంధీ మైదానం ఇత్యత్ర అద్య మధ్యాహ్నే 12 వాదనే ఆయోజిష్యమాణే శపథగ్రహణ సమారోహే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః, ఎన్డీఏ ఇతి రాష్ట్రీయ ప్రజాతాంత్రిక గఠబంధనస్య అనేకే వరిష్ఠ నేతారః చ భాగం గ్రహీష్యంతి. అస్మాకం సంవాదదాత్రా సూచితం యత్ పూర్వ సర్వకారే అనుసృతస్య సూత్రస్య ఆధారేణ మంత్రిమండల విస్తారః క్రియతే. ప్రాయః 15 భాజపా విధాయకాః

0: त्रुदश जेडीयू विधायकाः मन्त्रिरूपेण शपथं ग्रहीतुं शक्नुवन्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः परमाबीरो इत्यत्र तस्य सूरिनाम समकक्षेन मेलविन बोबा इत्यनेन सह मिलितवान्। भारतीय सूरिनाम प्रतिनिधि मण्डलानि नवम संयुक्त आयोग सभायां भारत सूरिनाम संबंधानां व्यापक समीक्षायाः आयोजनं कृतवन्तः। आईपीएल इति विंशतिं प्रतिविंशति क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ सनराइजर्स हैदराबाद दलेन पंजाब किंग्स दलं 33 धावनांकैः पराजितम्। अद्य सायं 7:30 लखनऊ सुपर जायंट्स अथ रॉयल चैलेंजर्स बेंगलुरु दलयोर्मध्ये लखनऊ नगरस्य भारतरत्न श्री अटल बिहारी वाजपेयी एकाना क्रिकेट क्रीडांगणे प्रतिस्पर्धा भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి సంకుశాల నృసింహ కవి రచన మరియు పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తదుపరి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండు పడాలు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. చివరిగా లలిత గీతం ప్రసారమవుతుంది. 7:55 లలిత గీతం వింటారు. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ భీమవరపు సాంబశివరావు గారి క్లారినెట్ వాద్యం వింటారు శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు వయలిన్, మంగళపూరి జనార్దన్ డోలు సహకారం. నిమిషాలకు నమస్తే అమరావతి ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:00 హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రామోయే అతిథి శ్రోతలు వాట్సద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారు నుండి అందిస్తున్న కార్యక్రమాలు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం వింటారు పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 లాహిరి లాహిరిలో 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో బాలనాగమ్మ తంబుర కథ వింటారు నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం. 1:10 చిత్రగీతాలు వింటారు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ముందుగా నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా లలిత గీతం వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన విశేషాలు వినవచ్చు. 2:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 సంధి ఔర్ సమాస్, 9వ తరగతికి హిందీ పాఠం, ఉపాధ్యాయురాలు శ్రీమతి టి ఇందిరా, విద్యార్థిని నుస్హత్ ఫాతిమా. 4:40 భజనావళి, శ్రీ సంగపు బోసు బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం గురించి డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం వింటారు. 6:50 వేసవి

0: వీలో భూసార పరీక్షలు, ప్రయోజనాలు, వ్యవసాయ సూచనలు వింటారు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి తనూజప్రియ గారితో పరిచయ కార్యక్రమం అనంతరం జానపద గీతం, చివరిగా ఈ మాసంలో పాడి జీవాల సంరక్షణలో చేపట్టవలసిన చర్యలకు సంబంధించిన విషయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారిచే స్వీయ కవితలు వింటారు. 8:15 ఆకాశవాణితో నా అనుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 పాత చిత్ర గీతాలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. 11:10 రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ రిలే కార్యక్రమాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం అధ్యక్షుడు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్, వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షులు టో లాం మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
2: భారత్ ఔర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక్ దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ్ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
1: వియత్నాం అధ్యక్షులు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము టో లాంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గౌరవార్థం విందిచ్చారు. భారత్, వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శాంతి శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో సంబంధాలు విస్తరించాయని, ప్రస్తుత పర్యటనలో అరుదైన ఖనిజాలు, డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందిందని, దీన్ని మరింత విస్తరించేందుకు భారత్ సుముఖంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం అనే ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సైబర్ స్పేస్, కాగ్నిటివ్ వార్ఫేర్ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ నిన్న పరమరిబోలో సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురినామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అభివృద్ది, సహాయం అలాగే సామర్థ్య పెంపుదల, ఆరోగ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు.
3: We have a deep and trusted relationship because it rests on the foundation of a strong people-to-people connect. India appreciates that Suriname is today poised to take big steps forward in its developmental journey. In the past, India has collaborated on setting up transmission lines, renovation of water pumping stations, establishment of a steel rolling mill, supply of hydraulic excavators, etc. We are open to offering new lines of credit for projects that the Suriname government deems important and appropriate.
1: రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో మిజోరాం, లద్దాఖులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, జలజీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గృహానికి నాణ్యమైన తాగునీరు క్రమం తప్పకుండా అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశ్యమని, 2028 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ అందించే లక్ష్యంతో ఇదో కీలకడిగని పేర్కొన్నారు. మిజోరాం సాధించిన ప్రగతిని అభినందిస్తూ ప్రజల భాగస్వామ్యంలో సంస్కరణలు తేవాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థల్లో ఉపాధి హామీ వంటి పథకాలు అనుసంధానిస్తూ జల్ సంచయ్, జన్ భాగీదారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మిజోరాం లద్దాఖులను కోరారు. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రసాయనాలు, విషపూరిత పదార్థాలు, భారీ యంత్రాలు నిర్వహించే ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామన్నారు. హర్యానాలో చండీమందిర్ కమాండ్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కుటుంబ సభ్యుల అవయవదానంతో 4 ప్రాణాలు కాపాడారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక కల్నల్ భార్య బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మే 2వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె భర్త, 2 కుమార్తెలు గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమగ్రంథిని దానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో 14 ఏళ్ల బాలుడితో సహా 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. ఈ అవయవాలు చండీగఢ్ PGIMER ఆర్మీ హాస్పిటల్, అపోలో ఆసుపత్రులకు తరలించారు. పౌరులందరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రద్దును గుర్తులేని దుండగులు కాల్చి చంపారు. బైకులపై వచ్చిన 8 మంది దుండగులు ఆయన కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. చంద్రనాథ్ గుండె, పొత్తి కడుపులకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందారు. ఆయన డ్రైవర్ బుద్ధదేవ్ బెరా తీవ్ర గాయాలతో కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెసే కారణమని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు దీనికి బాధ్యులని బీజేపీ నేతలు, స్థానికులు ఆరోపించారు. సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2వ దశ సమగ్ర ప్రణాళిక రూపొందించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ, 3వ దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో పడిన వర్షాలు, ఉరుములు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2-3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. వియత్నాం అధ్యకులు టో లాంగ్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 3వ శ్లోకం.

కర్మ. ఏ కర్మైనా సరే దోషవత్ దోషయుక్తమే ఇతి అనే కారణం వల్ల త్యాజ్యం అది పరిత్యజించదగినది అని ఏకే కొందరు మనీషిణః పండితులు ప్రాహుః చెబుతున్నారు. చ మరియు యజ్ఞ దాన యజ్ఞము దానము తపః కర్మ తపస్సు వంటి కర్మ న త్యాజ్యం త్యజింపదగినది కాదు ఇతి అని అపరే మరికొందరు పండితులు చెబుతున్నారు.

అర్జున, కర్మసన్యాసమని కర్మఫలత్యాగమని రెండున్నాయి కదా, వీటి విషయంలో శాస్త్రకారుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దోషం లేని కర్మే ఉండదు గనక రాగద్వేషాది దోషాలను పరిత్యజించినట్లే కర్మలను కూడా పరిత్యజించాలి, అంటే సన్యసించాలి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి శంకుశాల నృసింహ కవి గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
2: ఎతి విటుడు కాకపోవుట ఎట్లు అస్మదీయ కవ్య శృంగార వర్ణనాకర్ణ నమున. విటుడు ఎతిగాకపోరాదు వ్యసమదీయ కవ్య వైరాగ్య వర్ణనాకర్ణ నమున అని సముచిత రీతిలో కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని రచించిన కవి శంకుశాల నృసింహకవి. అంటే తన కావ్యంలో ఎతి విటుడు కావటానికి అవసరమైన శృంగార వర్ణనలు ఉన్నాయని కవి చెప్పాడు. అలాగే విటుడు ఎతి కావటానికి అనుగుణమైన వైరాగ్య వర్ణనలు కూడా ఉన్నాయని తెలిపాడు. కవికర్ణ రసాయనంలో నరసింహ అనే పేరు ఉన్నది కాని గృహనామంగా శంకుశాల లేదు. లక్షణ గ్రంథాల్లో శుంకశాల నరసింగన్న అని ఉంది. ప్రబంధ రత్నాకరంలో శుంకశాల, శుంకశాల, శుంకుశాల, శంకుశాల, శుంకిశాల అని పలు విధాలుగా ఉంది. శంకుశాల నృసింహకవి అనే పేరుతో ప్రసిద్ధుడైన ఈ కవిని గూర్చి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కవి రచించిన ఒత్తుకొని వచ్చు అనే పద్యాన్ని శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి కొని చదరంగం ఆడే సమయంలో శ్రీకృష్ణదేవరాయలకు వినిపించిందని, ఆ పద్యాన్ని రచించిన కవి కోసం ప్రయత్నించగా అతడు విజయనగరాన్ని వదిలి వెళ్లిపోయాడనే కథ ప్రచారంలో ఉంది.

ఉంది. అల్లసాని పెద్దన శంకుశాల కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అడ్డు తగిలాడని, శంకుశాల నరసింహకవి అన్నమాచార్యుని పెద్ద కొడుకు అని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా మహత్తర కావ్యమైన కవికర్ణ రసాయనం శంకుశాల నృసింహ లేదా నరసింహ కవి కృతమే అని ఎక్కువ మంది పరిశీలకుల అభిప్రాయం. నరసింహ కవి తాను రచించిన కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని శ్రీరంగనాథునికి అంకితం చేశాడు. ఈ కావ్యాన్ని నరసింహ కవి క్రీస్తుశకం 1525 ప్రాంతంలో రచించి ఉంటాడని సాహిత్య చరిత్రకారులు నిర్ణయించారు. కావ్య అవతారికలో నృసింహకవి గురువర భట్ట పరాశర చరణ సరోరుహ సముల్ల సన్మానసుడన్ నరసింహ నామధేయుడ పరిచిత సత్కృతి రసానుభవ హేతుకుడన్ అని చెప్పుకోవటాన్ని బట్టి ఇతడు భట్ట పరాశరుని శిష్యుడని గ్రహించవచ్చు. కవికర్ణ రసాయనం అవతారికలో రాజనింద అధికంగా ఉండటాన్ని గమనిస్తే ఈ కవి రాజాస్థానానికి ప్రయత్నించి విఫలుడు అయ్యాడు అనే అంశాన్ని గుర్తించవచ్చు. సాధారణంగా కావ్యాలు నాయకుని పేరుతో, నాయికానాయకుల పేరుతో, నాయిక పేరుతో ఉంటాయి. కాని నృసింహ కవి కవికర్ణ రసాయనం అనే పేరు పెట్టటంతో వినేవారి చెవులకు ఇంపుగా ఉండే కావ్యం లేదా చదువుకునేవారికి ఆసక్తిగా ఉండే కావ్యం అనే అర్థాన్ని గుర్తించవచ్చు. కావ్య నామకరణం విషయంలో నరసింహ కవి కొత్త పుంతను తొక్కినట్లు తెలుసుకోవచ్చు. ఇష్టదేవతా స్తుతిలోనే కావ్య స్వరూపాన్ని సూచించటం ఈ కవి ప్రత్యేకత. తన కవితా వైశిష్ట్యాన్ని గూర్చి కవి ఆకులనేయుండు కవితా పాకములనే మొదలు చెడిన ప్రాబల్కులుగా లోకము జిహ్వాంచలములే ఆకులుగానుండు నివ్వి అవిపో కవితల్ అని చెప్పటం ద్వారా తన కవిత్వం ప్రజల రసనాగ్రాల మీద నాట్యం చేస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని పరోక్షంగా ప్రకటించాడు. శంకుశాల నృసింహకవి కవికర్ణ రసాయనంలో మిశ్రకావ్య ప్రస్తావన కావించాడు. చరిత్రను పురాణాన్ని మేళవించి రచించిన కావ్యం కవికర్ణ రసాయనం. కవికర్ణ రసాయనంలోని కథ మాంధాతృ చరిత్ర. ఇందులో జన్మ, యుద్ధ, వివాహ, వైరాగ్య వృత్తాంతాలు ఉన్నాయి. జన్మ వృత్తాంతానికి మూలం విష్ణు పురాణ కథ. ఇందులోని యవనాశ్విని శాప వృత్తాంతం స్వతంత్ర కల్పనం. విమలాంగి, మాంధాతల వివాహ వృత్తాంతం అంతా కల్పితమే. మాంధాతృ రావణుల యుద్ధ వృత్తాంతానికి రామాయణ ఉత్తరకాండ మూలం. ఇలా మిశ్ర కావ్యంగా ఇది సాగింది. విమలాంగి, మాంధాతల వివాహ వృత్తాంతం శృంగార వర్ణనలతో నిండి ఉంటుంది. మాంధాతృ విరాగ వృత్తాంతం వైరాగ్య వర్ణన భూయిష్టం. మొదటిది యతిని విటుని, రెండవది విటుని యతిని చేయగలదని కవి భావం. కవికర్ణ రసాయనం కథాప్రధానం కాదు, వర్ణనలతో నిండి ఉంటుంది. 6 ఆశ్వాసాల ఈ కావ్యంలో కావ్యారంభం, పురవర్ణన, నాయిక నిరూపణం, రాజనీతి, శరత్కాలం, దండయాత్ర, దిగ్విజయం, యుద్ధం, శైలవర్ణన, యవ్వనం, విప్రలంభం, వివాహం, నవనవోఢా సంగమం, వసంతవర్ణన, వన జల క్రీడలు, సూర్యాస్తమయం, తారకావర్ణన, జార విట విటీవర్ణన, చంద్రోదయం, మధుపానం, రతి నిరూపణం, సూర్యోదయం, కర్మస్వరూప బ్రహ్మస్వరూపాలు, వేద వేదాంత పురాణ నిరూపణం, భక్తి ప్రపత్తి రూప సాధన నిరూపణం, సంసార నిరూపణం, మోక్షావతరణం, తపశ్చరణం, అప్సరస్సమాగమం, నృత్త ప్రపంచం, సముద్ర వైకుంఠ వర్ణనలు, భగవద్ దివ్య మంగళ వర్ణనం,
భగవత్ స్తోత్రం మొదలైన

0: అనేక వర్ణనలు ఉన్నాయి. పారిజాతాపహరణములో కంటే మనుచరిత్రలో, మనుచరిత్రలో కంటే కవికర్ణ రసాయనంలో ఎక్కువ వర్ణనలు ఉన్నాయని సాహితీ పరిశీలకుల అభిప్రాయం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దల మాట. లోకంలో వాక్కుకు ఎంతో విలువ ఉంటుంది. ఎదుటివారితో ప్రసన్నంగా మాట్లాడాలి, మాట వల్లనే మన్నన కలుగుతుంది అనే సత్యాన్ని కవి, కాకి ఏమి తన్ను తిట్టెనే, కోకిల తనకేమి ధనము కోకొమ్మననే, లోకము పగయగు పరుసని వాకున చుట్టమగు మధుర వాక్యము వలనన్ అని అద్భుతంగా రచించాడు. కఠినమైన మాటలు మాట్లాడితే లోకం మనల్ని శత్రువుగా భావిస్తుంది, మంచి మాటలు పలికితే లోకం మనకు బంధువుగా మారుతుంది అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. నాయికావర్ణన కావిస్తూ కవి, ఒత్తుకొని వచ్చు కటి కుచోద్వృత్తి చూచి తరుణి తనుమధ్యము ఎచటికో తలగిపోయే ఉండెనేనియు కనబడకున్నే అహహా ఉద్ధతుల మధ్య పేదలకు ఉండతరమే అని శృంగార వర్ణనలో సామాజిక అంశాన్ని జోడించాడు. కవి వర్ణించదలుచుకొన్నది నాయిక కుచోన్నతిని, నడుముని. ఆమె స్తనాలు పెద్దవిగా ఉండటం వలన ఆ నాయిక నడుము కనిపించకుండా పోయిందని చెబుతూ, పెద్దవారి మధ్య పేదవారికి చోటు లభించదు కదా అని ఒక అర్ధాంతరన్యాసం కవి ప్రతిభావంతంగా ప్రయోగించాడు. చంద్రోదయాన్ని వర్ణిస్తూ కవి, ఇంచుకించుక శశి ఉదయించునప్పుడు తరచు చీకట్లు భీతిమై తరసి దాగే ముకులిత అంబుజపుట కుటీ మూలమునను సభయమూర్ఛిత విరహిణీ స్వంతములను అని చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు చీకట్లు భయపడి పద్మాల రేకుల్లోనో మూర్ఛితులైన విరహిణుల హృదయాల్లోనో దాగి ఉన్నాయనే కవి భావన అద్భుతంగా ఉంది. అధిక వర్ణనలతో నిండిన కవికర్ణ రసాయనం వర్ణనా వైభవానికి ఒక కరపత్రమని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి అభిప్రాయం.
1: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి శంకుశాల నృసింహ కవి గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247368.
1: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.
3: కార్యక్రమంలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండు పడాల్గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం స్వాతంత్రోద్యమ కాలంలో అండమాన్లో రికార్డు చేయబడింది. వినండి.
4: పండు గారు, మీరు అండమాన్ వచ్చి ఎంతకాలం అయిందండి?
5: 1926 సంవత్సరాలు.
4: అంటే 1926 సంవత్సరంలో
5: వచ్చినాను.
4: మీరు అసలు పేరు ఏంటండి?
5: అసలు పేరు అక్కడ దేశంది పండు పడాలి.
4: బోనంగి పండు పడాలంటారు.
5: ఇంటి పేరు.
4: ఏ ఊర్లో పుట్టారండి మీరు?
5: గొండిపాకలో పుట్టినాను.
4: గొండిపాకలో. ఏ జిల్లా అండి అది?
5: విశాఖపట్నం జిల్లా.
4: మీరు అండమాన్ ఎందుకు తీసుకోబడ్డారండి?
5: ఎందుకు అల్లూరు సీతారామ కేసు కోసం మాది పట్టి 20 సంవత్సరాలు ఇచ్చినాడు.
4: మీతో ఇంకెంతమంది వచ్చారండి అండమాన్కి?
5: ఇక 13 మనుషులు. అగ్గిదోర ఇక్కడ చనిపోయినాడు.
4: ఇక్కడ చనిపోయారు అగ్గిదోర? అంటే అగ్గిదోర ఎవరండి, మీకు నాయకుడా?
5: లేదు లేదు, రాజులు.
4: రాజులు వాళ్ళు మీతో పాటుకు కలిసి తిరుగుబాటులో పనిచేశారనమాట. తిరుగుబాటులో మీరు ఎందుకు చేరారండి?
5: మాకు ఈ స్వరాజ్యం కావాలి, మా దేశం మాకు ఇచ్చే గవర్నమెంట్
4: అని దెబ్బలాడారనమాట. ఇంకెంతమంది ఉన్నారండి తిరుగుబాటులో? మొత్తం ఎంతమంది ఉండేవారు?
5: 1000 మంది.
4: 1000 మంది వరకు ఉండేవారా?
5: అల్లూరు సీతారాం వెంటనే ఉండాలి.
4: వెంటనే ఉండేవారు. మీ సీతారామరాజు కాకుండా ఇంకా పెద్దలు ఎవరున్నారు మీలో?
5: తిరుపతిలో గంగ తందూరం మల్దూర
4: ఇంకా సర్దార్లు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు.

0: పెద్దవారు.
1: మీ దళం ఏ విధంగా పనిచేసేదండి?
0: ఎక్కడ
1: తిరుగుబాటులో ఎట్లా పనిచేసేవారు?
0: మేము తిరుగుతాము.
1: తిరిగేవాళ్ళు?
0: తిరిగి ఎక్కడైనా పల్టన వస్తే దెబ్బలాడతాం.
1: పల్టన ఏ పల్టన ఉండేవి?
0: అది అన్ని పల్టన వచ్చేసింది.
1: అన్ని వచ్చేసి
0: గోర్ఖ పల్టాన్, గోర పల్టాన్, కాల పల్టాన్, మన అన్ని
1: అన్ని వచ్చేసాయి.
0: అన్ని వచ్చి మరి దెబ్బలాట పట్టుకోగలి
1: పట్టుకునేవారు అనమాట. మీరు క్యాంప్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? అందరు కలిసే ఉండేవారా?
0: అందరు కలిసే.
1: మీకు ట్రైనింగ్ ఏమైనా ఇచ్చేవారా?
0: ట్రైనింగ్ ఇస్తాడు కొంచెం కొంచెం. ఈవేళ మనం దెబ్బలాడం తప్పకుండా
1: తప్పుకోవాలని
0: చెప్తాడే.
1: ఎవరు సీతారామరాజు గారు చెప్పేవారు. మరి మీకు దేంతో పోట్లాడేవారండి? పటాలంతో,
0: తుపాకీలు?
1: తుపాకీలతో. ఏం తుపాకీలు అండి?
0: గవర్నమెంట్ కి.
1: గవర్నమెంట్ ఇచ్చేవారా?
0: లేదు.
1: ఎలా వచ్చాయి మరి?
0: స్టేషన్ ఉన్నదే, ఆ స్టేషన్ పోయి తీసుకుంటాం.
1: ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్ లా?
0: పోలీస్ స్టేషన్.
1: పోలీస్ స్టేషన్ మీద దాడి చేసేవారా మీరు?
0: పోయి అక్కడ ఏం డబ్బు గిబ్బు బట్ట గిట్ట తీసుకోమే?
1: తీసుకోరు.
0: ఎంత మాకి సామాన్ కావాలి? మందుగుండు సామాన్.
1: మందుగుండు సామాన్ కావాలి, అదే తీసుకోవచ్చు. ఈ దాడులు రాత్రిపూట చేసేవారా, పగలపూట చేసేవారా స్టేషన్ల మీద?
0: స్టేషన్ పొద్దున్న 6 గంటలకి, సాయంత్రం 3 గంటలు 4 గంటలకి
1: చేసేవారు.
0: అది టైం వాడు కళ్ళు చూసారు మహారాజు.
1: టైం చెప్పేవాడు అనమాట. ముందే చెప్పేవాడు, దొంగతనంగా చేసేవారా?
0: ముందే చెప్పేస్తాడు. పలాంటి స్టేషన్ పోవాలి, అక్కడ రాసిస్తాడు.
1: ఏమని?
0: ఇక్కడ మేమున్నామే, అసలు స్టేషన్ మా ఊర్లో ఉన్నది, అది ఇక్కడ నుంచి ఉత్తరం రాసిస్తాడు.
1: స్టేషన్ ఉత్తరం రాసేవాడు. ఏమని?
0: నేను వస్తాను, మీరు కొడితే తిరుగుబాటు చెయ్యి, మీరు చెయ్యకపోతే నాకు ఆ సామాన్ ఇచ్చేయి.
1: ఆ సామాన్ ఇచ్చేసేయాలి, లేకపోతే మాతో యుద్ధం చేయండి. మీకు తిరుగుబాటులో ఉంటూ ఉండగా ఇంటికే ఎప్పుడైనా వెళ్ళేవారా?
0: నేను పోలేదు.
1: పోలేదు?
0: నేను ఎప్పుడు పోలేదు. అందరు పోతాను. నేను పోను.
1: అందరు వెళ్ళొచ్చు అనమాట? తిరుగుబాటులో ఉండగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. పడతారని పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారని భయం ఉండేది కదా?
0: లేదు.
1: ఎందువలన?
0: అలాగ పోవచ్చు.
1: అలాగ పోవచ్చు.
0: పోయి రాత్రిలో ఇంట్లో మాట్లాడి మళ్ళీ తిరిగి
1: వచ్చేసేవాడు. అల్లు సీతారామరాజు ఎలా ఉండేవారండి చూసేందుకు? అందంగా ఉండేవారా? మంచి ఆరోగ్యంగా ఉండేవారా? ఎలా ఉండేవారు?
0: ఏం చెప్తామ్మా, ఓహో, వాడు ముఖం చూస్తే మాకు కడుపు నిండిపోద్ది.
1: కడుపు నిండిపోయి
0: అన్నమక్కర్లేదు. 2 దినములు నీ భోంచేకున్నా పర్వాలేదు, వాడు ముఖం చూస్తే చాలు.
1: చాలా అంత తేజస్సుగా ఉండేది అనమాట. ఇంకెలా ఉండేవారు చెప్పండి. ఎత్తు పొడవు?
0: పొడుగు పొడుగు లేదు.
1: లేదు,
0: కొంచెం చిన్న లేదు.
1: పత్తులాగా ఉండేవారు. చాలా సన్నగా ఉండేవారు అనమాట.
0: సన్నంగా.
1: ఏం బట్టలు వేసుకునేవారు?
0: అదే బట్ట, ఒక బట్ట కట్టుకుంటాడు. కుర్తా.
1: కుర్తా వేసుకునేది మోటది. ఆయన ఎలాంటి భోజనం తీసుకునేవారు?
0: తినాడే.
1: ఏం తినడు? మరి ఎలా జీవించేవాడు?
0: తెలియదు మాకి.
1: మీకు తెలీదా?
0: తెలియదు. పాలు ఏ ఊరికి పోయినా పాన్ పాలు దొరుకుతుంది.
1: పాన్ పాలు తీసుకునేవారు?
0: పొద్దున్న పాన్, రాత్రి సాయంత్రం పాన్.
1: పాలు. ఇంకేం తీసుకునేవారు?
0: లేదు.
1: ఆయన స్వభావానికి ఎలాంటి వారండి? మంచివారేనా?
0: మంచివాడు. అల్లరి చేయడు.
1: అల్లరి చేయడు. మీ దళంలో ఎవరైనా తప్పు చేస్తే ఏం చేసేవారైనా శిక్షించేవారు?
0: చేస్తే శిక్షించాడు, అల్లరి చేస్తాడు.
1: ఏమని?
0: మీ పని ఎప్పుడు చేయవద్దు.
1: చేయవద్దు.
0: ఈ పని చేస్తే మా దగ్గరికి ఉండవద్దు.
1: ఉండవద్దు అని చెప్పేవారు?
0: చెప్పిస్తాడు.
1: ఆయన దగ్గర ఏమైనా మహిమలు ఉండేవా?
0: పూజ చేస్తాడే.
1: ఏం పూజలు చేసేవాడు ఆయన?
0: ఏం పూజ తెలియదు. పొద్దున 6 గంటలకు ఉంటే సాయంత్రం 6 గంటలు ఇస్తాడు.
1: ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలు పూజ చేస్తూనే ఉండేవారు? ఎలా చేసేవాడు?
0: ఇంత
1: గొయ్యి తవ్వేవారు.
0: అలా గొయ్యి
1: చేసేవారు.
0: ఇంత గొయ్యి
1: అంటే మొల్లోతు గొయ్యి తీసేవారు. తర్వాత
0: తీసి ఈ పక్కన దాని మీద కూకుంటాడు.
1: గోతి ప్రక్కన కూర్చునేవారు. ఆయన దాడి చేసేటప్పుడు ముందు మీకు చెప్పేవారా? ప్లాన్ వేసుకుని చేసేవారా? ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేవారా
0: సీతారామరాజు?
1: ఆయనకి అంత గొప్పవాడు దేవుడు అనుకునేవారు కదా మీరు. ఏదన్నా చెప్పండి. మీకు
0: మీకు పట్టుకుంటే ఉరిస్తాడంటాడు, నన్ను పట్టుకుంటే కొట్టేస్తాడు. ఉరించి ఉరి తప్పొద్ది. గవర్నమెంట్ 20-25 సంవత్సరాలు నిండగా చెప్తాడు మాకు. చెప్పేవారు గుండు పెట్టి కొట్టేయని మాకు అది భయం లేదు.
1: ఆయన కుటుంబాన్ని గురించి మీకు ఏమైనా తెలుసా?
0: అది అడిగితే అలా చేస్తాడు.
1: ఏమని?
0: మాటలు ఎత్తవద్దంటాడు.
1: ఆ మాటలు ఎత్తవద్దు. ఎవరిని గురించి అడగవద్దు అనేవాడు.
0: అడగవద్దు.

0: ఇంకా
1: ముందు వచ్చినాడే కృష్ణాజీపేటకి.
0: కృష్ణాజీపేట ముందుగా వచ్చారు.
1: ముందుగా వచ్చిన మాకు ఎవరికి తెలియదు. అక్కడ వచ్చి ఈ ఫారెస్ట్ కర్ర కొట్టిస్తాడు.
0: ఫారెస్ట్ లో కర్ర కొట్టించేవారు.
1: పెద్ద పెద్ద కర్ర కొట్టిస్తాడు.
0: కర్ర కొట్టించారు. తర్వాత
1: కట్టిస్తే ఈ కర్ర ఎందుకు కొట్టినావని వాడిని పోయి తీసుకుపోయి బంద్ చేసేస్తాడు. అల్లూరి సీతారామరాజు.
0: అల్లూరి సీతారామరాజు గారిని బంద్ చేశారు. ఎవరు? గవర్నమెంట్.
1: గవర్నమెంట్ నీవు గవర్నమెంట్ కర్ర కొడతావని
0: కొడతావని
1: అప్పుడు ఇక్కడ బంద్ చేసేస్తే అల్లా ఊరికి పోయి కనపడతాడు.
0: బంద్ చేసిన కూడా ఏమయ్యేవారు? మరి
1: ఎలా పోతాడో తెలియదు.
0: తప్పించుకుని పారిపోయేవాడా?
1: లేదు లేదు. ఎలాగ పోతాడో తెలియదు. అంతా తాళగీలు అలాగే ఉంటుంది.
0: తాళగీలు అన్ని వేసి ఉండే జైలుకి. అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. ఎవరికి తెలుసు కదా ఎలా వెళ్ళింది?
1: తెలియదు.
0: ఆయన దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా?
1: ఆ శక్తి దెబ్బలాడించిన. ఎక్కడ అబద్ధం చెప్పవద్దు.
0: అబద్ధం చెప్పకూడదు.
1: అబద్ధం చెప్తే మీకు గుండు తగులుతుంది.
0: గుండు తగులుతుంది.
1: ఎక్కడైనా పోతే ఈ ఊర్లో వచ్చినామే, వచ్చిన తర్వాత దూరంగా ఉన్న ఇండ్లు ఉన్నవే అక్కడెక్కడ వెర్పించి డబ్బు తీయవద్దు.
0: అంటే దొంగతనంగా
1: బట్ట డబ్బు తీసుకోవద్దు.
0: తీసుకోకూడదు. అబద్ధం ఆడకూడదు. దొంగతనం చేయకూడదు.
1: ఇక్కడ నుంచి ఆ ఊరు పోయినప్పుడు అల్లా తోల కూకుంటాడు. నిలబడతాడు.
0: నిలబడి
1: పోయినప్పుడు వాడికి కాళ్ళు దండం పెట్టిపోవాలి.
0: వాడంటే మీకు భయపడేవారు అనమాట. వాడు
1: నిన్ను భయపడతాడు.
0: పోలీసు వాళ్ళు భయపడేవారు మీకు.
1: అందరు
0: అందరు
1: పెద్ద దొరలు పోయాం.
0: దొరలు కూడా భయపడేవారు.
1: ఇద్దరు దొరలు చచ్చిపోయినారే, ఆవిడ జడిచిపోయినారు.
0: ఎలా చనిపోయారు వాళ్ళు?
1: గుండు కొట్టినా.
0: మీరే కొట్టారా? ఎట్లా కొట్టారు?
1: ఒక దొరకి ఇక్కడ తగిలింది, ఒక దొరకి ఇక్కడ తగిలింది.
0: ఏ ఊర్లో చేశారు అది?
1: అది తెగిన పట్టు కావట్లేదు కదా.
0: ఎలా చెప్పండి, అది ఎలా చేశారు?
1: ఇద్దరు దొరలు పారువస్తున్నారు. పెద్ద విద్యను మూడు విద్యలు నడుచుకొని విద్యకి గెలిచి వచ్చిన వారు.
0: మూడు యుద్ధాల్లో గెలుచుకుని వచ్చిన వాళ్ళు అనమాట.
1: పెద్ద దొరలు.
0: పెద్ద దొరలు.
1: వాడు ఏం చేస్తాడు? ఇంత కర్ర ముళ్ళు కొట్టున్నారు.
0: ముళ్ళు కొట్టున్న కర్ర తీసుకొచ్చేవాడు.
1: ఆ తోలని ఇక్కడ కూకుంటే వారి మనుషులు నిలబడితే గప్పస్తాయి.
0: ఆ ముళ్ళు ఉన్న కర్రతో పొడిచేసేవాడు మనుషుల్ని దారిలో. ఎందువల్ల చేసేవాడు అట్లా?
1: అల్లు శీతలం పట్టి.
0: అల్లు సీతారామరాజు గారు
1: పోయినాడు చెప్పు.
0: ఎటు వెళ్ళారో చెప్పాలి.
1: చెప్పాలి.
0: చెప్పకపోతే పోటీ చేసేవాడు.
1: ఇప్పుడే పోతున్నారు. ఇక్కడ ఘాట్లో పోతున్నారు. తెంగపట్టు ఊర్లో ఆ రోడ్డు పోతున్నారు.
0: తెంగపట్టు ఘాట్లో వెళ్ళిపోతున్నారని చెప్పారు.
1: చెప్పేసినారు. గబ గబ గబగబలు వస్తున్నారు. పల్టనంతా వెనుక ఉండిపోయింది.
0: పల్టనంతా వెనుక ఉన్నది.
1: ఇప్పుడు పట్టు వేస్తామని
0: వీళ్ళిద్దరు వస్తున్నారు.
1: ఇద్దరు వారి ఇద్దరు వస్తే ఇద్దరు కొట్టేసినాం.
0: మీరు కొట్టేశారు. ఈ మల్లు ధర గంట ధర ఎట్లా పట్టుబడ్డారు?
1: మల్లు ధర ముందు ఊర్లోకి పోయినాడు.
0: ఊర్లోకి పోయాడు.
1: ఊర్లోకి పోయి పల్ట నిండా ఉన్నది. 1000 మంది పల్ట ఉన్నది వారి ఊరు పక్కన.
0: ఏ ఊరండి
1: అది? మకరం.
0: మకరం. మకరం ఊర్లో ఉండగా పల్టన్ ఉండగా ఈ మల్లు ధర వెళ్ళారు. అక్కడ
1: వెళ్ళాడు. భార్య ఉన్నది
0: అక్కడ మకరం అనే ఊర్లో. ఈయన భార్య ఉన్నది ఆ మల్లు ధరకి.
1: మల్లు ధర భార్య ఉన్నది. ఉంటే అది నీళ్లు పోసి స్నానం చేయించి అన్నం పెట్టి బాగా కలిపోసి నిశాయిపోతూ ఉన్నాడు.
0: నిశాయిపోతే నిద్రపోయాడు.
1: పోయినాడు.

0: చెప్పేవాడు ఎంతో మంది నరికి ఇస్తాడు.
1: దాన్ని తగిలేదు కాదు, ఎందువలన?
0: వాడు ముందు పిల్లప్పుడు మందులు తాగినాడు.
1: ఆయన పిల్లవాడు ఉన్నప్పుడు మందులు తాగేవాడా?
0: ఎంత గుండ్లు వాడు తగలని
1: ఆయన శరీరానికి తగిలేవి కాదు.
0: తగిలేదు, తగిలితే పోద్ది. అందరూ బాగా తిన్నారు మందులు.
1: మల్లుదర గంటందర కూడా మందులు తిన్నారు చిన్నప్పుడు. అందువల్ల వాళ్ళ శరీరానికి గుండెలు ఏం తగలవు అనమాట, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి.
0: మల్లుదర పట్టుకున్నాడు.
1: పట్టుకుని ఏం చేశారు?
0: పట్టుకున్నాడు, అలాగే 20 సంవత్సరాలు శిక్ష ఇచ్చినాడు.
1: 20 సంవత్సరాలు శిక్ష ఇచ్చారా? ఈ గంటందర,
0: ఆ గంటందర మేము మాట్లాడుతున్నాం. మాట్లాడితే ఈ మలబార్ బట్టని మక్కమ్మేసింది, కొట్టినాడు బాగా, ఎంతో కొట్టినారు, ఎవరు చావలేదు. అంత నేను పారిపోయినా.
1: మీరు పారిపోయారు
0: గంతాంధ్ర ముందు, నేను వెనుక
1: పారిపోతున్నారు.
0: నేను తిరిగి చూస్తే నేను గంతాంధ్ర కూకున్నాడు, దారే వారి చేతిలో దొరకనని కూకున్నాడు. కూకొని 4-5 పైర్లు చేసినాడు. ఓ గుండు వాడికి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలిదో మళ్ళా పడిపోయినాడు.
1: ఎట్లా ఎవరు పెట్టించారు మిమ్మల్ని?
0: నేను పోయి నాకు ఏం చేసినారు, ఇక్కడ ఊర్లో పట్టుకుంటే పోలీసు నడిపినారు. ఏం మా అప్పగారికి చేసుకున్న మనిషికి,
1: బావకి,
0: బావకి ఇక్కడ ఊర్లో వచ్చినాడు, మేము పడతామని చెప్పవద్దు.
1: పట్టుకుంటామని చెప్పొద్దు.
0: చెప్పవద్దు. తోవలని మామిడి పళ్ళు తింటామంటే, వీరు తింటామంటే మాకు చూసి పారిపోతాడు. పారిపోతామంటే 10 మంది పోయి పట్టేసినాం. ఇలా చెప్పు మీకు డబ్బు దొరుకుతుంది.
1: అలా చెప్తే డబ్బు దొరుకుతుందని పోలీసు వాళ్ళు మీ బావగారికి నేర్పారు.
0: నేర్పారు.
1: తర్వాత ఎలా పట్టుకున్నారు మిమ్మల్ని?
0: అబద్ధం అది.
1: అబద్ధం అది.
0: ఇంట్లో ఉండండి.
1: మీరు ఇంట్లోనే ఉండారు? ఇంట్లో ఉండగానే పట్టుకున్నారా?
0: పోలీసుకి చెప్పేసినారు. ఇద్దరు పోలీసులు ఉన్నారు నాకు పట్టణానికి. అల్లు సీతారాం చెల్లిపోయినాడు, వీరిని వీడు వస్తాడు, వస్తే మేము పట్టుకుంటామని ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు.
1: చాలా సంతోషం అండి, మీరు ఇంతవరకు అల్లు సీతారామరాజు గారి గురించి, ఆ తిరుగుబాటుని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ధన్యవాదం. నమస్కారం.
2: మీరు ఇంతవరకు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండు పడాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం స్వాతంత్రోద్యమ కాలంలో అండమాన్లో రికార్డు చేయబడినది.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
4: ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: It argues that the scheme can ease short-term liquidity pressures, but also cautions that if disruptions continue or worsen, further policy support may be required. The editorial concludes that the government must remain alert, flexible and ready with additional measures. And finally, in news that is sure to make wildlife enthusiasts happy, a rusty spotted cat, one of world's smallest species of wild cats and classified as near threatened, has been sighted along with her tiny offspring in the Aravali scrublands at the doorstep of Delhi, reports the Indian Express. And with that, it's back to you, Sunil.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. India marks first anniversary of Operation Sindoor, launched in response to Pahalgam terror attack. Bihar Chief Minister Samraj Chaudhary to expand his cabinet today. Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah among host of dignitaries to attend swearing-in ceremony in Patna. Newly elected Congress MLAs of Keralam to meet in Thiruvananthapuram today to elect their leader. Bengal BJP leader Subhendu Adhikari's close aide shot dead in North Chobbis Parganas district of West Bengal. US and Iran closing in on agreement to end war in West Asia. France moves its carrier strike group to Red Sea as part of potential mission to secure Strait of Hormuz. And Delhi to host 2026 Commonwealth Table Tennis Championship. And with that, we end the morning news. Have a nice day.
2: తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ. గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా చేపట్టవలసిన పనులు, ప్రధానమంత్రి సూర్యగారు ప్రజల్లో అవగాహన, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన, నారా చంద్రబాబు నాయుడు నిర్దువోల్ పర్యటన తదితర అంశాలతో కూడిన తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లా గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా చేపట్టవలసిన పనులను రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి ఆన్ నారాయణ రెడ్డి రాజమహేంద్రవరంలో పర్యటించారు. నగరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద 9.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనుల అభివృద్ధి పనులకు ఎంపీ దొగ్గబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమవీరాజు తదితరులతో కలిసి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 9.55 కోట్ల వ్యయంతో 6 దేవాదాయ సంస్థల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముస్తాఫిజుల్ యోజనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సూర్య ఆంధ్ర ప్రగతి రథం ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సౌరశక్తిని వినియోగించుకోవడం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించే దిశగా ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించడంతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని తెలిపారు. అదనంగా రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. ఇంటి యజమానులు, అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీలు, రైతులు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కింద 2 కిలోవాట్ల వరకు సోలార్ వ్యవస్థకు సుమారు 60% వరకు సబ్సిడీ లభిస్తుందని, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి 2 కిలోవాట్ల వరకు 100% సబ్సిడీ లభిస్తుందని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారులు సమక్షంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాలు నమోదు పూర్తయిన అనంతరం వాటిని క్షుణ్ణంగా సరిచూసుకుని ప్రక్రియ విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అనేది అత్యంత ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. May 1 నుండి ఎన్యూమిరేటర్లు నేరుగా ఇంటికి వచ్చి వివరాలను సేకరిస్తారని, ఆ సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నేను జనగణనలో పాల్గొని నా వివరాలను నమోదు చేసుకున్నాను, మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనండి అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. నిడదవోలు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సుబ్బరాజుపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మంత్రి దుర్గేష్ నియోజకవర్గ అభివృద్ధి పురోగతిని వివరించి పెండింగ్ లో ఉన్న కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. అభివృద్ధి పదంలో నిడదవోలు గత 21 నెలలు

0: 500 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, అందులో నిడదవోలు పట్టణానికి 151 కోట్లు కేటాయించామని మంత్రి వివరించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు జాతికి ప్రత్యేకించి మహిళలకు ద్రోహం అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ బిల్లును అడ్డుకునేందుకు నిరసనగా నిడదవోలు పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అవసరమైన చోట్ల అదనపు సరఫరా కల్పించేలా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరు మాట్లాడుతూ 10వ తరగతి అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని స్పష్టం చేశారు. మరిన్ని వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలింగ్ గీతాలు వింటారు. ముందుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఈ చిత్రానికి కార్తిక్ చిన్మయీ శ్రీపాద గానం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి గానం.

బాహుబలి ఈ చిత్రానికి కార్తీక్ దామిని పాడిన పాట వింటారు.

చివరిగా బంగారు బుల్లోడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం.

మీరు ఇంతవరకు ఫీలింగ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ భీమవరపు సాంబశివరావు గారి క్లారినెట్ వాద్యం వింటారు. శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు వయలిన్, మంగళపూరి జనార్దన్ డోలు సహకారం. బంటు రీతి హంసానాదం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి రచన.

మీరింతవరకు శ్రీ భీమవరపు సాంబశివరావు గారి క్లారినెట్ వాద్యం విన్నారు. శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు వయలిన్, మంగళపూరి జనార్దన్ డోలు సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, నమస్తే అమరావతి. ఈనాటి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ గానం.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు ఇంతవరకు పిలింగితాలు విన్నారు.
1: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సెపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
2: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మనకు టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలెను.
1: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
2: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఈ హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డిసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు, అంటే హీట్ ఎగ్జాషన్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది. తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
1: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాక్షన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
2: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఈస్ అ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు ఉప్పు కోల్పోతుంది, అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత విసి డ్రై అంటే చర్మం అంతా బాగా పొడి పారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు, ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాప్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోల్పోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
2: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తా ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ చిన్నపిల్లలు, పైగా వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డిహైడ్రేషన్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?
2: సో డిహైడ్రేషన్ వల్ల మనం ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది. ఈ డిహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డిహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే, హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు, ఇలా బయట అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం, లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డిహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
2: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జర్వ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరమైతే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి. ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అవుతే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా?
2: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను, జబ్బుకైనా ఏదైనా కూడాను, వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు డ్రింక్ టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4 to 6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి. లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటే వెళ్ళని కూడా నథింగ్ ఇస్. కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా, కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అదే 4 to 6 లీటర్స్ తీసుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు, అంటే వీటిలో మన కొబ్బరి నీళ్ళలో మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్లు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ, సో బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము ఉప్పు, అంటే ఉప్పు కూడా మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. ఇట్ ఇస్ హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు. ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
2: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి, అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాస్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అన్నది మనం రీసెంట్ గా కూడా చూసాము ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అన్నది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఆ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డీహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్సంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది.
1: మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
2: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే, అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోక్ అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి తడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని, లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి చల్లని నీళ్లతో శరీరాన్నంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి, మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇది ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మనం చూస్తూ ఉంటాము రైతులు కార్మికులు, సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో, సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
2: ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12-3 మాత్రం హెవీ వర్క్ డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తీసు. తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మన రైతులు వాళ్ళు ఈ పురుగులు పందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ మొన్న వేరే టైంలో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు కార్మికులతో పాటు పిల్లలు వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
2: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాంట్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడు అయితే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ స్వెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి, ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్. కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
2: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
2: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాము అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ముందుగా అభిలాష, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్.

మువ్వగోపాలుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. కోరిన శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్.

0: వార్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో పిల్లలు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను ఇంటిలోనే మెదడుకు పదును పెట్టే ఆటలు అంటే క్యారమ్స్, లూడో, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించేలా చూసుకోవాలి. పిల్లలు ఆటల విషయంలో పడిపోయి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు, కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి. శరీరాన్ని చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: వినబోతున్న పాట కొండవీటి దొంగ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, సాహిత్యం వేటూరి. కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్.

రావణుడే రాముడైతే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం. కోరిన శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి.

ఇప్పుడు 16 ఏళ్ల వయసు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం, సాహిత్యం వేటూరి. కోరిన శ్రోతలు ఎద్దు మైలారు నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

బాలగోపాలుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం. కోరిన శ్రోత దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: వ్యాపకం అనేది మనిషికి జన్మతహా వచ్చేది కాదు. జీవనోపాధికో, మానసిక ఆనందానికో, మరి దేనికో మనిషి స్వయం కృషితో అలవరుచుకునేదే వ్యాపకం. ఆయా వ్యాపకాలు వ్యక్తుల సొంతం కావడానికి దోహదం చేసిన పరిస్థితులు అనేకం. ఒక్కొక్కరి వ్యాపకం ఎందరికో మార్గదర్శకం, మరెందరికో మరపురాని జ్ఞాపకం. ప్రముఖులు వారి వ్యాపకాలను వారే జ్ఞాపకం చేసుకుంటే ముందు తరాలకొక ఆదర్శంగా, ఆచరణ సాధ్యాలుగా అవి రూపొందుతాయి. ఈరోజు ప్రఖ్యాత నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు చెప్పే విశేషాలు వింటారు.
1: నమస్కారం అండి నటరాజ రామకృష్ణ గారు.
2: నమస్కారం అమ్మా.
1: ముఖ్యంగా నాట్య రంగానికి సంబంధించి ఈ రంగంలో మీదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు మరి నటరాజ రామకృష్ణ గారి పేరు చెప్పకుండా అసలు నాట్య రంగం గురించి మాట్లాడే వీలు లేకుండా మీరు ఈ రంగంలో ప్రవేశాన్ని అట్లా చేసుకున్నారు. మరి ఈ కళారంగంలో ఈ విధమైనటువంటి శిఖరాగ్రాన్ని అధిష్ఠించిన మీకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, అంటే మీ వెనకాతలో ఉన్నటువంటి వ్యాపకాలని, జ్ఞాపకాలని, అనుభవాలని గుర్తు చేసుకుంటూ సింహావలోకనం చేసుకున్నట్లయితే మీకేమనిపిస్తూ ఉంటుందండి?
2: ఒక విషయం చెప్పనా, మొదట్లో అంటే ప్రారంభంగా నేను నర్తకుడుగా ఉన్నప్పుడు నాకు సర్వం తెలుసునని చెప్పి ఒక అహం ఉండేది. అంటే ఆ కాలంలో వయస్సు, వయసుకు తగిన సౌందర్యం, సౌందర్యం కంఠం, చదువు ఇన్ని నాకు అబ్బాయి. తర్వాత రచనా వ్యాసం కూడా అబ్బింది. అందువల్ల ఇన్ని ఉండడం వల్ల నాకు సంపూర్ణత్వం ఉందని అనుకున్నాను. ఇప్పుడు ఒక అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వెనక్కి చూసుకుంటే ఒక మహాపురుషుడు చెప్పినటువంటి సూక్తి నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటంటే, చదివితి సకల శాస్త్రములు అందలి సారములెల్ల గ్రహించిటి, అంత విజ్ఞాన నేత్రంబు విప్పిచూడ తెలుసుకుంటేనే నాకేమి తెలియదు అంట. ఇది నా యొక్క పరిస్థితి. అంటే ఇంకా ఎంతో అప్పుడు ఎక్కువగా తెలిసింది కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయమే, నాకు అపజయం అందా లేదు. నేను లెక్చర్స్ ఇస్తే 10,000 మంది జనం వచ్చి వినేవారు. ఎలాగంటే చక్కని రూపం, తెల్లని డ్రెస్ వేసుకొని నేను మాట్లాడడం, చక్కని మాధుర్యంతో కూడిన భాషను మాట్లాడడం, కంఠాన్ని మాధుర్యవంతంగా చెప్పడం, అభినయం చేసుకున్న భావం చూపించడం, భాష సౌందర్యవంతంగా మాట్లాడడం, ఇన్ని ఉండడం వల్ల ఆకర్షించేవాడు ప్రజల్ని. వాళ్ళందరూ ముగ్ధులైపోయేవారు, అసలు నాట్యం మీద లెక్చర్స్ ఏమిటనేవారు. అలాంటి వాళ్ళు నేను లెక్చర్ చెప్పిన తర్వాత రామకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు, అరటివండి ఒలిచి మా చేతిలో పెట్టినంత చక్కగా చెప్పారని అనేవారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగానేమో నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాలో నేను తర్కించుకుంటే నాకేమనిపిస్తుంది, ఇంకా ఎంతో ఉంది. ప్రకృతి ఆరాధన సులభమైంది కాదు, అది తడిచిన కొలది వస్తూ ఉంటుంది. ఒక లిమిట్ వరకు నేను నేర్చుకున్నాను, నేను సంతృప్తి చెందాను. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఇంకా ఎంతో ఉంది శాస్త్రంలో అని చెప్పి నేను అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈ రోజు మీ శిష్య పరంపరను తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక నటరాజ రామకృష్ణ గారి లాగా మేము తయారవ్వాలి అని మీరు ఒక ఆదర్శంగా తయారై ఉన్నారండి. మరి మీ రోజుల్లో మీరు పైకి వస్తూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులను ఎవరినైనా ఆదర్శంగా పెట్టుకుని వీళ్ళలాగా నేను తయారు కావాలి అనుకున్నారండి మీరు?
2: నాకు ఉండిందమ్మా. ఎందుకంటే నాకు నాట్యం నేర్పిన వారు గురువులు ఉన్నారు, వాళ్ళు 4 గురువుల దగ్గర నేను నేర్చుకున్నా. పందనల్లు మీనాక్షంద్రం పిల్లే, నాయుడిపేట రాజమ్మ గారు అని చెప్పి ఆమె మహావిద్వాంసురాలు, తర్వాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, పెండేల సత్యభామ అని చెప్పి 4 గురువుల దగ్గర నేర్చుకున్నా. వాళ్ళ 4 గురుని నేను తలుచుకునే 4 వేదాలు లాంటి వాళ్ళు, వేదాలను పూర్తిగా తరిచి చూసిన వాళ్ళు కానీ, వేదాల భాష్యం సంపూర్ణంగా చెప్పవలసిన వాళ్ళు కానీ, వేదాలను అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని దాన్ని మళ్ళీ ప్రపంచం చేయగలిగిన వాళ్ళు కానీ చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల

0: నాకేమనిపించేది, ఒక్కొక్కరు చెప్పినప్పుడు పిండేలు సత్యభామ 9 రోజులు నవజనార్దన పారిజాతం అని ఆడారు. కథ ఏమిటంటే, ఏమి కథ ఏమీ లేదు. ఒక సత్యభామ కృష్ణుడు ఇంట్లో ఉండగా ఏదో కృష్ణుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కృష్ణుడు అలిగి వెళ్ళిపోతాడు. అలిగి వెళ్ళిపోయిన కృష్ణుని మళ్ళీ తన దగ్గర రప్పించుకోవడానికి ఎంత చిన్న విషయం ఇది. 9 రోజులు గ్రంథం ఆడేదాన్ని. మరి ఎంతటి విద్వాంసురాలు చూడండి, ఎంతటి సంస్కృత పాండిత్యం, సంగీతం, నృత్యం, అభినయం, ఇవన్నీ తెలిసి శాస్త్ర విషయాలు కూడా తెలిస్తే కానీ వాళ్ళు చేయలేరు. అందరి విద్వాంసు నేను అవ్వాలని చెప్పి అనుకున్నామండి. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కూడా అలాంటి వారే. ఆయన నిధి తనకి నాయుడుపేట రాజ్యం అంటే శైవ సిద్ధాంతం వాళ్ళది. ఆమె చెప్పుతూ పోతుండే కాదు, ఒక మహాసముద్రంలాగా ఉండేది. ఇంతటి విద్య నేను ఎప్పుడు గ్రహిస్తానా, ఎప్పుడు నాకు వస్తుందా అని చెప్పి నాకు అలా ఉండేది. నాకు ఎప్పుడు కూడా వాళ్ళే ఆదర్శంగా నేను పెట్టుకున్నామండి. పెట్టుకొని నేను అలాగే తయారవ్వాలి చెప్పే ప్రయత్నం చేశాను.
1: అంటే మీరు ఈ రంగంలోనే స్థిరపడిపోవాలి అని మొదటి నుంచి అనుకొని మీరు దీంట్లో ప్రయత్నం చేస్తూ వచ్చారండి, లేకపోతే ఈ రంగంలో అక్కడ మీకు అప్పిన తర్వాత దానంతట స్థిరపడిపోక తప్పనిసరి పరిస్థితి వచ్చిందంటారా?
0: లేదమ్మా, నేను ఈ కళ గురించి మా ఇల్లు వదిలిపెట్టేశాను. సుమారు 50 సంవత్సరాల కింద నాట్యం చేయడం అంటే గౌరవం కాదని చెప్పి గౌరవనీయ కుటుంబాలకు. మా నాన్నగారికి కళను పోషించేవారు, కళాకారులను పోషించేవారు. ఎందరో కళాకారులు మా దగ్గరికి వచ్చి ధన సహాయం కోరారు, ఎందరో నర్తకే మనల్ని సన్మానించారు. కానీ వారి ఐడియా ఏంటంటే, మనం సన్మానించదగిన వాళ్ళం కానీ మనం రంగు రాసుకొని ఆడకూడదు అని వాళ్ళ అభిప్రాయం. కానీ నాకు అది అర్థం కాలేదు. ఎందుకు మన బిడ్డలు ఆడకూడదు కానీ ఇతరుల బిడ్డలు వచ్చి మన ఇంట్లో ఆడాలా? ఇదేమి ధర్మం అని చెప్పి నాకు ఒక రెవల్యూషనరీ థాట్ వచ్చింది. అప్పుడు నేను ఈ నాట్యం వారికి తెలియకుండా కొన్ని కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక గజ్జలు దొరికే కావు, ఆ గజ్జల యొక్క ధ్వని వింటే నాకేమిటో ఒళ్ళు పులకరించి ఎక్కడెక్కడో ఏదో లోకాలకు వెళ్ళిపోయినట్టుండే. కానీ గజ్జలు దొరికే కావు. మన ఊరి అవతల తుమ్మ చెట్లు ఉండే, తుమ్మకాయలు ఎండిపోయిన తుమ్మకాయలు దొరుకుతుంది. అది ఇలాగ మనం కొంచెం ఆడిస్తే గలగలం అనేవి, అవి తెచ్చుకొని వాటిని అన్నింటి చిన్న చిన్న ముక్కలు చేసి దారాలు కట్టి కాళ్ళు కట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడు. తర్వాత ఇక పిచ్చి ముదిరి అంటాను చూడండి, అలా తయారయ్యాడు మా నాన్నగారు అన్నారు. ఇది మా అనయ్యలు నాయన, మనకు తగదు అన్నారు. ఎందుకు తగదు నాకు చెప్తేనే కానీ నాకు తృప్తి కలవే. ఆఖరి ఒక దశ వచ్చింది, నువ్వు నాట్యమైనా మా అనయ్య ఇంట్లోనే ఉండాలి. సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు నాకు డబ్బు యొక్క విలువ తెలియదు, అసలు లోకమే తెలియదు. అలానే బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలా దరిద్ర స్థితి అనుభవించాను, చాలా కష్టాలు పడ్డాను. ఉండడానికి ఇల్లు ఉండేది కాదు, తినడానికి భోజనం ఉండేది కాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని అలా కష్టపడుతూ వచ్చిన టైంలో మా నాన్నగారు మళ్ళీ వచ్చి కొంత బాగా డబ్బు తీసుకొచ్చి, అంటే మా చిన్నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ వంశానికి అమర్యాదని నన్ను మళ్ళీ ఇంటికి రమ్మన్నారు. నేను అదే ఒకటే కోరాను, ఇంటికి రావాలంటే ఈ డబ్బు నాకు ఇవ్వండి, ఎందు గురించి నేను కళాకారుడిగా జీవించాలి, లేకుంటే నేను రానని చెప్పాను. రానని చెప్తే అప్పుడు ఏమన్నారంటే, అది లేదు, నీకు డబ్బు ఇస్తాం నువ్వు ఇచ్చేయి, నేను రానని చెప్పాను. వాళ్ళు ఒక్కటే వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది నన్ను కోరింది ఒక్కటే, అంటే నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లేదు, అప్పుడు నేను చిన్నవాడిని కానీ బలవంతంగా ఇంటికి తీసిపోయి 4 తన్ని మన పెద్దలు చేసే పని అయితే అలా చేయకుండా నీ ఇష్టం నువ్వు మానేస్తామనే. కానీ ఒకటి, ఈ రోజు నుండి మా ఇంటి పేరు కానీ నీ తండ్రి పేరు కానీ నీ తల్లి పేరు కానీ నీ వంశం పేరు కానీ అవి చెప్పనని చెప్పి మా వాగ్దానం చేసి నీ వెళ్ళిపోమన్నారు. సరే నేను చెప్పనని చెప్పాను. అందుకే ఈనాటికి కూడా నా ఇంటి పేరు చెప్పాను. నా ఇంటి పేరు నేను నటరాజు రామకృష్ణ. ఒక గుడికి వెళ్ళాను ఈ మధ్య, మీ గోత్రం ఏంటన్న? నటరాజు గోత్రం. ఆశ్చర్యపోయేవాళ్ళు, నటరాజు గోత్రం ఎక్కడన్నా ఉందా రామకృష్ణ? నాతోనే స్టార్ట్ అవుతుంది. ఇలాగ చాలా కష్టాలు పడ్డాను. అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి ఈ కళలో ఏదో మహత్తున్నది, ఒక మహనీయమైన భావాలు ఉన్నాయి. ఆత్మ సందేశాన్ని ప్రపంచాన్ని మనం చాటగలుగుతాము. కళాకారుడు నిజమైన కళాకారుడు తరిస్తే లోకాన్ని తరింపజేస్తాడని చెప్పి నాకు ఒక నమ్మకం. అందువల్ల నేను వెనక్కి తిరిగి చూడలేదు.
1: పేరిణి శివతాండవం అనే ఒక ప్రత్యేకమైనటువంటి నృత్య భంగిమను ఒక దాని నృత్యాన్ని మీరు లోకానికి పరిచయం చేశారు.
0: అవునమ్మా,
1: దాన్ని చాలా ప్రచారం కూడా చేశారు. ముఖ్యమైనటువంటి ఈ శివతాండవాన్ని మీరు ప్రచారం చేయటానికి మీకు దోహదం చేసినటువంటి ప్రేరకం ఏమిటండి?
0: ఇప్పుడు స్త్రీలు స్త్రీలుగా ఆడాలి, పురుషులు పురుషులుగా ఆడాలి అని ఉంది కదా. స్త్రీలు పురుషులుగా వేయడం, పురుషులు స్త్రీలుగా ఆడడం, రెండు ఉన్నాయి మనకి. పురుషుడు పురుషుడిగానే ఆడాలి, పురుషుల్లోని పురుషత్వం బయటపడాలి, వీరుల్లోని వీరత్వం మన ప్రపంచాన్ని చూపించాలి, మగవానిలోని మగటమిని మన ప్రపంచాన్ని చాటాలి. అటువంటి

0: నాట్యం ఏదన్నా ఉందా అని చెప్పి నేను ఆలోచించాను. ఎందుకంటే నేను రాజాగారి దర్బార్లో 18 సంవత్సరాలు నాకు నటరాజు టైటిల్ ఇచ్చారు. అప్పుడు నేను అభినయం చేసిన నాట్యం చేసినా కూడా ఓ ఇక నటరాజుని మించిన వాళ్ళు ఎవరు లేరన్నారు. కానీ నాకు ఒక్క ఎంతసేపు మేము రాధపాత్రను అభినయం చేయడమే కానీ కృష్ణుడి తక్కువ. గీత గోవిందంలో కూడా అన్ని అష్టపదులలో ఏదో ఒకటి కృష్ణుడి ఉంది. క్షేత్రయ పదాలు పూర్తిగా రాధా సంబంధం. ఇలాంటిది కాకుండా పురుషుని యొక్క వీరత్వాన్ని చూపించే నాట్యం ఏముందా, వీరరసాన్ని మనకు ప్రదర్శించే నాట్యం ఉందా నేను చాలా కాలం ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నేను జాయ సేనాపతి నృత్యరత్న వాడి చదివాను. చదివితే అందులో ఒక చాప్టర్లో వీరులు మహేషులు పశుపతులు మైలార దేవులనే నర్తకులు ఉండేవారు. వారు శివుణ్ణి స్తోత్రం చేసి, అంటే శివుణ్ణి అంటే రుద్రరూపంలో స్తోత్రం చేసి శివుని తమ మీద ఆహ్వయింప చేసుకొని అప్పుడు శివతాండవం ఆడేవారు అని చెప్పేసి ఒక విషయం నేను తెలుసుకున్నాను. రామప్ప దేవాలయంలో పాలంపేట వరంగల్ దగ్గర అందులో కొన్ని కొన్ని భంగిమలు కొన్ని కొన్ని విశిష్టతలు ఉన్నాయి. అవి జాయ సేనాపతి యొక్క నృత్యరత్నాలకు ఆధారంగా చెప్పి అక్కడ అప్పుడు వెళ్ళాను. వెళ్ళి చూశాను. మొదట్లో ఏమీ కనిపించలేదు. ఏముంటుంది ఆ శిల్పాలు అన్నీ అలా కనిపించి 10-15 భంగిమలు ఇంతేనా రాశాడనుకున్నాం. అప్పుడు అలాగ ఆలోచిస్తుంటే మన ప్రపంచంలో ఉన్న సంగీతానికి అంతకి ఎన్ని స్వరాలు? సప్తస్వరాలు అంతే కదా. ఆ సప్తస్వరాల నుండి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంత సంగీతాన్ని సృష్టిస్తున్నాం. అట్లనే కొన్ని భంగిమలు గోడల మీద ఉన్నాయి, తలుపుల దగ్గర 8 భంగిమలు 10 భంగిమలు ఉన్నాయి. ఈ 8 భంగిమలలో మన నృత్యం ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఆలోచించగా అది కొన్ని రోజుల వరకు నాకు ఏం బోధపడేది కాదు. నేను తరచుగా వరంగల్లో దిగి వరంగల్లో కార్యం చేసుకొని అప్పుడు చాలా కష్టంగా ఉండే బండ్లు ఉండేది కాదు. ఒక అన్నం తీసుకొని వెళ్తే అందరు నవ్వేవారు. వెళ్ళి కూర్చుంటే నాకు రసానుభూతి ఎలా కలిగిందంటే పట్టుదలగ చెయ్యాలి చెయ్యాలి చూడాలి, ఇందులో ఏదో ఉన్నది, ఇది లోకాన్ని చూపించాలన్న పట్టుదలగ. కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ శిల్పం భంగిమలు కదలవు కదా, ప్రతి భంగిమ కదులుతున్నట్టు కనిపించింది. డ్రమ్మర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళందరూ డ్రమ్స్ వాయిస్తున్నట్టు కనిపించింది. ఇక కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రతి భంగిమ కదలడం ఇలా చూస్తుంటే సరే ఆ మృదంగ ధ్వనులు ఆ రూపం అంతా కనిపిస్తుంది. అలా అప్పుడు నేను పేరుని శివతాండవానికి తాం అన్న శబ్దం ఓంకార స్వరూప శబ్దంలోంచి ఈ వివిధ ధ్వనులు ఇలా పుడతాయి, వివిధ రసాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి, వివిధ కలర్స్ షేడ్స్ వైబ్రేషన్స్లో ఉన్నటువంటి సంపూర్ణత్వం ఇవన్నీ నేను అవి అలా ఆడేస్తుంటే మనం ఊహించుకునేవాడు. ఊహించుకుంటే నాకు ఒక రూపం వచ్చింది. అప్పుడు అనుకున్నా ఏమిటంటే మన భాష అక్కర్లేదు, ఓం అన్న శబ్దం యొక్క అర్థాన్ని అప్పుడు తెలుసుకోగలిగింది. ఇందులో ఇన్ని రకాల ధ్వనులు ఒక ధ్వనిలో నుండి ఇన్ని ధ్వనులు పుడతాయి అని తెలుసుకుని అప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే ఆ మృదంగిష్టి కూర్చున్న పొజిషన్ బట్టి ఈ శబ్దం ఇలా ఉండాలి, ఇది తామంటి ఇలా వాయిస్తాడు, తెయ్యండి ఇలా వాయిస్తాడు, తోమండి ఇలా ఇలా అది నేను ఆలోచించుకుంటే కరెక్ట్గా వచ్చాయి. అప్పుడు నేను ఒక మృదంగిష్టిని దగ్గర పెట్టుకొని ప్రతి శబ్దానికి నేను రూపకల్పన చేశాను. అది అందుకే మనం మేము బెనారస్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది సంగీత రత్నాకరం మీద, మహామహా నిధులు ఇచ్చాను. అంటే సంస్కృతంలో బాగా తెలిసిన పండితులు, శైవతత్వం తెలిసిన వాళ్ళ ముందు కొంతమంది వచ్చి డాన్స్ చేశారు. మేము పంచభూత ఆరాధన నుంచి పృథ్వీ ఆప్ తేజవాయుడు ఆకాశాల ఈ 5 భూతాల యొక్క నాట్యాలు ధ్వనిలో చూపించాం. పృథ్వీ నాట్యం అంటే పృథ్వీని ఆరాధించినప్పుడు ఎలా వాయించాలి, వర్షం పడుతున్నప్పుడు ఎలా చూపించాలి, తర్వాత అగ్ని జ్వాలను ఎలా చూపించాలి, గాలి వీస్తుంటే ఎలా చూపించాలి, ఆకాశం అంటే దోహం దుద్దోహం ధోం గిట్ట గిట్ట దగ్గ దుధోం దగ్గిట్ట దగ్గ ఆహోం ఆహోం ఆహో అని ఇలా చెప్తుంటే ఎప్పుడో ఎక్కడో ఋషులు మన తెలియని సమయంలో హిమాలయ పర్వతాల్లో పర్వతాలు అక్కడ కూర్చొని హోమం చేస్తూ స్తోత్రాలు చేస్తున్నాడు. ఆ విన్యాసాలని కళ్ళ ముందు కనిపిస్తే ఇలా మేము ఆ నాట్యం చేస్తే మేము విన్నాము కానీ ఇలాంటి నాట్యం ఎప్పుడు చూడాలని చెప్పాడు చెప్పి అది నాకు ఏం ఇస్తుందంటే బస్ మనం ఇది ఆంధ్రుడు అని పుట్టినందుకు ఆంధ్రదేశం, నేను ఆంధ్రదేశంలో పుట్టలేదు, నేను బలిద్వీపంలో పుట్టినా కానీ తెలుగువాడిగా పుట్టినందుకు తెలుగు జాతిగా పుట్టినందుకు ఇప్పుడు తెలుగు గాలి పీలుస్తున్నాను, తెలుగు నీటి తాగుతున్నాను, తెలుగు అన్నం తింటున్నాను, నా జాతి యొక్క రుణం నేను తీర్చుకున్నాను అని నాకు ఒక ఆరోజు సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగింది.
1: మీరు ముఖ్యంగా బ్రహ్మచారిగా ఉండిపోయారు, అంటే ఇది ఈ కళారంగంలో మీరు పైకి రావడం కోసమే అట్లా ఉండిపోయారా? ఆ రకంగా ఉండిపోవడం వల్లే మీరు ఇంత వృద్ధిలోకి రాగలిగారా?
0: దేనికైనా నేను మేము చిన్నప్పుడు పెరిగింది రామకృష్ణ మఠంలో. బ్రహ్మచర్య దీక్ష ఉన్నవాడు మనోనిగ్రహం ఉంటే ఏమైనా ప్రపంచంలో జయించగలుగుతాడు. ఈ

0: శరీరాన్ని నేను ఉపయోగించి ఒక మహత్తరమైన కార్యం ప్రపంచాన్ని చేయగలిగితే బాగుంటుందని చెప్పి నాకు తోచి నిరంతరం 24 గంటలు కళాసేవ కళ గురించి ఆలోచించగలి అని చెప్పి ఉండిపోయాను. ఇప్పుడు నా ఇంకా బిడ్డలంటారా, నా శిష్యులే నాకు.
1: ఈ రంగంలో ప్రవేశించి మీరు అభివృద్ధిలోకి రావడానికి దోహదం చేసిన ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు కానీ ఏమైనా ముఖ్యమైన సన్నివేశాలు కానీ ఒకసారి గుర్తు చేసుకుని మాకు చెప్పగలుగుతారా?
0: నాగపూర్ దగ్గర బండారా సంస్థానం ఉంది. ఆ సంస్థాన దీక్షకి నాట్యం అంటే చాలా పిచ్చి. ఆయన నన్ను నా నాట్యం ఒకసారి చూశారు. చూసిన తర్వాత నన్ను అక్కడ నాట్య ఆచార్యునిగా అనుకోండి, నేను వాళ్ళ ఆస్థాన నాట్యాచార్యుని అయిపోయాను. ఇక అప్పుడు నేను చాలామంది నాట్యం చేసేవాళ్ళని చూశాను. చూడడమే కాదు మాకు పోటీ. నేను వెళ్ళినప్పుడు ఏమిటంటే మాకు మొదటి తాంబూలోనే మాకే ఇవ్వాలి. నేను చదువుకున్నా అప్పుడు బిఎస్ అంటే మొదటిసారి ఇంకా మాకు తప్ప ఇంకెవరికి ఫ్యాంక్యూ. రెండోది మేము వెళ్ళినప్పుడు వాళ్ళ గేటు దగ్గర నుంచి వారి దివాణం లోపలికి వెళ్ళే వరకు ఇవి పడతారు డ్యూటీలు, పగటి డ్యూటీలు అని చెప్పేసి అది ఉండాలి. కారు ఎప్పుడు పంపించాలి, ఇది కండిషన్. కానీ వారి కండిషన్ ఏంటంటే ఈరోజు నేను అభినయం చేసిన పాట మళ్ళీ వెంటనే చేయకూడదు. వాళ్ళు సభలో ఏదన్నా అడిగితే వెంటనే నేను సమాధానం చెప్పాలి, నాట్యం చేసుకుంటాను, లేకుంటే దేవుడి మన్నా అంటారు. అందుకే ఆ రోజు దేవుడిలోకి రానివ్వరు. అది ఆయన కండిషన్, నాది ఈ కండిషన్. అందువల్ల నేను నిరంతరం సాధన చేస్తూ వచ్చాను. ఇంకొకరు నాకు నేను చదువుకునేటప్పుడు నాగపూర్లో సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళు కొంతమంది ఉండేవారు. ఒక అతను నేను డైలీ కాలేజీకి వీళ్ళకి వెళ్తుంటే అలాగా వాళ్ళ ఆఫీసులో కూర్చొని చూస్తుండేవాడు వీళ్ళు ఎవరు అని చెప్పి. ఒక రోజు వచ్చి నన్ను మరాఠీలో అడిగాడు, మీరు ఎవరని చెప్పి. నేను తెలుగు వాళ్ళని చెప్పాను. అతనికి ఆనందం వెళ్ళి తెలుగు వాళ్ళని చెప్పాడు. అతను తర్వాత కొంచెంసేపు మాట్లాడిన తర్వాత నాట్యం చేస్తామన్నాడు. చేస్తాను, నీకు ప్రాక్టీస్ కావాలంటే మా ఇంట్లో ప్రాక్టీస్ ఇస్తాను, బయటకు వెళ్తాను. అతని ద్వారాగా నేను హిందుస్థానీ సంగీతం తబలాతో నాకు చాలా ప్రాక్టీస్ అయింది. అతను తబలా వాయించాడు, హిందుస్థానీ సంగీతం పాడేవాడు. అంతేకాకుండా అతని తమ్ముడు భీమరావు అని చెప్పేసి ఉండేవాడు. అప్పుడు మధ్యప్రదేశ్లో ఏ క్లాస్ తబలేశ్వర్ కవాలి అతను ఒకడు ఉండేవాడు. వీరి ద్వారాగా నేను హిందుస్థానీ సంగీతం ఒకటి బాగా అభ్యాసం చేయగలిగాను. ఇంకొక ఆమె చంపాబాయి అని చెప్పి ఒక హిందుస్థాన్ ఠుమిరి గాయకీమని ఉండేది. ఒక రోజున మా జమీందారు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వారి ఇంట్లో మ్యారేజ్కి నేను సరదాగా వెళ్ళాం. వెళ్తే అక్కడ ఈమె పాడడానికి వచ్చారు. నన్నేమో మా మిత్రులు అందరి కలిసి నాట్యం చేయమన్నారు. మా తబలా మరి సారంగి ఉండాలి కదా, అక్కడ సారంగి తబలాకు పోయించారు. నా దగ్గర లేవంటే ఆమె దగ్గర తీసుకొస్తా ఉన్నారు. రాత్రి 11 గంటలకు మొదలుపెట్టి తెల్లవారు 4 గంటల వరకు నాట్యం చేశారు. ఆకనామంది నేనే పాడతాను ఒక పాట చేయబో జాగో మోహన ప్యారే అని చెప్పి హిందుస్థాన్లో ఓ కృష్ణ నిద్రలే అని చెప్పి పాడతారు. ఆ పాట పాడితే నేను నాట్యం చేశాను. అప్పుడు ఆ తనమేరాలే మా ఇంటికి నీ ఎప్పుడైనా సరే వచ్చి నేను సంగీతం సాధన చేసినప్పుడు చూడు. ఆమె వల్ల కూడా నేను చాలా హిందుస్థానీ ఠుమ్రి గజల్ ఖజ్రి ఇవన్నీ ఉన్నాయి చూడండి, టప్పా ఇవన్నీ కూడా ఆమె ద్వారా నేను నేర్చుకున్నాను. అందువల్ల నేను హిందుస్థానీ సంగీతం కర్ణాటక సంగీతం రెండు నేర్చుకున్నాను. ఈ ప్రాంతం వచ్చిన దగ్గర కొంతమంది నాకు సహాయం చేశారు, కొంతమంది కష్టాలు కూడా పెట్టారనుకోండి.
1: విదేశాల్లో పర్యటించినప్పుడు మీ అనుభవాలు?
0: విదేశాల్లో నేను పర్యటించినప్పుడు ఒక విమర్శనా దృష్టితో కాదు, తన్వయత్వం అందిపోయి బస్ ఆ కళను చూడాలని చెప్పి నేను వాళ్ళతో కలిసిపోవడం అన్నమాట. నేను ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వృద్ధురాలు ఉంది, పెద్ద వయలినిస్ట్. ఆమె ఇంట్లో సమావేశం అవుతారు కవులు గాయకులు నర్తకులు అందరూ. ఒకరోజు నన్ను పిలిచారు ఆ ఫ్రాన్స్లో, నేను వెళ్ళాను. వాళ్ళందరూ నాట్యం చేశారు, సంగీతం పాడారు, నన్ను చేయమన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు భారతదేశం చూడలేదు. అందుకే ఓన్లీ 1 లైన్ ఐ సింగ్ ఫర్ యూ అని చెప్పి నేను ఒక పాట పాడాను. అదేంటంటే ధీరస మీరే యమునా తిరిగి పాడిన తర్వాత ఆమె ఎంత ఇన్స్పైర్ అయిందంటే ఇలాంటి ఆర్ట్ మాకు లేదు నటరాజ్, ఐ వీ డోంట్ హ్యావ్ లైక్ దిస్ అని చెప్పి చాలా ఆమె నా ఆమె మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఆర్ట్ గురించి. అదొకటి చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. అలా కొన్ని దృశ్యాలు ఉన్నాయి కానీ నేను విమర్శక దృష్టితో వెళ్ళలేదు. నేను వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ ఆర్ట్లో ఉందని చూశాను. కానీ ఒక్క విషయం, వాళ్ళ శరీరం మాట్లాడుతుంది, మన ఆత్మ మాట్లాడుతుంది. కళాకారుల శరీరాన్ని కాపాడుకున్నంత కంట్రోల్ చేసిన కాపాడుకున్నంత మనలో లేదు. ఎందుకంటే మన ఫేస్ డెవలప్ అయింది. వాళ్ళకి అలాగా ప్రతి మూమెంట్ రావాలి, చేతులు కాళ్ళు కదలాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా భాష వేరైనా ప్రాంతం వేరైనా ప్రదేశం వేరైనా ఆత్మ అంతా ఒకటి.
1: కేవలం నాట్య రంగంలోనే కాకుండా రచనా వ్యాసంగం కూడా మీరు చేపట్టున్నారు.

0: కదండి, ఈ రచన వ్యాసంగం గురించి అసలు ఈ రకంగా చేపట్టడానికి కారణం ఏమిటి? ఆ వ్యాసంగం గురించి ఒక రెండు ముక్కలు.
1: నేను నాట్యం చేసేటప్పుడు మన వాళ్ళు ఎవరు లైక్ చేసేవారు కాదు. మరి ఇప్పుడు అందరి చేత లైక్ చేయించాలి, అందరికి నేను ప్రచారం చేసి నాట్యం గొప్పదని చెప్పాలి. ఏం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తాను. అప్పుడు రెండు విషయాలను ముఖ్యంగా ఆలోచించాను. నాకు పాడడం గొంతు కూడా చాలా బాగా ఉండేది, చాలా బాగా పాడాను. తర్వాత మంచి సౌందర్యవంతమైన ఫేస్ ఉండేది, నేత్రాలు, బాడీ. అందువల్ల నేను లెక్చర్స్ ఇస్తే అందరూ రక్తి గట్టించారు. కానీ ఒక్కొక్క లెక్చర్లో 5,000 వస్తారు, 10,000 మంది జనం ఎక్కువ రారు. ఇక రాయడంలో ప్రాక్టీస్ చేస్తే, ఆ వ్యాసాల కింద రాస్తే కొన్ని లక్షల మంది చదువుతారు అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఆ వ్యాసాల గురించి ముఖ్యంగా నన్ను బాగా ప్రోత్సహించిన వారు మొదటిసారి తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో నాట్యం గురించి రాసిన గ్రంథాలు నాది. అది నాల్ల వెంకటేశ్వర గారు నన్ను చాలా పొందింది. ఎందుకంటే నా అవసరం నెసిటీ, నెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టుగా ఆ నెసిటీ మనకు ఉండింది. నేను దానివల్ల నేను డెవలప్
0: చేశాను. వేరే వేరే భాషల్లో కూడా అనువాదాలు అవి కూడా
1: చేస్తున్నారు. నేను మరాఠీ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ నేర్చుకున్నా. తర్వాత ఏమైపోయింది, మరాఠీ పోయింది, ఇప్పుడు హిందీ కాస్త మిగిలింది. లేకుంటే నేను అసలు అప్పుడే పట్టుదల ఉండుంటే ఈ 5 భాషలకు నేనే రాయగలిగాడు. నేను పట్టుదల, ఇది మా నాన్నగారు వాడు చెప్పిన విద్య కాదు, నా అంతా నేను కృషి చేసి. ఒకనాడు ఆంధ్రులకి ఇలాంటి కళ ఉండింది, మన వాళ్ళు మర్చిపోయారు అని మా నాన్నగారికి వాళ్ళు చూపించాను. కానీ నేను ఎంత చేసినా కూడా వాళ్ళ లైకింగ్ లేదు.
0: ఇప్పుడు మీరు వృద్ధిలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు
1: నేను నా పుస్తకానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది, నేను నాన్నగారి దగ్గర కబురు పెట్టాను, ఇది నాకు పుస్తకాన్ని ప్రైజ్ వచ్చింది, డాన్స్కి కదా వచ్చింది అన్నారు. అంటే వాళ్ళ పట్టుదల అది, నా పట్టుదల ఇది.
0: ఇప్పుడు శిష్యాదిచ్చేత్ పరాజయం అనేసి పెద్దలు చెప్పారండి, మరి అంటే మీరు మీ గురువుల్ని మించిపోయి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రంగంలో, మరి మీ శిష్యుల్ని, మీ శిష్య పరంపర ఏ రకంగా వృద్ధిలోకి రావాలని మీరు ఆశిస్తున్నారు?
1: నేను మన ప్రాచీన చెప్పేస్తాను, గురువుని ఓడించగలిగిన నాడు శిష్యుడు భేషణ, అప్పుడు గురువు సంతోషం ఉంది. నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను, నేను చెప్పింది విద్యని చెప్పి ఎంతసేపు వాడు, మీరు ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళి మీరు ఇంకా పూర్వ విజయం లోకానికి. నా టైం వరకు వీడియోలు లేవు, టీవీ లేవు, ఇవన్నీ ఇప్పుడు వచ్చింది మీకు అవకాశం. మీరు ఇంకా ఎక్కువగా మీరు ప్రచారం చేసి చెప్తా. నా శిష్యులు ఎవరన్నా నేను చెప్పిన విద్యని చక్కగా ఆడితే ఆ రోజు నేను పొందిన ఆనందం నేను అంటే నేను వర్ణించలేను. నాకు ఏమిటంటే ఎప్పుడు నా శిష్యుడు పైకి రావాలి. ఇప్పుడు నా శిష్యులు చక్కగా నాట్యం చేసి పేరు తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం లేదు.
0: నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు నటరాజ రామకృష్ణ గారు చెప్పిన విశేషాలు విన్నారు.
3: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. కార్యక్రమంలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, ఈ చిత్రానికి ఘంటసాల వి రామకృష్ణ బృందం పాడిన పాట వింటారు. రచన శ్రీశ్రీ.

మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఈ చిత్రానికి ఐశ్వర్య రవిచంద్రన్, సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు
1: ఈ వేసవి కాలంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో పిల్లలు వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను ఇంటిలోనే మెదడుకు పదును పెట్టే ఆటలు అంటే క్యారమ్స్, లూడో, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించేలా చూసుకోవాలి. పిల్లలు ఆటల విషయంలో పడిపోయి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు, కాబట్టి ఆ విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి. తాజాగా వేడిగా వండిన ఆహారం తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆనపకాయ, బీరకాయ, దోసకాయ, కీరదోస వంటి కూరగాయలు, పుచ్చకాయ, ఖర్బూజా, కివి, లీచీ పండ్లు, తాటిముంజులు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఎక్కువ శాతం నీటితో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కి గురికాకుండా కాపాడతాయి. శరీరాన్ని

0: చల్లబరచడంలో తరువాణి, గంజి మరింత బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు, మంచినీళ్లు తీసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే ఇంటిలోకి వేడిగాలి రాకుండా కిటికీలకు వట్టివేళ్ల చాపలు, మందపాటి దుప్పట్లను తగిలించి ఆరారా వాటిని నీటితో తడుపుతూ ఉంటే కనుక గది చల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆవారా ఈ చిత్రానికి రాహుల్ నంబియార్ సైంధవి పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

లాహిరి లాహిరిలో మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కాస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి

0: మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దత ఉందని స్పష్టం చేశారు. పెహల్గాంలో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం ధైర్యంతో తగిన బుద్ది చెప్పిందని సోషల్ మీడియా దిగ్గా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి సెల్యూట్ చేస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
1: టెర్రర్ ఆర్ టాక్ ఏక్ సాథ్ నహీ హో సక్తే, టెర్రర్ ఆర్ ట్రేడ్ ఏక్ సాథ్ నహీ చల్ సక్తే, ఆర్ పానీ ఆర్ ఖూన్ భీ ఏక్ సాథ్ నహీ బహ సక్తా.
0: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధిక రంగానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని రాష్టపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ మిషన్ సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలు ప్రతిబింబిస్తోందన్నారు. మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయశక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఈరోజు అందిస్తుందని, వారు ఎల్లప్పుడూ మన దేశాల నిఘానిడలో ఉంటారని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్బంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకితభావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉంటాయని నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేటికి ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రదర్శించాయని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోదీ అన్నారు. ప్రధానమంత్రితో పాటు సహచర మంత్రులు కూడా తమ సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్స్ మార్చారు. ఈ ప్రత్యేక చిత్రంలో నలుపు రంగు నేపథ్యంపై ఆపరేషన్ సింధూర్ అనే పదాలు, వాటిపై జాతీయ జెండా ఉన్నాయి. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పారడిన వీరుల త్యాగాలు స్మరించుకుంటూ సైనికుల పట్ల తమకున్న గౌరవం చాటుకున్నారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు.
2: आयोजन का उद्देश्य है फलों का उत्पादन बढ़ाना, गुणवत्ता क्वालिटी कैसे और बेहतर करें, इम्प्रूव करें, हम उसकी कोशिश करना, फलों की प्रोसेसिंग उसको आगे बढ़ाना. हम ये चाहते हैं कि हमारे फल, हमारी सब्जियां, उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జననీ అనేది ప్రత్యుత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డ్స్ సమగ్రంగా పర్యవేక్షణకు రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్దిదారులు నమోదు చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసవానికి ముందు ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి

0: మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత శువేందు అధికారికి సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో హింసాత్మక రాజకీయ సంస్కృతికి మరో నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. టీఎంసీ భయానక రాజకీయాలకు లొంగనందుకే బీజేపీ కార్యకర్తలను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, హత్యలు చేయడం జరుగుతోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతీకార చర్యలకు చోటులేదని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ శనివారం కోల్కతాలో బ్రిగేడ్ ప్లేగ్రౌండ్లో జరగనుంది. రాష్ట బీజేపీ అధ్యకులు సమీక్ భట్టాచార్య నిన్న రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో సమాపేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమాపేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ నేతలు సౌమిత్ర ఖాన్, జ్యోతిర్మయ్ సింగ్ మహతో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు సమాపేశమై తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారని భట్టాచార్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమాపేశం కానున్నారు. రాష్టంలో 140 స్థానాలకు 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనుంది. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ తో రెండోసారి సమాపేశమయ్యారు. ఈ సమాపేశానంతరం గవర్నర్ కేరళకు బయలుదేరే అవకాశం ఉంది. నిన్న విజయ్ గవర్నర్ ను కలిసి తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా, కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. అయితే మెజార్టీ నిరూపించుకునేందుకు మరికొంతమంది మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో బీసీకే నేత తిరుమావళన్ మాట్లాడుతూ ఈ రోజు జరిగే తమ పార్టీ శాసనసభాపక్ష సమాపేశం తర్వాత విజయ్కు మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్టేలియా, కెనడా, సింగపూర్తో సహా 35కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేఖగుప్త మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడంలో ఢిల్లీకున్న చరిత్రను ఈ ఈవెంట్ మరింత పెంచుతుందన్నారు. క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ 7 రోజుల ఛాంపియన్షిప్ లో వివిధ విభాగాల్లో పోటీలు జరగనుండగా ఆగస్టు 2న ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ రోజు లక్నోలో ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపాలు.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బాలనాగమ్మ తంబూరు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం.

0: మారుగల్లు పట్నం,
1: మారుగల్లు
0: పట్నమే లేదే. ఏడు మంది ఉద్ధిరాజులు, ఏడుగురు నాగమ్మలు, ఆరుగురి కన్నా చిన్నవాడు కాళీవర్ది మహారాజు, కాళీవర్ది రాజు భార్య బాలనాగమ్మ,

ఎన్నో అన్న చత్రాలు కట్టించాడు, బావులు తోపించాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ చక్కగా 7 మంది అన్నదమ్ములు చక్రంగా పాలిస్తున్నారు పానుగల్లు పట్నం. అయితే వారికి సంతానము లేదు. ఆ బాలరాగమ్మకి గౌరీదేవి వర్మ చేత కలిగాడండి బాలవర్ధి మహారాజు. ఆ పిల్లవాడు పుట్టిన శుభ సందర్భములు చక్కగా అబ్బాయిని ఉయ్యాల తొట్లో వేసి

0: వారు ఎంతో ఆనందంగా ఉన్నారండి. వీరి కథ ఎలాగుండగా
1: బాలవద్దరాజు
0: పుట్టిన ఒక సందర్భంగా రాజులకైనా గండికోటలో యుద్ధం చేయమని ఒక అమ్మా ఒక భటులు ఒక ఉత్తరం వేసి చెప్పారు. అలాగనే వారు ఒక ద్వారాగా రాజులందరూ కూడా మంది సిమంది వేణుగలు గృహాలు తీసుకుని చక్కగా దండు ధడము కట్టుకుని ఏడుగురు గండికోటలోకి యుద్ధానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు ఆరుగురు పెద్దమ్మల్ని పిలిపించి, అమ్మా వదిలారా, నా భార్య బాలనాగమ్మని నా కొడుకుని కూడా జాగ్రత్తగా చూడమని కార్యవృద్ధిరాజు చెప్పి ఆ ఏడుగురు కూడా ఒక దండు కట్టుకుని

పాటలు పాడుతుంది. అయితే అక్కడికి నూటాపన్నెండు ఆవిడ దూరంలో ఉంది, ఉరుడు కొండ మరుడు కొండ మక్కా మసీదు మదరసాల ఆ కొండలో ఉన్నాడు ఫకీరువాడు. ఫకీరువాడు అయిన 66 మంత్రాలు 33 తంతువులు వచ్చిన వాడు మాయా మాంత్రికుడు. అతను ఎంతో మందిని చూసినా అతని కంటికి నచ్చలేదు. అతను నాగమ్మ ఉయ్యాల్లో వేసి అబ్బాయిని ఆడిస్తుండగా ఆయన చూశాడు ఎవరు ఫకీరువాడు చూసిరా కన్ను.

చూడడానికి ఇలా చక్కగారు కోటి ఒక దయ్యం పిల్లలు అడాత్రి కూడా కనిపించాయి. ఆ దయ్యాలతోనే సందల్లో తలహరివాడు ఉండిపోయాడు. కలహరివాడుతో నోటికి కట్టుకట్టి బాలరాగమ్మ ఇంటికి వచ్చాడు. ఊళ్ళో కూడా సభ కట్టుకట్టాడు. కోడికి మొరిగే కుక్కకి కట్టుకట్టి నాగమ్మ ఇంటి ముందుకు వచ్చి కరగడమంతా గంట కొట్టాడు. ఆ ఘటన అది విన నాగమ్మ చాట్లో బియ్యం పోసుకొని

0: పోగొడుతుంది. ఈ పకిరివాడు బాగా చూశాడు. పకిరివాడు ఏమంటున్నాడు, అదిగో
1: పిల్లవాడు,
0: ఆ పిల్లవాడు ఎందుకు ఓడిస్తున్నాడు అని ద్వితిష్టితో చూశాడు. కాదని గురుడు విభూతి పెట్టి మంత్రించి పిల్లవాడు మారు మీద వేశాడు. పడగా భారద్వ రాజు నోరు మూసేశాడు. ఆ ఏమి తెలియని నాగమ్మ ఆ బియ్యం ముచ్చుకుని చాటలో సేరు బియ్యం పోసి

మరి ఆ బుగ్గి దగ్గర నాలుగు మంత్రాలు చదవగాలు. గొలుసు వేసి వెంట పెట్టుకుని పగిరివాడు వెళ్ళిపోతాడు. అమ్మా వెళ్ళిపోయేటప్పుడు ఊళ్ళో ఉన్న కట్టు వదిలేసి తలారివాడు ఉన్న దయ్యాలన్నీ మళ్ళీ పగిరివాడు కూడా వెళ్ళిపోయాడు. వాడి ఇంట్లో ఉన్న ఆస్తి అంతా ఆడిపోయింది. అప్పుడు వాడి జ్ఞాపకం వచ్చి గబగబా పరిగెత్తుకొస్తున్నాడు. ఇక్కడ నాగమ్మ కుక్కవైపోయింది. ఆ నాగమ్మను తీసుకుని పగిరివాడు

0: ఉన్నాయి కుబ్బెరం అందారా, గడ్డ ఉన్నది గడ్డి మెట్టులాగా, అమ్మా గుమ్మడికాయ లాంటి గుడ్లు, అమ్మా కొలగిరి పర్వతం లాంటి తల, తల చుక్కల్లో ఉంది భూమి మీద కాళ్ళు ఉన్నాయి, 7 కోట్ల దయ్యాలున్నాయా
1: మగిలికి, తందానా తందానా తందానా తందానా,
0: దయ్యాలే వంట చేస్తున్నాయి, దయ్యాలే అతనికి కూడా ఉపచారాలు చేస్తున్నాయి. వాడు బావు మీద పాట పాడగా, బాము వచ్చి 2 కాటులు వేయగా, అప్పుడు తను నిషా వచ్చి ఆ పకిరివాడప్పుడు రాగమ్మ వద్దకొచ్చి రాగమ్మని

0: gente no pichão, Ariguel.
1: Aham.
0: Virou tão migroso lá por Itarané. Bate bala no tralene.
1: Aham.
0: Por curu guadilê se vantiano.
1: Aham.
0: Agora vunde mata lá do dormar gura. సాధ్వికురాలనే ప్రతివ్రతని నేను కార్యవర్ధి రాజు భార్యని నువ్వు ఇలా తీసుకొచ్చిన సంగతి రాజులకు తెలిస్తే ఎన్నో ఏడు మొక్కలు తెగ నరుకుతారు. నా ఇంటికి వచ్చి అమ్మా తల్లి అంటే ముష్టి
1: పెట్టాను.
0: ఇలా తీసుకురావటం ధర్మమా?
1: అయ్యో
0: నాగమ్మ, నేను ఆ వేషంలో ఎందుకు వచ్చాను? నీ మీద ప్రేమ చొప్పున, నీ మీద మనసు చొప్పున నన్ను పెళ్లి వాడు.
1: అప్పుడు
0: అలాగనే పెళ్లి వాడతారు కానీ నా వాళ్ళందరూ ఏమైపోయారు? మీ వాళ్ళందరూ కూడా నేను కట్టు వదిలేశాను. అయ్యో నా కొడుకు వేడుస్తున్నాడు, నీ కొడుకు వచ్చినా భయం లేదు. అయితే నా కొడుకు పెరిగి పెద్దవయ్యిన వచ్చిన తర్వాత కొడుకు పక్కన చూసిన తర్వాత నిన్ను నేను పెళ్లి వాడుతాను. అయితే నిజమే కదా? అయితే పర్వాలేదని
1: అని
0: నాగమ్మని మళ్ళీ బుగ్గిని చేసి గురుడు కొండలు అన. అయ్యో చక్కగా నాగమ్మని కూడా ఒక జోల్లో పోసి ఒక చెల కొయ్యకి తగిలించి అప్పుడు ఉంచుకుంది గాల సంగు. గాల సంగు బొద్దిక
1: వచ్చాను
0: వాడు కాల సంగమతోనే సరసవాడితో ఉండిపోయాను. దైవమా, ఇక్కడ బాలబుద్ధి రాజుని ఆ యారుగురు పెద్దమ్మలు చక్కగా వారు అమ్మా ఉత్తరం వేశారు గండి కోటకి. రెండు పక్షులు పిలిచారు, ఆ పక్షులు రెండు ఉత్తరాలు తీసుకొని గండి కోటకేనా ఆ పక్షుల రాయిబారం చూసి కార్యవర్ధి రాజు వచ్చిన ఉత్తరాలు చదివాడు. ఎవడో గురుడు కొండల పగిరి వాడు నాగమ్మని శర తీసుకెళ్లారని రాబోదిన గారు జాబు రాశారు. ఆ యుద్ధాన్ని ఆపు చేసి ఆ ఏడుగురు అన్నదమ్ములు

మంది సిమంది రొట్టి పెట్టల కోరి వంటకి నా వెళ్ళి వచ్చాను వెళ్ళటం మానేసి ఉత్తరం చదవటంతో ఉరుడు కొండకొచ్చి పట్ట.

బొబ్బరి వేస్తున్నారు. పెద్ద సైన్యం కొండంతా ముట్టడించగా చూశాడు పకీరు వాడు. వాడు బాబు రూబళ్ళతో యుద్ధం చేస్తే నా మంత్రశక్తితో చేస్తానని వాడు ముత్యాలు రత్నాలు కరబెట్టి మంత్రనిచ్చి కుండలో పోసి ఆ కొండకి నాలుగు వైపులు వెజ్జాలు పెట్టి ఆ దండి

0: రాళ్ళందరూ కూడా రాళ్ళు అయిపోయారు.
1: సైన్యం
0: వారి కథ రాకుండగా ఇక్కడ ఏడు మంది ఆరుగురు పెద్దమ్మలు ఇక పిల్లవాడు బాలవద్ది రాజుని వారు

పదిహేను 12 సంవత్సరాల వయసు వచ్చాను, చిగురులోకి వచ్చి బంగరవాటాడుతున్నాడు తన వీడి వారితో జోడు వారితో. అయితే ఒక సిద్ధాంతి గారి భార్య పడిగట్టుకుని చక్కగా సంఖలో పిండి పెట్టుకుని వీధిలోంచి వెళుతుంది. ఆ వెళుతుండగా ఈ పిల్లలు బంగరవాట ఆడుతూ ఆ బంగరాన్ని విసిరేశా. ఆ బంగరం వచ్చి ఆమె పాదం మీద గుచ్చుకుంది. ఆ ఎవడాను గుచ్చుకోవటంతో బాబోయ్ సత్యానంటూ కింద పడిపోయా. అబ్బాయిని చూసింది, ఎవరి అబ్బాయి? ఓహో, కారివృద్ధిరాజు కొడుక. పుట్టే పుట్టక ముందే మీ అమ్మ చెర వెళ్ళిపోయింది, మీ నాన్నలందరూ రాళ్ళైపోయారు, వాడి చేతిలో 6 మంది పెద్దమ్మలు నిన్ను పెంచుతున్నారు. నువ్వు తిని తిన్నగా ఊళ్ళో ఉండగాలు బద్దల కొడతావు. వచ్చినట్టు తిట్టేసింది. ఆ మాటలని వినగానే తన మనసుకు బాధ అనిపించింది. రాదు 12 సంవత్సరాల వయసులో చక్కగా విద్య బుద్ధి చదువు సంగీతం అన్ని నేర్చుకుని 6 మంది పెద్ద మన వద్దకు వచ్చాడు. నాకు తల్లి లేరు తండ్రి లేరు, ఏమిటి నా వృత్తాంతం? అయ్యా, ఇంత మనసు ఎందుకు బాధ అనిపించింది? అంటే నాకు తెలిసింది, చెబుతారా లేకపోతే ఈ చంద్రహాయుధం కత్తితో నేను చంపేసుకోమంటారా? నా శిరసు నరికేసుకుంటాను. అయ్యో బాబు, ఏడు కుటుంబాలకు అక్కడే అబ్బాయిది, అంత పని చెయ్యబోకు. ఇలాగే పుట్టగానే రాజులందరూ గండికోట యుద్ధానికి వెళ్లారు. అలాంటి సమయంలో పకీరువాడు వచ్చి నాగమ్మని కుక్కం చేసుకుని వెళ్లిపోయి, నువ్వు 6 మంది పెద్దమ్మలు నిన్ను పెంచుతున్నావు, అలాగనా? తల్లిదండ్రి లేని జన్మం ఎందుకు నాకు? కొడుకు బుట్టి కులం ఉద్ధరించాలి, బిడ్డ బుట్టి శరం ఉద్ధరించాలి. అయితే నేను వెళతాను. ఆయన, నువ్వు వెళితే పకిరివాడు దుర్మార్గుడు నిన్ను చెట్టునో గుట్టనో చేస్తాడు. అమ్మా, నాకు వచ్చినా భయం లేదు, తల్లి దీవెన ఉంది, నేను వెళతానని. నేను వెళుతున్నాను, అడవిలో కూడా చల్లగా ఉంటే, ఇక్కడ మీకు పచ్చగా ఉంటానికి నా పేరు మీద నిత్యమల్ల వృక్షం వేశాను, చెమ్ములా నీళ్లు పోసి సార్లు సాంబ్రాణి పొగ వెయ్యండి, ఆ దీవెన మీకు ఎప్పుడు ఉంటుంది. నేను అడవిలో కాలం తీరి చనిపోతే చెట్టు విరిగిపోతుంది, నేను చల్లగా ఉంటే చెట్టు పచ్చగా ఉంటుంది. మన బుద్ధిరాజు చెప్పి పత్తిడాలు ముచ్చుకొని అడవిలో తాను.

0: ఉందండి ఆ పట్నంలోన, ఆ ఎదురుగారు ఒక పూటగోళ్ల వారి ఇల్లుందండి, ఆమె పేరు కూడా వీరమ్మ. అప్పుడు వచ్చి అమ్మాను ఊళ్ళోకి ఎందుకు వెళ్లాలనే పూటగోళ్ల వారి ఇంట్లో ఉన్నాడు. ఆ పూటగాళ్ల వారి ఇంట్లో ఉండగా అలాగ వచ్చి నాలుగు రోజులు అయిపోయింది. చూశాడు అబ్బాయి, అమ్మాయి ఏమిటి ఈ ఊళ్ళో ఉండే విశేషం,
1: ఇంతలో
0: బాబు ఈ ఊళ్ళో ఇంతలో విశేషం ఏమి లేదు, ఈ ఊరు వేలేదు భూపతి మహారాజు. అయితే రాజుగారికి ఒక్కతే కూతురు పుష్పగంధి, ఆ అమ్మాయి పేరు మీద ఊరి శివరా మంచినీళ్ళ నుయ్యి తోడించారు. ఆ నుయ్యి చల్లగా ఉండాలని చెట్లు చక్కగా పలవృక్షాల చెట్లు
1: వేశారు.
0: ఆ చెట్లుకి ఆ నీరుకి అడవిలో ఉన్న పులి వచ్చి కాడ కాపల ఉన్నాది. ఎవరైనా మంచి నీళ్ళకి వెళితే వాళ్ళని అపాస్థితిగా మింగేస్తుంది. ఇక రాజుగారు నుయ్యి వదిలేశాడు. ప్రజలందరూ కూడా మంచినీళ్ళు లేక బాధపడుతున్నారు. రాజు ఎవరి దండోలు వేయించాడు, ఆ పులిని చంపిన వారికి అమ్మాయినిచ్చి పెళ్లి
1: చేస్తానన్నీ
0: విశేషం అని చెప్పాడు. ఓ అమ్మాయి మాట అలాగున్నా 10 మంది రాజా మంచినీళ్ళు ఒక

0: పులిని తెగదార్చి ఏం చేశాడమ్మా ఆ పులుగు ఒళ్ళు చక్కగా పులితో ఒక కోసుకుని ఆ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ కంఠాన్ని పాప ఇలా వదిలేస్తే బాగోదని ఆ ముండారి అలాగ జారేసి ఆ నూతిగొట్టు మీద పెట్టేసి ఇంటికి
1: వచ్చేసాడు.
0: మా అమ్మ ఇదిగో చూడమని చూపించా.
1: అయ్యి బాబోయ్,
0: ఏంటి బాబు నువ్వు యుద్ధం చేసావా? మా అమ్మ నేను చేశాను, ఇదిగో చూడు పులుగోళ్ళు. అయితే నాయన రేపు నిన్ను తీసుకుని రాజుగారికి పరిచయం చేస్తానని అనుకుంటున్నారు. ఈలోగానండి ఆ ఊళ్ళో ఉన్నాడండి తెప్పయ్య. తెప్పయ్యకి ఇద్దరు భార్యలు, గుడ్డ మోట్లు పుచ్చుకో.

ఆ పులి పలకటం లేదు ఒలకటం లేదండి. ఓహో ఇదేదో పులి సచ్చినట్టుగా ఉంది. నిజంగా సచ్చింది. ఏ పుణ్యాత్ముడు చంపాడు? నేనే చంపానని రాజుగారితో చెప్తానని ఆ పులితో తల పుచ్చుకొని రాజుగారి కచేరికి వచ్చాడు. చెప్పారాజు రాజుగారికి చూపించాడు. చూపించగానే అప్పుడు అతను మాట విని అప్పుడు రాజుగారు అబ్బే నువ్వు కాదు, ఏమిటి నువ్వు చంపావా? అయ్యో నేనే చంపాను, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. రాజు కాదన్నారు. ఆ మాట వినక అంతలేక వేరమ్మ అబ్బాయిని చూపించింది. ఇతనండి నా ఇంట్లో ఉండి నిన్ను చంపాడు. ఓహో అలాగే అయితే నువ్వు చక్కని రాజకుమారుడు, నువ్వు చంపావంటే నమ్ముతారేనప్పుడు ఆ ఒక బాలరాజుకి.

0: నేను కాలి సిద్ధికి వెళుతున్నానని భార్యను అక్కడ వదిలేసి ఇల్లు వండకో ఎల్లి
1: వచ్చినాజు
0: ఇక్కడ ఆరు మంది పెద్దమ్మలు కలవరిస్తున్నారు కొడుకు అని. అక్కడికి రావటానితోనే ఇల్లుగంట చక్కగా అక్కడ ఏంటి ఏడు సముద్రాల అవతల ఉందండి. ఎలాగ వెళ్ళాలని అక్కడ వటారక్షం మరి చెట్టుండగా చెట్టు దగ్గర కూర్చున్నా. ఆ చెట్టు మీద ఉండు కూడా పక్షులు కూడా బిడ్డల్ని పెట్టి ఆ తల్లిదండ్రి మేతకు వెళ్ళాయి. పడుకుండగా ఒక గడా సర్పం ఎక్కి పక్షులు చంపబోతుంది. అబ్బాయి చూసి కత్తితోరి బావురే రెండు ముక్కలు తాను నరికాడు. సరిపోయిన తర్వాత ఆ పక్షులు ఇంత ఉపకారం చేసావని పక్షి మీద కూడా కూర్చోబెట్టి గురుడు కొండకేమో తీసుకొచ్చారు. వాడు చూశాడు ఇదిగో నీ కొడుకు వచ్చాడు అన్నాడు. ఇదిగో వచ్చాడు అది నాగమ్మని మనిషిని చెయ్యగా నాయన పన్నెండేళ్లకైనా నువ్వు వచ్చావు. అమ్మా వీడు దుష్టుడు దుర్మార్గుడు కాబట్టి వీడు ఆవసే ఎక్కడో ఉన్నది నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ ఒక పకిరువాడు చెప్పినట్టు ఒక పిల్లవాడు ఏడు సముద్రాల ఒడ్డున ఉన్న ఆ బుద్ధిమాను వృక్షములో ఉన్న చిలకని పక్షుల మీద కూర్చొని ఏడు సముద్రాలు దాటి ఆ పక్షిని తీసుకొచ్చి తన కన్న తల్లికిచ్చి ఆ పకిరువాడు చూస్తుండగా చేతిలో ఉన్న కత్తితో కరకర గొంతు ముట్టలేదు అంటలేదు పకిరువాడు గిలగల బిందు కొన్నాడా. అమ్మా పకిరువాడు దన్నుమని పడిపోయాను పకిరువాడు సరిపోగా కాష్టాంబేర్చి పకిరువాడిని ఏడు రోజుల వరకు ఆ కాళ్ళలోనా వారు వేశారు. సరిపోతూ నాగమ్మ నువ్వు ముందు వెళ్ళి నేను వెనకొస్తానని కేకలు వేస్తున్నాడు. పోయిన తర్వాత ఆ ముత్యాలు రత్నాలు రాళ్ళు కూడా రాజుల మీద వేగా రాజులందరూ కూడా సైన్యం అయ్యి అన్నా తండ్రి ఏడు మంది పెదనాళ్ళు ఎంతో సంతోషించారు. నాగమ్మని కూడా మనిషిని చేసి అబ్బాయి వీరు నలుగురు కలుసుకొని చారు పారుగల్లో పట్నం వచ్చారా. వాళ్ళు చెప్పి గోరి కట్టి పారుగోళ్ళు పట్టుకు వచ్చారు. ఆరు మంది పెద్దమ్మ మంగళార్తి పుచ్చుకొని కొడితే వారు ఎదురు వచ్చారు. బాలవద్ది రాజుకి అమ్మాయిని తీసుకొచ్చి భార్యలతో 12

0: అభిషేకం కట్టారు.
1: ఆహా,
0: చరిత్రలో ఉండిపోయేలాగా. మళ్ళీ కారివర్ధ రాజుని 7 మంది పెద్దమ్మల్ని, ఆ 7 మంది కూడా అన్నదమ్ములు వేకమయ్యి ఆ పిల్లవాడికి పట్టాభిషేకం కట్టారు. ఇరువురు భార్యలతోనే.

రెండేళ్లు రాజ్యవేలు గోవు తోక బుచ్చుకోరి గోవింద గోవిందమంటూ వైకుంఠ ఓ వెళ్ళిపోతారు. వాడికి యమలోకం వచ్చాను, నేను చేసిన వారికి పుణ్యలోకం వచ్చాను. ఇది బాలనాగమ్మ చరిత్ర, ఇక్కడ సంపూర్ణమయ్యింది.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా క్షత్రియ పుత్రుడు, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, గీత రచన వెన్నెల కంటి.

కార్యక్రమంలో ఇప్పుడు బాణం ఈ చిత్రానికి హేమచంద్ర సైంధవి పాడిన పాట, సంగీతం మణిశర్మ.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకవి భారత జాతీయ గీతం జనగణ మన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. ఆర్థిక అసమానతలు లేకుండా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా ఆర్థిక వృద్ది అంచనాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పెట్టుబడుల కోసం ఉత్తమ విధానాలు తీసుకువచ్చామన్నారు. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
0: రాష్ట్రంలో రెవెన్యూ రిజిస్టేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభంగా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ భూ సంబంధిత అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. అడంగల్లు, పాస్పుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. రిజిస్టేషన్ శాఖను ప్రజాహితంగా తీర్చిదిద్దుతున్నామని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ భక్తులకు పుణ్యక్షేత్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని నిడదవోల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్దికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నిర్ణీత గడువులోపు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు. క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యసనముక్తి వార్డును మంత్రి నిన్న పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య రికార్డును అందుబాటులోకి తెస్తామని, 104 సేవల ద్వారా ఇంటి వద్దకే పలు వైద్య పరీక్షలు అందిస్తామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పారదర్శకతను, వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలుపుతూ
2: ఐపీ సేవలు గాని లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు గాని, డాక్టర్ల లభ్యత విషయంలో గాని, వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో గాని చాలా మార్పు వచ్చిన విషయాన్ని తెలుస్తా ఉంది. ప్రతి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 600 కోట్లతో ఈ రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ బ్లాక్లను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 14 పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 10 భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి, అదేవిధంగా శంకుస్థాపనకి 14వ తేదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసే అవకాశం ఉంది.
0: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై విస్తృతంగా మంత్రి ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. పార్కులు, మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సదుపాయాలు త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ది పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత సాయుధ దళాల పరాక్రమానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏడాది క్రితం ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఆపరేషన్లో సాయుధ దళాలు అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాయని పేర్కొన్నారు. పెహల్గాంలో అమాయక భారతీయులపై దాడికి పాల్పడిన వారికి తగిన విధంగా సమాధానం చెప్పాయని చెప్పారు. సంవత్సరం తర్వాత కూడా ఉగ్రవాదాన్ని ఓడించడానికి, దానికి ఊతమిచ్చే వ్యవస్థ నిర్మూలించడానికి అంతే స్థిరమైన సంకల్పంతో భారత్ ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు. మన్యం ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన పోరాట యోధుడు సీతారామరాజు. 1897 జులై 4వ తేదీన నాటి విశాఖ జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో ఆయన జన్మించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారితో గొప్ప పోరాటం చేశారు. 1924 మే 7వ తేదీన బ్రిటిష్ అధికారులు ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురొడ్డి వందే మాతరాన్ని నినదిస్తూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రైల్ పార్సిల్ యాప్ ద్వారా వినియోగదారులు పార్సిల్ బుకింగ్, ట్రాకింగ్ వంటి సేవలను సులభంగా పొందవచ్చని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రైల్ పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ జోన్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైళ్లలో పార్సిళ్లను సులభంగా ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకోవచ్చునని, ఈ యాప్ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. విశ్వకవి, భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. 1861 మే 7వ తేదీన కలకత్తాలో జన్మించిన ఆయన బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు రాశారు. రవీంద్రనాథ్ రచించిన గీతాంజలి కావ్యానికి నోబెల్ పురస్కారం లభించింది. ఆయన రచించిన జనగణమన గీతాన్ని భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది. విద్య, కళల వికాసానికి కృషి చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని జనగణమన గీతాన్ని ఆయన గళంలో ఒకసారి విందాం.
3: జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ యుష్కల భంగ, వింధ్య హిమాచల జమునా గంగా ఉత్కల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభయాశిషు మాగే, గాహే తవ జయ గాథా జనగణ మంగళ దాయక, జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకవి, భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గ్రామలక్ష్మి, గ్రామీణ స్త్రీల కార్యక్రమం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

Thank you.

0: చిరుధాన్యాలు ఎక్కువగా మన యొక్క ప్రాంతాల్లో తక్కువ వాడతారు, ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడతారండి. కనుక మన ఆహారంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలను చేర్చినట్లయితే కొంతవరకు పోషక విలువలని మనం శరీరానికి అందించినట్లు అవుతాము, వచ్చేటువంటి జబ్బుల నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
1: మరి ఇందాక ఒక మాట అన్నారు, ఈ చిరుధాన్యాలు పోషకాల ఖజానా అని. అసలు ఈ పోషకాల ఖజానా అని మనం ఎందుకు అంటాము?
0: ఇంతకు ముందు చెప్పినట్లుగానే చిరుధాన్యాల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణాల్లో పోషకాలు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు వరి గోధుమలతో మనం పోల్చుకున్నట్లయితే వాటిలో 5 రెట్ల ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మీరు రాగులను తీసుకున్నారనుకోండి, మనకు బాగా తెలిసినటువంటివి రాగులను తీసుకున్నట్లయితే దానిలో కాల్షియం అనేవి 20 నుంచి అంటే దాదాపుగా మనకి కాల్షియము 100 గ్రాములు తీసుకున్నట్లయితే రాగులు దాంట్లో 344 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది ఒక గ్లాసు పాలతో సమానమైనటువంటిది. ఒక గ్లాసు పాలు కనుక మనం తీసుకున్నట్లయితే దానిలో 344 మిల్లీగ్రాముల కంటే కూడా తక్కువ ఉంటుంది. అదే రాగి జావ కానీ రాగులు కానీ మన ఆహారంగా తీసుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పేదవాడి పాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం పాలు తీసుకుంటున్నామంటే పాలలో కాల్షియం కోసమని తీసుకుంటూ ఉంటాం. అదే పాలు ఖరీదు ఎక్కువ కాబట్టి రాగులు గనక మనం తీసుకున్నట్లయితే ఖరీదు తక్కువగా ఉంటుంది, చౌకగా లభిస్తుంది, ఎక్కువ పోషకాలు మన శరీరానికి అందుతుంటాయి. అలాగే 8% తీసుకున్నట్లయితే దానిలో 4% ఇనుము ఉంటుందండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎక్కువ మంది మన ఎదిగే పిల్లలకు కానీ ఫామ్ ఉమెన్ కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు కానీ ఎక్కువ మందికి కూడా రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని నివారించాలి అంటే రాగుల్లో 4% ఉంటుంది. ఇది రక్తహీనత నివారిస్తుంది, అదేవిధంగా ఎముకల పుష్టికి కూడా బలంగా దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో 0.5% చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న తక్కువ కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలే ఉంటాయి. అంటే ఇవి మన గుండెకి చాలా మేలు చేస్తాయి, హానికరం చేసే ఉండవు కానీ మేలు చేసే మాత్రమే ఉంటాయి. అవే కాకుండా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేవి ఉంటాయి. వాటిలో లైసిన్ గాని థ్రియోనిన్ గాని మిథియోనిన్ గాని ఇవి 0% ఉంటూ ఉంటాయి. రెండవది చూసుకున్నట్లయితే కొర్రలు గాని సామలు కాని ఆరికలు గాని ఇవన్నీ కూడా ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సజ్జల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత జొన్నలు కూడా ఖనిజ లవణాలు ఉంటాయి. ఎక్కువగా ఏముంటాయంటే సూక్ష్మ ఖనిజ లవణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇనుము గాని జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ అనే బి వైటమిన్స్ ఎక్కువగా దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం 100 గ్రాములు తీసుకున్నాము అంటే దాంట్లో 15% పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా డైటరీ ఫైబర్ ఉంటుంది, అంటే మనకి శరీరానికి అరుగుదల కలిగించేటువంటి పీచు పదార్థం. అరగనటువంటిది కరగంద కూడా ఉంటుంది, కానీ వీటిల్లో మాత్రం అరిగేటువంటివి పీచు పదార్థం మన శరీరానికి ఎక్కువగా అవసరము. అది కూడా ఏంటి అంటే జీర్ణశక్తి కానీ పిల్లల్లో మలబద్ధకం రాకుండా ఉండటానికి కూడా ఈ పీచు పదార్థం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ పీచు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటి అంటే 100 గ్రాములు చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే దాంట్లో 25% పీచు పదార్థం మన శరీరానికి ఆ రోజుకి కావలసినటువంటి పీచు పదార్థం అందుతుంది. అంతేకాకుండా ఇది తీసుకోవడం వల్ల రాబోయేటువంటి క్యాన్సర్ కానీ గుండె జబ్బుల నివారణ కానీ తర్వాత ఊబకాయానికి కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
1: పీచు పదార్థం ఎక్కువగా
0: ఉండటం వల్ల అది కూడా జీర్ణము ఎక్కువగా అవుతుంటుంది. కనుక మనం తీసుకున్నటువంటి చిరుధాన్యాల్లో వరి కంటే గోధుమ కంటే కూడా ఇవి తీసుకోవటం వలన ఫైబర్ ఎక్కువ ఉండటం వలన అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన ఒకేసారి డైజెస్ట్ కాకుండా ఉంటుంది, నెమ్మదిగా అరుగుదల ఉంటుంది, జీర్ణశక్తి ఉంటుంది. దాని ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సమతుల్యంగా కంట్రోల్ చేసుకోవడానికి నియంత్రించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని వలన ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మధుమేహం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ 2 కానీ డయాబెటీస్ 1 కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీచు పదార్థం చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మన వరి గోధుమ కంటే కూడా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే ఈ పీచు పదార్థం అందుతుంది, తద్వారా కొంతవరకు మన శరీరానికి మేలు జరుగుతూ ఉంటుందండి. కనుక ఇలాంటి పోషకాలన్నీ కూడా మన యొక్క చిరుధాన్యాల్లో ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా చిరుధాన్యాలని ఆహార పదార్థాల్లో చేర్చవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అందుకని వీటిని చిరుధాన్యాల పోషక నిలువలు అంటారు. అలాగే ఔషధ గుణాల ఖజానా కూడా అని అంటూ ఉంటారు. కొన్ని వ్యాధులు వారి నుండి తప్పించుకోవడానికి కానీ వ్యాధులు రాకుండా నియంత్రించుకోవడానికి కూడా ఈ చిరుధాన్యాలు అనేవి మనకు ఉపయోగపడతాయండి.
1: ఇప్పుడు మీరు అన్నారు కొన్ని వ్యాధులు రాకుండా కూడా మనం వీటిని తీసుకోవటం వల్ల తప్పించుకోవచ్చు అని. ప్రతిరోజు మనం ఈ చిరుధాన్యాలని తీసుకుంటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి?
0: చిరుధాన్యాలు తీసుకోకపోవటం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయో ముందు చెప్తాను. ఎందుకంటే వరి సంబంధిత ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఇంతకుముందు మీకు చెప్పినట్లు కార్బోహైడ్రేట్ శాతం పెరిగిపోయి ఊబకాయానికి గురవుతారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఆధునిక శైలిలో జంక్ ఫుడ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సులభంగా తయారవుతాయి, త్వరగా అయిపోతుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకోదు కనుక ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడుతూ ఉంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన ఒక క్యాలరీలు తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తప్ప మనకు కావలసినటువంటి పోషక విలువలు ఏవి కూడా మన శరీరానికి అందవు. అందకపోగా ఫ్యాట్ కంటెంట్ అంటే కొవ్వు శాతం పెరుగుతూ ఉంటుంది,
1: అందువల్ల ఊబకాయం
0: వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎదిగే పిల్లలకి శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోయి కార్బోహైడ్రేట్ పర్సెంట్ పెరిగిపోవడం వలన ఊబకాయం వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది తప్పించుకోవడానికి ఒకసారి ఊబకాయం వచ్చింది అంటే దానివల్ల గుండె జబ్బులు వస్తాయి, దానివల్ల మధుమేహం వస్తుంది, దానివల్లనే బీపీ షుగర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊబకాయాన్ని మాత్రం ముందుగా కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయడానికి చిరుధాన్యాలను మన ఆహారంలో తీసుకోవాలి. ఇంతకు ముందుగా మీకు చెప్పినట్లుగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. అలా మెయింటైన్ చేసినప్పుడు ఎనర్జీ పర్సెంట్ కూడా తక్కువ వద్దు కాబట్టి ఊబకాయం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కి వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు, వాడకూడనటువంటివి అంటే నాన్ పర్మిటెడ్ కలర్స్ వేస్తారు, దాంట్లో రంగులు వేస్తారు, ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది, పర్మిటెడ్ ఆయిల్స్ వాడరు, దాని వలన క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక బయట మార్కెట్ లో తప్పించేటువంటి ఇలాంటివి తీసుకోకుండా ఇంట్లోనే మనం మంచి ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా పేగు పూత కూడా రాకుండా ఉండటానికి చిరుధాన్యాలు తీసుకుంటే ఈ పేగు క్యాన్సర్ గాని పేగు పూత గాని తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఈ చిరుధాన్యాల్లో జింక్ మెగ్నీషియం సోడియం పొటాషియం ఇవన్నీ ఉంటే కనుక జుట్టు రాలిపోవటం కాని చర్మం తెల్లగా పాలిపోవటం కాని రక్తహీనత రాకుండా ఉండటానికి కాని థైరాయిడ్ అనేటువంటిది గ్లాండ్ పెద్దదవకుండా నియంత్రించడానికి కాని ఈ చిరుధాన్యాలు చాలా ఉపయోగపడతాయండి. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఎముకల పుష్టి కోసం ఖచ్చితంగా రాగులను ఏదో ఒక రూపంలో మనము ఆహారంలో చేర్చాలి. అంతేకాకుండా జొన్నలు, ఈ జొన్నల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ జీవన క్రియల రేటు తగ్గుతూ ఉంటుంది, మందగిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జొన్న తీసుకున్నట్లయితే మన శరీరానికి జీవన క్రియల రేటు మందగించకపోగా ఎప్పుడు కూడా కొంతవరకు యవ్వనంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి జొన్నలతో. అంతేకాకుండా రాగులని మన ఆహారంగా తెచ్చినట్లయితే దానివల్ల వచ్చేటువంటివి ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్క ఆఫీసులో కానీ కాలేజెస్ లో కానీ పిల్లలకి బాగా స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడి ప్రభావం లేకుండా మైగ్రేన్ కానీ నిద్ర రాకుండా ఉండడం కానీ తర్వాత యాక్నే వంటి సమస్యలు కానీ చర్మ సంబంధితమైన రోగాలు కానీ ఇలాంటి రాకుండా ఉండటానికి ఈ రాగులు మంచి ఆహారంగా పనిచేస్తుంది. అలాగే మీరు కొర్రలు కానీ సామలు కానీ ఆరికలు గాని తీసుకున్నట్లయితే కొర్రల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువ కాబట్టి తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా మన శరీరంలో అవి నియంత్రిస్తూ ఉంటుంది. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి అంటే మనకి గుండె జబ్బులు రాయటం ఖాయం. కానీ అలాంటి పరిస్థితుల్లో మన రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకోకుండా ఉండడానికి దాని కొవ్వు కరిగించుకొని జాగ్రత్తగా ఆ రక్తం కరెక్ట్ గా సరఫరా అవ్వడానికి కానీ ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగకుండా తరగకుండా నియంత్రించుకోవడానికి మధుమేహం ఉండే వాళ్ళకి ఈ యొక్క కొర్రలు సామలు ఆరికలు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవే కాకుండా రాగులు గాని జొన్నలు గాని సపరేట్ సపరేట్ గా కాకుండా అన్నిటినీ కలిపి తీసుకున్నట్లయితే ఒక చిరుధాన్యాల్లో ఉన్నటువంటి పోషకాలు మరొక చిరుధాన్యాల్లో ఉండవు. సో అన్ని కలిపి తీసుకున్నట్లయితే అన్ని పోషకాలు మన శరీరానికి లభ్యమవుతూ ఉంటాయి. దాని ద్వారా ఎప్పటికీ కూడా కీళ్ళ సమస్యలు కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, ఈ నిద్రలేమి సమస్యలు కానీ రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలని మనం మొలకెత్తి కూడా తీసుకోవచ్చు. అంటే ఒకరోజు మనం మూట కట్టి అది నానబెట్టి తీసుకున్నట్లయితే ఆ మొలకల్లో సప్లిమెంటేషన్ ఆఫ్ వైటమిన్స్, విటమిన్లు ఎక్కువగా విచ్చిత్తి చెంది ఎక్కువ పోషకాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటుగా, చిరుధాన్యాలతో పాటుగా, పెసలు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ ఇవి కూడా జనరల్ గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వరి అన్నం మీద ఎక్కువ ఆధారపడకుండా, గోధుమలు కూడా ఎక్కువగా తీసుకోకుండా, అందుట్లో ఈ రోజుల్లో మైదా ఎక్కువ వాడుతున్నారు, ఆ మైదా కూడా ఎక్కువ వాడకుండా చిరుధాన్యాలను గనక కొంచెం ఎక్కువగా మన ఆహారంలో తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి కొంతవరకు నియంత్రించుకుంటాం. దానిలో ముఖ్యమైనది ఏంటంటే హై బీపీ కానీ లో బీపీ కానీ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు.
1: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి చిరుధాన్యాలతో వంటకాలు అవి చేస్తూ ఉంటారు కదండి, అసలు ఏ వంటకాలు చేయొచ్చుంటారు?
0: చిరుధాన్యాలు అన్ని కలిపి వంట చేసే దానికంటే కూడా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది.

0: కలిపి చేసుకుని రాగి లడ్డు గాని పిల్లలకి పెడితే చాలా పటిష్టంగా ఉంటారు. అంతేకాకుండా ఆడపిల్లలకైతే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మెనస్ట్రువల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది కొంతవరకు దోహదం చేస్తుందండి. అలాగే జొన్న పిండి తీసుకున్నట్లయితే జొన్న ఇడ్లీ వేసుకోవచ్చు, జొన్న దోశ వేసుకోవచ్చు, జొన్న లడ్డు చేసుకోవచ్చు, దాంతోనే కిచడీ కానీ పలావ్ గాని బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా జొన్నలు రోటీ ఎప్పుడు కూడా రోజు సాయంత్రం పూట రోటీ తిన్నట్లయితే ఊబకాయం ఉండేవాళ్ళు ఎప్పటికీ లావు అవ్వకుండా ఉండటానికి అదొక మంచిగా జొన్నలు అనేవి బాగా పనిచేస్తాయండి. అంతేకాకుండా సపోజ్ మీరు కొర్రలు తీసుకున్నట్లయితే కొర్రలతో ఇప్పుడు కొర్ర లడ్డు గాని కొర్ర పాయసం గాని చాలా బలవర్ధకమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంతేగాని కొర్ర బూరెలు కాని సజ్జ బూరెలు కాని వీటితో తయారు చేసిన వంటకాలు పిల్లలకి పెట్టవచ్చు అండి, స్నాక్స్ గా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా అరికలు, వరిగలు, సామలు ఇవన్నీ కూడా అరిసెలు కూడా దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వంటకాలే కాకుండా అన్ని కలిపి పిండి తయారు చేసుకున్నటువంటివి జొన్నలు, రాగులు, సజ్జలు
1: అంటే అన్ని రకాల పిండి సమానంగా
0: తీసుకోకూడదండి. వాటికి రేషియో ప్రకారంగా 1:2 రేషియో, సపోజ్ గోధుమలు ఒక రేషియోలో తీసుకుని మిగతా అన్ని కూడా 50% అరకిలో గోధుమలు తీసుకుని ఇంకొక అరకిలో 100 గ్రాములు గనక ఈ చిరుధాన్యాలన్నింటిని కలిపి మనం తీసుకుని పిండి పట్టించుకుని అదే డైట్ గా మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా ఇది ఊబకాయం ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఇది ఒక రోజుకు ఒక చపాతి, 2 చపాతీలు చేసి ఇచ్చినట్లయితే కంటిన్యూస్ గా చేయటం వల్ల ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ లో ఖచ్చితంగా వాళ్ళ డైట్ మెయింటైన్ చేస్తే బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఆల్టర్నేట్ గా జొన్న రొట్టె ఇవ్వాల్సి వస్తుంది. కనుక పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఈ మంచూరియాలు కానీ జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తినకుండా ఇప్పుడు రాగులతో కానీ జొన్నలతో కానీ అందరూ కూడా ఇప్పుడు పాస్తా కానీ చేస్తున్నారు.
1: కాబట్టి అనురాధ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చిరుధాన్యాల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, వంటల రూపంలో ఎలా వాడుకోవాలో కూడా చెప్పారు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిరుధాన్యాలను వాడుకోవాలంటారు.
0: ఖచ్చితంగా చిరుధాన్యాలన్నీ మన రోజువారీ ఆహార పదార్థాల్లో ఉదయం గానీ సాయంత్రం గానీ మధ్యాహ్నం గానీ ఏదో ఒక రూపంలో రాగి దోశ వేసుకోవచ్చు. అలాగా పిల్లలకి పెట్టినట్లయితే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు మన ఆహారంలో చేర్చడం వల్ల ఊబకాయాన్ని గాని, గుండె జబ్బులు గాని, మధుమేహం గాని ఇలాంటి వ్యాధులు రాకుండా, పిల్లలు కూడా రక్తహీనత రాకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చండి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ముఖ్యత గురించి బి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు వింటారు. వేసవి కాలం అన్ని కాలాల్లోకి వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాతావరణంలో సహజంగా ఉండే మార్పులకి పసిపిల్లల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల చాలా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవజాత శిశువులు, వీరి పట్ల ప్రత్యేకమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండ సమయాల్లో వీరిని వీలైనంత వరకు గది బయటికి తీసుకురాకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా మరీ ఎక్కువ చల్లదనాలు అలానే మరీ ఉక్కపోతల్లోనూ ఉంచకుండా నార్మల్గా వచ్చే గాలి

నార్మల్గా ఉండే వాతావరణంలో ఉంచండి పిల్లల్ని. అలానే పసిపిల్లల్ని ఒక్కడనే ఉంచకుండా పక్కన ఎవరైనా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని గమనించుకుంటూ ఒకళ్ళు ఉండటం ఎంతైనా మంచిది. అలాగే అరగంట అరగంటకి నోరు తడారిపోకుండా వాళ్ళకి పాలు పట్టడం కానీ చేస్తూ ఉండాలి. వాతావరణంలో ఉండే ఎండవేడికి పిల్లలు ఏమీ చెప్పలేక ఏం చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎలా చెప్పాలో కూడా తెలియని వయసులు కాబట్టి ఉన్నట్టుండి ఒక్కోసారి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అలానే అలా ఏడ్చిన టైంలో వాళ్ళని ఎత్తుకోవడం కంటే కూడా వాళ్ళ పక్కన మనిషి ఉన్నాము అని చెప్పేసి పిల్లలు గమనించేలాగా వాళ్ళకి వాళ్ళని దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుని కానీ వాళ్ళ పక్కన వాళ్ళు పడుకుంటే పక్కన కూర్చుని వాళ్ళని పిలవటం, వాళ్లతో మాట్లాడుతూ ఉండటం అలా చేస్తూ ఉంటే పిల్లలకి పక్కన మనిషి ఉన్నారు అనే ధీమా ఉంటుంది. రోజు రోజుకి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రమే మనం ఆ సమయాల్లో బయటికి రావడం మంచిది. అందున పసిపిల్లలు అప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఎటువంటి పరిస్థితులలో పిల్లల్ని ఎండ సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని తలుపులు తీసేసి పిల్లల్ని ఆటలకి మన ముందే ఆడుకుంటున్నారు, మన గుమ్మంలోనే ఆడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్లరు అని అలా అశ్రద్ధ చేయకూడదు. ఏమాత్రం పిల్లల్ని ఇంటి బయటకి వెళ్లకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు గది తలుపులన్నీ మూసేసి పిల్లల్ని నీడపట్టుగానే ఇంట్లోనే ఉంచాలి. ఇండోర్ గేమ్స్, చిన్నపిల్లల పట్ల ఇటువంటి సమయాల్లో ఇండోర్ గేమ్స్ ఆటలకే ప్రాధాన్యతనివ్వాలి. అందున పిల్లలందరూ కూడా స్కూళ్ళు అయిపోయినా సెలవుల్లో ఉంటారు కాబట్టి ఈ ఇండోర్ గేమ్స్ కానీ ఈ ఇండోర్ గేమ్స్ ఆటలు ఇలాంటివి కనుక పిల్లలు ఆడిస్తూ ఉంటే కనుక పిల్లలు ఎండ సమయాల్లో బయటికి వెళ్లకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇలాంటి ఎండ సమయాల్లో పిల్లల చేత ఈ ఇండోర్ గేమ్స్ ఇలాంటివి ఆడిస్తూ పిల్లలు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం పెద్దలకి ఎంతైనా ఉంది. కాబట్టి ఎండ దెబ్బ తగలకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలపైన ఉంది. మీరు ఇంతవరకు వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలు విన్నారు.

0: లలిత సంగీతం మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే వినవచ్చు, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. టీన్ టైమ్ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు, హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: మీరు విన్న పాట ఖిలాడి 786. ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా, యోయో హనీ సింగ్ పాడిన పాట. గీత రచన షాబిర్ అహ్మద్. కార్యక్రమంలో ఇప్పుడు జంజీర్. ఈ చిత్రానికి మీకా సింగ్, తాలియా బెన్సన్ పాడిన పాట. గీత రచన షాబిర్ అహ్మద్.
1: मैं आ गया हूँ तेजा, मैं तुम्हें ये बताने आया हूँ कि मैं तुम्हें

0: बाहर चले। चलो।
1: కాక్టెయిల్ ఈ చిత్రానికి బెన్నీ దయాల్ షాల్మాలి ఖోల్గడే పాడిన పాట

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో సన్ ఆఫ్ సర్దార్ ఈ చిత్రానికి మికా సింగ్, భవ్య పండిట్ యోయో హనీ సింగ్ పాడిన పాట, గీత రచన సమీర్ అంజాన్.

టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి చిన్మయి, శ్రీపాద, గోపీసుందర్ పాడిన పాట వింటారు. గీత రచన అమితాభ్ భట్టాచార్య.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు సమాధానాలు పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 0866-24-8812-0826-24-88-812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మధ్య జరిగిన యుద్ధం ఏంటి? ఆ యుద్ధం పేరు. ప్రశ్న మరొకసారి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మధ్య జరిగిన యుద్ధం పేరేంటి? సమాధానాలు పంపించండి. ఈలోగా బృందావన్ కాలనీ ఈ చిత్రం నుండి ఒక పాఠం.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మధ్య జరిగిన యుద్ధం పేరేంటి అని అడిగాను కదా, సమాధానాలు అయితే వచ్చాయి. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుండి స్వర్ణ శారద, తర్వాత శ్యామ్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ హర్నాథ్పురం నుండి రైట్ ఆన్సర్, సూర్యనారాయణ తెనాలి నుండి రాంగ్ ఆన్సర్ అండి, తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనుజ్ కరెక్ట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్, తర్వాత వివేకానంద శర్మ, పివి ఫణికుమార్ శర్మ, వెంకటరెడ్డి, జయసింహారెడ్డి, తనీష్ రెడ్డి బెల్లంకొండ నుండి కరెక్ట్ ఆన్సర్, తర్వాత కారంచేడు మండలం కుంకలమరు గ్రామం నుండి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్ రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి రైట్ ఆన్సర్, నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ రైట్ ఆన్సర్, తెనాల నుండి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్, రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి రైట్ ఆన్సర్, నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్, కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుండి రైట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, తర్వాత విశాల నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుండి రైట్.

ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్, కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుండి, రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుండి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుండి ఆదిశేష్, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. చందులూరి విష్ణు సాయి మౌనిక చరణ్య కౌశిక్ పేర్నమిట్ట నుండి, కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి, రైట్ ఆన్సర్. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ అండి. సిద్దయ్య ఆది గురుగుంట్ల నుండి ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాంజ్ సియోనా నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, సమాధానం కూడా పంపించాలి. తర్వాత నాగేంద్రప్ప కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య నరేంద్రారెడ్డి మస్తాన్ భాష గురుగుంట్ల నుండి ముంతా పెద్దన్న నారాయణ పెంచలయ్య సూర్యపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మల్చర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కరుణావల్లి ఖమ్మం నుండి, కరెక్ట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధామున్నా ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి, కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి శశాంక్ వెల్లుల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి, కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. తర్వాత కాకర రాజ్కుమార్ లావణ్య సగనేటిపల్లి రాజోల్ నుంచి, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, కరెక్ట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి, రైట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్ కందేరి సుధారాణి తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుండి, రైట్ ఆన్సర్. గుండుగొలను రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం సత్యనారాయణ శిరీష గీతిక

అభిరామ్ రాజవోలు రాజమహేంద్రవరం నుండి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందకాలపల్లె గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుండి అనురాధ. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బి శివకుమార్, వీసీ కాలనీ నంద్యాల నుండి. కరెక్ట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మధ్య జరిగిన యుద్ధం పేరేంటి? అదే క్వశ్చన్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంజ్ దక్షిణ చిరువోలంక నుండి. కరెక్ట్ ఆన్సర్. రాంబాబు సుశీల రాజా నర్సాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత అప్పులు కృష్ణకుమారి ఒంగోలు నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కనకారావు వీరభద్రాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కుంచే రామ్మూర్తి కుంచివానిపేట నుండి. రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగనవీన్ సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సూర్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ మాటూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్ష్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి. కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాషా సయ్యర్ జాకీర్ బాయ్ మహమ్మద్ రఫీ బోరి ప్రకాష్ ఖాదర్ బాషా ఎఫ్ఎంఎస్ సర్దార్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. రమణమ్మ బాబులు సౌధామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇస్కాన్ సిటీ నెల్లూరు నుండి ఎం నరసింహం. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ. కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి. రాంగ్ ఆన్సర్ అండి. మరి మొదటి ప్రశ్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు ఓకే సిరాజుద్దౌలా మధ్య జరిగిన యుద్ధం పేరు అడిగాను. కొన్ని సమాధానాలు వచ్చి వాళ్ళకి కూడా చదివేశాక చెప్తా ఆన్సర్. రాంబాబు సుశీల రాజా నర్సాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోపాల్ పార్వతి బుచ్చిరెడ్డిపాలెం నుండి. వనం వెంకటేశ్వర్లు చెన్నూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత వేటపాలెం రామ్నగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. కరెక్ట్ ఆన్సర్. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ యుద్ధం పేరేంటంటే ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. మరి రెండో ప్రశ్న భారత్ మరియు ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ప్రశ్న మరొకసారి, భారత్ మరియు ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అధికారికంగా? సమాధానాలు పంపించండి. ఈలోగా ఆర్యా 2 ఈ చిత్రం నుండి ఒక మంచి పాట.

సమాధానాలు వచ్చేసాయి, చదువుదాము. ఇలాగా ప్రశ్న మరొకసారి, భారత్ మరియు ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? రెండో ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుండి శ్యామ్, ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి.

డి కరెక్ట్ ఆన్సర్. కారంచేడు మండలం, కారంచేడు మండలం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి తులసి కౌశిక్ కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ కరెక్ట్ ఆన్సర్ అండి. పడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత విశాల నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. చెల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదిన్న కరెక్ట్ ఆన్సర్. నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి, గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ నుండి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ యూపీ వారణాసి నుండి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రులు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్. తర్వాత హనుమంతరావు కరుణావల్లి ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రుత్విక్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందకాలపల్లె గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుండి రైట్ ఆన్సర్. వేటపాలెం నుండి రామ బొడ్డు, బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రవికుమార్ శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత చీరాల నుండి ప్రభ కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, యలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. లత ఉయ్యూరు నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత వీర కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుండి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్. సువర్ణ రామచంద్ర నంద్యాల నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున జనకంపేట్ నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్.
తర్వాత ఎలా సుబ్బారావు ఆత్మకు

నుండి కరెక్ట్ ఆన్సర్ ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్ రామచంద్రగుప్త వాసవి నాగేంద్ర మణి ఆశ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి కరెక్ట్ ఆన్సర్ తర్వాత భూపా జాపా భువనేశ్వర్ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ కుంచి రామ్మూర్తి కుంచివానపేట నుండి రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్ తర్వాత నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి రైట్ ఆన్సర్ తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి కరెక్ట్ ఆన్సర్ సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్ రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్ మరి రెండో ప్రశ్నకి సమాధానం ఏంటంటే భారత్ మరియు ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి అంటే 1950 మార్చి 15 నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. మరి ఇదండి ఇవాళ యువలయ కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. వినండి సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే ఫాతిమా, ఆవో బైఠో.
2: అధ్యాపికాజీ, ఇన్ ఛుట్టియో మే వ్యాకరణ సీఖనా చాహతీ హూ, కృపయా ఆప్ హిందీ వ్యాకరణ పాఠ పడాకర్ మేరీ మదద్ కీజియే.
3: జరూర్ సిఖాఉంగి, యే తో బహుత్ అచ్చీ బాత్ హై. చలో ఆజ్ హీ అభీ సే ఆరంభ కర్తే హై.
2: బహుత్ బహుత్ ధన్యవాద్ అధ్యాపికాజీ.
3: ఫాతిమా, మై కుచ్ ప్రశ్న పూచుంగి, తుమ్ సహీ ఉత్తర్ దేతే జానా, ఠీక్ హై?
2: జీ అధ్యాపికాజీ, పూచియే, మే జవాబ్ దూంగీ.
3: పహలే యే బతావో, హిందీ వర్ణమాలా మే కితనే ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే క్యా హై?
2: హిందీ వర్ణమాలా మే దో ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే హై స్వర్ ఔర్ వ్యంజన్.
3: అచ్చా, హిందీ మే స్వర్ కితనే హై, వే క్యా హై?
2: హిందీ మే స్వర్ 11 హై, వే హై ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు ఏ ఐ ఓ ఔ.
3: అబు వ్యంజన్ భీ బతావో.
2: జీ అధ్యాపికాజీ, వ్యంజన్ 33 హై, వే హై కా సే హా తక్ కా వరణ్.
3: తో క్షత్రజ్ఞ క్యా హై?
2: క్షత్రజ్ఞ సంయుక్త వర్ణ హై అధ్యాపికాజీ.
3: బహుత్ అచ్చా ఫాతిమా, అబు దో అక్షర్ రహ గయే అమ్ ఔర్ అహా. అమ్ అనుస్వార్ హై ఔర్ అహా విసర్గ, ఠీక్ హై? ఆజ్ హమ్ సంధి ఔర్ సమాస్ కే బారే మే సీఖతే హై. ఫాతిమా, సంధి కిసే కహతే హై? జబ్ దో వర్ణ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే సంధి కహతే హై. అంటే రెండు అక్షరాలు కలిసి ఏర్పడిన రూపమే సంధి. విద్యాలయ్ అనే పదం ఉదాహరణగా తీసుకుందాం. దీనిలో విద్యా ఆలయ్ అనే రెండు పదాలున్నాయి. సంధి ఎక్కడ ఏర్పడింది? విద్యాలో చివరి వర్ణం ఆలయలో మొదటి వర్ణం ఆ. ఏ దోనో ఆ ప్లస్ ఆ మిల్కర్ ఆహువాహై, విద్యా ప్లస్ ఆలయ్ విద్యాలయ్. అబ్ బతావో, మహేంద్ర కిన్ దేవ్ శబ్దం సే బనా హై?
2: మహా ప్లస్ ఇంద్ర, మహేంద్ర.
3: మహా ప్లస్ ఇంద్ర. అచ్చా ఫాతిమా, అబ్ సంధి కే తీన్ ముఖ్య భేద్ కే బారే మే సీఖేంగే. సంధి కే తీన్ ముఖ్య భేద్ హై స్వర్ సంధి, వ్యంజన్ సంధి, ఇసే హల్ సంధి భీ కహతే హై, ఔర్ తీసరా విసర్గ సంధి. అబ్ బతావో, సంధి కే కితనే ముఖ్య భేద్ హై, వే క్యా హై?
2: జీ అధ్యాపికాజీ, సంధి కే తీన్ ముఖ్య భేద్ హై, వే హై స్వర్ సంధి, విసర్గ సంధి.
3: స్వర సంధి, వ్యంజన సంధి ఔర్ విసర్గ సంధి, ఠీక్ హై? అబ్ స్వర సంధి కే బారే మే సీఖే.

0: स्वर संधि को अच संधि भी कहते हैं। जब दो स्वर परस्पर निकट होने के कारण मिल जाते हैं तब उनके मेल से जो विकार होता है उसे स्वर संधि कहते हैं। परस्पर अंटे ఒకదానికొకటి, నికట్ అంటే దగ్గరకు అని అర్థం. వికార్ అంటే మార్పు. అంటే రెండు అచ్చులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు ఆ రెండు అచ్చులు కలయిక వల్ల వచ్చే మార్పునే సంధి అంటారు, అదే స్వర సంధి అంటారు. అబ్ తుమ్ బతావో.
1: జబ్ దో స్వర్ పరస్పర్ నికట్ హోనే కే కారణ మిల్ జాతే హే తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హే ఉసే స్వర్ సంధి కహతే హే.
0: ठीक है, अब उदाहरण. महात्मा, महा प्लस आत्मा, आ और आ मिलकर आ होता है. अच्छा, स्वर संधि के सात भेद हैं: दीर्घ संधि, गुण संधि, वृद्धि संधि, यण संधि, अयादि चतुष्टय, पूर्व रूप और प्रकृति भाव. इनमें से पूर्व रूप और प्रकृति भाव ये दोनों संस्कृत भाषा में ही आते हैं. तो अब तुम कहो फातिमा, स्वर संधि कितने प्रकार के हैं, वे क्या हैं?
1: स्वर संधि पांच प्रकार के हैं अध्यापिका जी: दीर्घ संधि, गुण संधि, वृद्ध संधि, यन संधि और अयादि चतुष्टय है अध्यापिका जी.
0: हिंदी लो राने मनकेंदुकने ऐदु मात्रमे चेप्पावा, मोत्तमे तेलुवेनम्मायिवे. सरे, तेलुगुलो सवर्ण दीर्घ संधि तेलुसु कदा, अदे दीर्घ संधि. परिभाषा इस प्रकार है: जब दो सजातीय ह्रस्व व दीर्घ स्वर परस्पर निकट होने के कारण मिल जाते हैं तब दोनों को मिलाकर एक दीर्घ स्वर कर देते हैं. हिंदी में स्वर अंटे अच्छुलु, वीटिलो आ, इ, उ, रु इवि ह्रस्वालु. आ, इ, उ, रु इवि दीर्घालु. ई संधि एला एर्पडुतुंदंटे ह्रस्वानिकि ह्रस्वं गानि, दीर्घानिकि दीर्घं गानि, లేదా హ్రస్వానికి దీర్ఘం గాని దీర్ఘానికి హ్రస్వం గాని. పరమైనప్పుడు అంటే నికట్ హోనేకే కారణ్ మిల్కర్ ఏక్ దీర్ఘ స్వర్ దేతే హై. అబ్ పరిభాష ఏక్ బార్ తుమ్ బతావో.
1: జబ్ దో సజాతీయ హ్రస్వ వ దీర్ఘ స్వర్ పరస్పర్ నికట్ హోనేకే కారణ్ మిల్ జాతే హై తబ్ దోనో కో మిలాకర్ ఏక్ దీర్ఘ స్వర్ కర్ దేతే హై.
0: అబ్ ఉదాహరణ్ పరమార్థ, పరం ప్లస్ అర్థ, పరమార్థ. అలాగే కవీశ్వర్ ఈ పదానికి సంధి వివరణ కరో ఫాతిమా.
1: జీ అధ్యాపికా జీ, కవి ప్లస్ ఈశ్వర్, కవీశ్వర్.
0: అచ్చా, అబ్ గుణ సంధి. ఆ తథా ఆ కే బాద్ ఈ ఉ యా రు ఆయే తో క్రమశ ఏ ఓ అర్ హో జాతా హై. అబ్ గుణ సంధి కి పరిభాష తుమ్ బతావో.
1: ఆ తథా ఆ కే బాద్ ఈ ఉ యా రు ఆయేంగే తో క్రమశన్ ए ओ अर हो जाता है.
0: ठीक है, अब उदाहरण देवेंद्र, देव प्लस इंद्र. अब तुम एक उदाहरण दे दो.
1: गंगोदक, गंगा प्लस उदक, गंगोदक.
0: अब है वृद्धि संधि. आ तथा आ के बाद ए आई हो तो मिलकर आई हो जाता है, ओ औ हो तो मिलकर औ हो जाता है. उदाहरण एकैक, एक प्लस एक, एकैक. अच्छा, अब फातिमा तुम बताओ वृद्धि संधि की परिभाषा, वो भी उदाहरण सहित.
1: जी अध्यापिका जी, आ तथा आ के बाद ए आई हो तो मिलकर आई हो जाता है, ओ औ हो तो मिलकर औ हो जाता है. उदाहरण एकैक, एक प्लस एक, एकैक.
0: अच्छा, अब सीखते हैं यण संधि. ह्रस्व या दीर्घ ई उ रु के बाद यदि अन्य असमान स्वर आता है तब ई का य, उ का व तथा रु का अर हो जाता है. अन्य असमान स्वर अंटे एम लेदु, मल्ली अवे काकुंडा वेरे अच्छुलन्नमाट. प्रत्यक्ष, प्रति प्लस अक्ष. पर्यावरण, परि प्लस आवरण. अब यण संधि उदाहरण सहित परिभाषा बताओ फातिमा.
1: जी अध्यापिका जी, मैं बताऊंगी यण संधि परिभाषा. ह्रस्व या दीर्घ ई ऊ रू के बाद यदि अन्य असमान स्वर आता है तब ई का या, ऊ का वा तथा रू का अर हो जाता है. उदाहरण प्रत्येक, प्रति प्लस एक.
0: बहुत अच्छा, अब अयादि संधि. ए आई ओ या औ के आगे जब कोई भिन्न स्वर रहता है तब उनके स्थान में क्रम से आई आय औ आओ हो जाता है. ఈ నాలుగింటిని అయాజీ చతుష్టయ్ అంటారు హిందీ.

0: హిందీలో. ముచ్చటగా నాలుగింటికి నాలుగు ఉదాహరణలు ఇచ్చేద్దాం. నే ప్లస్ అన్ నయన్, నై ప్లస్ అక్ నాయక్. ఠీక్ హై ఫాతిమా, అబ్ సీఖతే హై వ్యంజన్ సంధి. బహుత్ ఆసాన్ హై వ్యంజన్ సే స్వర యా వ్యంజన్ కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే వ్యంజన్ సంధి కహతే హై. ఉదాహరణ్ దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్. జగదీష్, జగత్ ప్లస్ ఈష్. అబ్ ఫాతిమా వ్యంజన సంధి కి పరిభాష ఔర్ ఉదాహరణ్ బతాయేగి.
1: జీ అధ్యాపికా జీ, వ్యంజన్ సే స్వర్ యా వ్యంజన్ కే మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే వ్యంజన్ సంధి కహతే హై. ఉదాహరణ్ సదాచార్, సత్ ప్లస్ ఆచార్.
0: అచ్చా, అబ్ హై విసర్గ సంధి. పేరులోనే తెలుస్తోందిగా దీనిలో విసర్గ వస్తుందని. స్వర్యా వ్యంజన్ కే విసర్గ కే సాత్ మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే విసర్గ సంధి కహతే హై. ఉదాహరణ్ నిర్మల్, ఈ పదంలో నిహ్ ప్లస్ మల్ అనే రెండు పదాలున్నాయి. ఇంకా నిర్బల్, నిరాశ, మనోభావ్ ఆది. ఫాతిమా తుమ్ బతావో విసర్గ సంధి కిసే కహతే హై, ఉదాహరణ సహిత పరిభాష దేదో.
1: జీ అధ్యాపికా జీ, స్వర్ యా వ్యంజన్ కే విసర్గ కే సాత్ మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే విసర్గ కహతే హై. ఉదాహరణ్ నిశ్చింత, నిహ్ ప్లస్ చింత.
0: ఠీక్ హై, అబ్ సమాస్ కే బారే మే సీఖేంగే. సమాసం అంటే ఏమిటి? రెండు గాని అంతకంటే ఎక్కువ గాని పదాలు కలిసి అర్థవంతమైన ఒకే పదంగా ఏర్పడితే అది సమాసం అవుతుంది. హిందీ మే కహే తో దో యా దోసే అధిక శబ్దం కా జో సంయోగ్ హోతా హై ఉసే సమాస్ కహతే హై. ఉదాహరణ్ మాతా పితా, రాజ్ కుమార్ ఆది. మాతా పితాలో రెండు పదాలున్నాయి, మాతా ఔర్ పితా. అలాగనే రాజ్ కుమార్ లో రాజా ఔర్ కుమార్. అచ్చా, అబ్ సమాస్ కితనే ప్రకార్ కే హై? సమాస్ ఛే ప్రకార్ కే హై. అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, కర్మధారై సమాస్, బహువ్రీహి సమాస్. అబ్ ధ్యాన్ సే సునో, సమాసంలో రెండు లేదా రెండు కన్నా ఎక్కువ పదాలుంటాయి. ఈ పదాల మధ్య సంబంధాన్ని విభక్తి ప్రత్యయాలు లేదా అవ్యయాలు సహాయంతో అర్థవంతంగా చెప్పేదే విగ్రహవాక్యం. సామాసిక పదాల్లో మొదటి పదం పూర్వపదం అంటారు, రెండో పదం ఉత్తరపదం అంటారు. గ్రామవాసి ఇస్మే పూర్వపద క్యా హై ఔర్ ఉత్తరపద క్యా హై బతావో ఫాతిమా?
1: గ్రామ్ పూర్వపద్ హై, వాసి ఉత్తరపద్ హై అధ్యాపికా జీ.
0: అచ్చా, అబ్ అవ్యయీ భావ సమాస్, జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కా పూర్వపద ప్రధాన హో ఔర్ జో అవ్యయ హో ఉసే అవ్యయీ భావ సమాస్ కహతే హై. అవ్యయ కా అర్థ క్యా హై?
1: జో శబ్ద, లింగ్, వచన్, విభక్తి ఆది కే కారణ్ కుచ్ వికార్ నా హో ఉసే అవ్యయ కహతే హై.
0: బహుత్ అచ్చా, అబ్ ఉదాహరణ్ హర్ దిన్ అంటే హర్ ఏక్ దిన్, ప్రతిరోజు ప్రతిదిన్ అనమాట. ఉదాహరణలు మన్ హీ మన్, బీచోమ్ బీచ్ ఆది. ఠీక్ హై, అబ్ తత్పురుష సమాస్, జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కా ఉత్తరపద ప్రధాన హో ఉసే తత్పురుష కహతే హై. ఈ సమాసంలో విభక్తి ప్రత్యయాలలో రెండు పదాలు కలిసి విగ్రహవాక్యం చెబుతారు. ఠీక్ హై, లేకిన్ ఫాతిమా కారక్ కితనే ప్రకార్ కే హై కుచ్ యాద్ హై బతావో?
1: జీ అధ్యాపికా జీ, కర్మ కారక్, కరణ్ కారక్, సంప్రదాన్ కారక్, అపదాన్ కారక్, సంబంధ కారక్, అధికరణ్ కారక్.
0: బహుత్ అచ్చా, అబ్ తత్పురుష సమాస్, ఉదాహరణ్ హిమాలయ్, హిమ్ కా ఆలయ్. అబ్ సుఖ సార్ విగ్రహవాక్య బతావో?
1: సుఖ్ కా సార్.
0: అబ్ ద్వంద్వ సమాస్, జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కే సబ్ పద్ ప్రధాన హో ఉసే ద్వంద్వ సమాస్ కహతే హై. ఉదాహరణ రామ్ లక్ష్మణ్, రామ్ ఔర్ లక్ష్మణ్. విగ్రహవాక్యంలో సముచ్చయ బోధక్ ఔర్ వా యా ఇవన్నీ ఉపయోగించబడతాయి. సరే, అబ్ తుమ్ బతావో మాతా పితా, పేట్ పౌధే, సాధు సంత్, ఇన్కే విగ్రహవాక్య బతావో?
1: మాతా ఔర్ పితా, పేట్ ఔర్ పౌధే, సాధు ఔర్ సంత్.
0: అచ్చా ఫాతిమా, అబ్ సీఖతే హై ద్విగు సమాస్, జిస్ సమాస్ మే పూర్వపద సంఖ్యావాచక్ హో ఉసే ద్విగు సమాస్ కహతే హై. ఉదాహరణ్ నవరత్న, నవరత్నాలు. నవ అంటే తొమ్మిది గదా. ఇలా సమాస పదాలలో మొదటి పదం సంఖ్యను సూచిస్తే అది ద్విగు సమాసం. తుంభి ఉదాహరణ దేదో.
1: జీ అధ్యాపికా జీ, త్రిభుజ్ అర్ధ హై తీన్ భుజ్, నవరాత్రి, దోపహర్, పంచ్ బాన్, సౌరూప్యే ఆది.
0: బహుత్ అచ్చా, ఇప్పుడు కర్మధారే సమాస్, ఇస్మే సమస్త పద విశేష విశేషణ్ ఔర్ ఉపమాన ఉపమేయ హోతే హై. నాలుగు పదాలు చెబుతాను, జాగ్రత్తగా విను. విశేషణం విశేష్యం. నీల్ కమల్ అనే పదం ఉందనుకో, నీల్ కమల్ అనే రెండు పదాల్లో నీల్ అనేది విశేషణం, కమల్ అనేది విశేష్యం. అలాగే ఉపమాన ఉపమేయాలు, చంద్రముఖ్ అనే పదంలో చంద్ర ఉపమానం, ముఖ్ ఉపమేయం. చంద్రుని వంటి ముఖం వీర్ పురుష్, भला

0: ఆద్మి ఈ రెండు సమాస పదాలకు విగ్రహ వాక్యం చెప్పు.
1: పుర్ష్ జో వీర్ హే, ఆద్మీ జో భలా హే.
0: కమల్ నయన్ అంటే ఏమిటి?
1: కమల్ జైసే నయన్ అధ్యాపికా జీ.
0: అబు బహువ్రీహి సమాస్. జిస్ సమాస్ మే సామాసిక్ పద్ కా కోయీ భీ పద్ ప్రధాన్ న హో, సమస్త పద్ కిసీ ఔర్ కా అర్థ కా వాచక్ హోతా హే. ఉదాహరణ చక్రపాణి, చక్ర హే పాణి మే జిస్కే, వహ్ చక్రము చేతియందు కలవాడు. అలాగే శూలధారి అంటే శూల్ ధారణ్ కియా హై జిస్నే, వహ్ పంకజ్ పంక్ యాని కీచడుమే జన్ములేనే వాళ. ఏమిటి? కమల్. అలాగే చతుర్భుజ్ జిస్కే చార్ భుజాయే హై విష్ణు. అబ్ తుమ్ బతావో దశానన్.
1: జీ అధ్యాపికా జీ, దశానన్ కా అర్థ హే జిస్కే దస్ ముఖ్ హో, రావణ్.
0: బహుత్ అచ్చా, ఆజ్ కా పాఠ్ యహాన్ పర్ సమాప్త్ హోతా హై, చలే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్ ఫాతిమా.
2: మీరింతవరకు సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిరా, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి భజనావళి కార్యక్రమంలో శ్రీ సంగీప్ బోసు మరియు బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు.

0: వాసుదేవ.
1: మీరింతవరకు నేటి భజనావళి కార్యక్రమంలో శ్రీ సందీప్ బోసు మరియు బృందం ఆలపించిన భజన గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మన్మధుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం.

కార్యక్రమంలో తరువాత ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట వినబోతున్నారు. నేనున్నాను ఈ చిత్రం నుండి. ఈ పాటకు గీత రచన చంద్రబోస్.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట వంశీ. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన గీతం. సిరివెన్నెల రచనకు మణిశర్మ, సంగీతం.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా ఓయ్ ఈ చిత్రం నుండి కార్తీక్ సునీతి చౌహాన్ ఆలపించిన గీతం, గీత రచన అనంత శ్రీరామ్.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేడు మనం ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈరోజు రవీంద్రనాథ్ ట్యాగూర్ జయంతి సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో సాహిత్యం ద్వారా ప్రజల్లో దేశభక్తిని రగిలించిన మహానుభావుల్లో రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒకరు. ప్రపంచం వారిని విశ్వకవిగా గౌరవించింది. మన జాతీయ గీతం జనగణ మన రచయితగానే కాదు, గొప్ప కవి, తత్వవేత్త, విద్యావేత్త, సంగీతకారుడు, చిత్రకారుడు, దేశభక్తుడిగా వారు చిరస్థాయిగా నిలిచిపోయారు. May 7 వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆ మహనీయుడి జీవిత విషయాలను తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ట్యాగూర్ 1861 May 7 కోల్కతాలో జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్ ట్యాగూర్, తల్లి శారదాదేవి. వారి కుటుంబం విద్య, సంస్కృతి, కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేది. చిన్నప్పటి నుంచే రవీంద్రుడు చాలా భిన్నంగా ఆలోచించేవారు. ప్రకృతిని ఎంతో ప్రేమించేవారు. ఇంటి తోటలో చెట్లు, పూలు, పక్షులను చూసి గంటల తరబడి ఆనందించేవారు. బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఆసక్తి వారిలో చిన్న వయసులోనే పెరిగింది. పాఠశాలకు వెళ్లడం వారికి అంతగా నచ్చేది కాదు. అందుకే ఇంటి దగ్గరే ఉపాధ్యాయుల ద్వారా విద్యాభ్యాసం చేశారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రం నేర్చుకుంటే సాయంత్రం సంగీతం, చిత్రలేఖనం, ఇంగ్లీష్ నేర్చుకునేవారు. బెంగాలీతో పాటు ఇంగ్లీష్ భాషపై కూడా మంచి పట్టు సంపాదించారు. చిన్నతనంలోనే కవితలు రాయడం ప్రారంభించారు. వారికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ఆ ప్రకృతి ప్రేమే వారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరువాత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ ఇంగ్లీష్ సాహిత్యం, సంగీతం, సంస్కృతిని మరింతగా అధ్యయనం చేశారు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు తమ అనుభవాలను లేఖల రూపంలో స్నేహితులకు రాసేవారు. రవీంద్రనాథ్ ట్యాగూర్ రచనల్లో గీతాంజలి అత్యంత ప్రసిద్ధి పొందింది. ఇది భక్తి, మానవత్వం, ప్రేమ, ప్రకృతి గురించి రాసిన అద్భుతమైన కవితల సంకలనం. మొదట బెంగాలీ భాషలో రాసిన ఈ కవితలను వారే ఇంగ్లీష్లోకి అనువాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రచనలకు గొప్ప పేరు వచ్చింది. 1913 గీతాంజలికి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. దీంతో నోబెల్ బహుమతి అందుకున్న తొలి ఆసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రనాథ్ ట్యాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, మంచి విద్యావేత్త కూడా. పిల్లలకు ప్రకృతి మధ్యలో విద్య అందాలని భావించి శాంతినికేతన్ అనే విద్యాసంస్థను స్థాపించారు. తరువాత అది విశ్వభారతి యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. అక్కడ విద్యార్థులు పుస్తకాలతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, కళలు, ప్రకృతి పట్ల ప్రేమ కూడా నేర్పించేవారు. విద్యార్థులు తమ పనులు తామే చేసుకునేలా అలవాటు చేశారు. గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధికి ముఖ్యమని వారు నమ్మారు. అందుకే శ్రీనికేతన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. ఎక్కువగా వారి రచనల్లో మానవత్వం, ప్రేమ, సమానత్వం ప్రధానంగా కనిపిస్తాయి. మతాలు వేరువేరు అయినా మనుషులు ప్రేమతో కలిసి జీవించాలని వారు ఎప్పుడూ చెప్పేవారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ తమ రచనల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంచారు. దేశభక్తి గేయాలు పాడి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు. బాల్ గంగాధర్ తిలక్ ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు తీవ్రంగా స్పందించారు. 1896 జరిగిన కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరం గీతాన్ని తొలిసారి ఆలపించారు. తరువాత వారు రచించిన జనగణ మన భారత జాతీయ గీతంగా ఎంపికైంది. 1950 జనవరి 24 దీనిని అధికారికంగా జాతీయ గీతంగా ప్రకటించారు. రవీంద్రనాథ్ ట్యాగూర్ జీవితం అంతా సాహిత్యం, సంగీతం, విద్య, దేశభక్తికి అంకితమైంది. వారి రచనలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, మనస్సును మార్చే శక్తి కలిగినవి. ప్రేమ, శాంతి, మానవత్వం వారి సందేశాల మూలం. 1961 ఆగస్టు 7 వారు పరమపదించారు. కాని వారి ఆలోచనలు, రచనలు, పాటలు ఈరోజుకి కూడా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికే వారు ఒక గొప్ప సాహిత్య సంపద. ప్రజల్లో జాతీయ భావనను పెంచిన మహాకవి, ప్రపంచానికి భారత సాహిత్య గొప్పతనాన్ని చాటిన మహనీయుడు రవీంద్రనాథ్ ట్యాగూర్. వారి జయంతి సందర్భంగా ఆ విశ్వకవికి మన వందనాలు. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి రాధన్ సంగీతంలో మోహిత్ చౌహాన్ పాడిన పాటను విందాం.

భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగు ప్రజలు ప్రేమగా మన్యం వీరుడు అని పిలిచే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు. చిన్న వయసులోనే దేశం కోసం తమ ప్రాణాన్ని అర్పించిన ఆ మహానీయుడి వర్ధంతి సందర్భంగా వారి జీవితాన్ని స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించారు. వారి బాల్యమంతా వెస్ట్ గోదావరి జిల్లా మొగల్లులో గడిచింది. తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. చిన్నప్పటి నుంచే సీతారామరాజులో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండేవి. చదువుతో పాటు సంస్కృతం, జ్యోతిష్యం, విలువిద్య, గుర్రపు స్వారీ వంటి విషయాల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. సాధారణంగా కనిపించిన వారి ఆలోచనలు మాత్రం అసాధారణం. దేశం బ్రిటిష్ పాలనతో బాధపడుతుంటే సీతారామరాజు మనస్సు తట్టుకోలేకపోయింది. అడవుల్లో నివసించే గిరిజనులను బ్రిటిష్ అధికారులు చాలా బాధపెట్టేవారు. వారి భూములు, అడవులపై హక్కులు లేకుండా చేసి ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ పరిస్థితులను చూసిన అల్లూరి సీతారామరాజు ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. 1917 ప్రాంతంలో వారు మన్యం ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో కలిసిపోయేవారు. వారి బాధలు తెలుసుకున్నారు, వారికి ధైర్యం చెప్పారు, గిరిజనుల ప్రేమను, నమ్మకాన్ని సంపాదించుకున్నారు. కొద్ది కాలంలోనే మన్యం ప్రజలకు సీతారామరాజు ఒక నాయకుడిగా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు పోరాటం కేవలం ఆయుధాల పోరాటం మాత్రమే కాదు, అది స్వాభిమాన పోరాటం. మన భూమి మీద మనకే హక్కు ఉండాలి అనే భావనతో వారు ప్రజలను ఒకటిగా చేర్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలబడటానికి యువకులను సిద్ధం చేశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వివిధ పోలీస్ స్టేషన్లపై కూడా దాడులు చేశారు. ఈ దాడులతో బ్రిటిష్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అల్లూరి సీతారామరాజు పేరు వినగానే వారికి భయం పట్టుకుంది. అడవుల్లో తిరుగుతూ తెలివిగా వ్యూహాలు రచిస్తూ బ్రిటిష్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారు. 2 ఏళ్లపాటు అల్లూరి సీతారామరాజు పోరాటం కొనసాగింది. ఎంతో చిన్న వయసులోనే వారు అసాధారణ ధైర్యాన్ని చూపించారు. గిరిజనులకు వారే ఆశ, వారే ధైర్యం. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు వారి అనుచరులను ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. గ్రామాలపై దాడులు చేశారు, ప్రజలను హింసించారు. తమ వల్ల ప్రజలు బాధపడకూడదని భావించిన అల్లూరి సీతారామరాజు చివరకు తమను తాము త్యాగానికి సిద్ధం చేసుకున్నారు. 1924 మే 7న అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ సైన్యం పట్టుకుంది. వారిని ఒక చెట్టుకు కట్టేసి కాల్చివేసింది. అప్పటికి వారి వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. కాని ఆ చిన్న జీవితంలో వారు సాధించిన గౌరవం, ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం ఎంతో గొప్పది. వారి స్ఫూర్తి ఈ నేలలో నేటికీ జీవిస్తూనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది వారి ధైర్యం. కాని వారిలో మరో గొప్ప లక్షణం ప్రజలపై ప్రేమ. తమ కోసం కాదు, ప్రజల కోసం జీవించారు. తమ ప్రాణం కంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు. అందుకే వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. వారు చూపించిన మార్గం మనకు ఎంతో ప్రేరణ. కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదని, సమాజం కోసం ఆలోచించాలని, ధైర్యంగా ముందుకు సాగాలని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు చెబుతుంది. దేశం కోసం పోరాడటం అంటే కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు, నిజాయితీగా జీవించడం, సమాజానికి ఉపయోగపడటం కూడా దేశసేవే అని వారి జీవితం మనకు నేర్పుతుంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి ఆదినారాయణరావు సంగీతంలో ఘంటసాల వి. రామకృష్ణ పాడిన పాటను విందాం.

ఎవడు వాడు ఎతటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండ ఫలం కబళించే దుండగీడు మానధనం ప్రాణధనం దోచుకునే దొంగ.

వరల్డ్ అథ్లెటిక్స్ డే కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకుందాం. వరల్డ్ అథ్లెట్స్ డే ప్రతి సంవత్సరం యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు జరుపుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ముఖ్యంగా పిల్లలు, యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసేందుకు నిర్వహిస్తారు. అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావ్లిన్ త్రో వంటి క్రీడలు. ఇవి మన శరీరాన్ని దృఢంగా మార్చడమే కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. నేటి కాలంలో చాలామంది యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లతో గడుపుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో వరల్డ్ అథ్లెటిక్స్ డే క్రీడల ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. ప్రతిరోజు కొంతసేపు ఆటలు ఆడటం, వ్యాయామం చేయటం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఉల్లాసంగా కూడా ఉంటుంది, చదువులో కూడా ఏకాగ్రత పెరుగుతుంది. క్రీడలు మనకు క్రమశిక్షణ, ఓర్పు, సమయపాలన, కష్టపడే తత్వం వంటి మంచి లక్షణాలను నేర్పిస్తాయి. గెలుపు వచ్చినప్పుడు ఆనందంగా ఉండటం ఎంత ముఖ్యమో, ఓటమి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడటం అంతే ముఖ్యమని ఈ ఆటలు మనకు నేర్పిస్తాయి. అందుకే చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. మన భారతదేశం నుంచి కూడా ఎంతో మంది గొప్ప క్రీడాకారులు

ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. నీరజ్ చోప్రా, పీటీ ఉష, అంజు బాబీ జార్జ్, జ్యోతి ఎరజ్జీ వంటి క్రీడాకారులు భారత జెండాను ప్రపంచ వేదికపై గర్వంగా ఎగురవేశారు. ఈ వరల్డ్ అథ్లెటిక్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. రోజు కొంత సమయం ఎక్సర్సైజ్, రన్నింగ్ లేదా ఏదైనా ఒక స్పోర్ట్ కోసం కేటాయించాలి. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయాలను సాధించగలం. క్రీడలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి యువత అందరూ క్రీడలను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఇప్పుడు జెర్సీ సినిమా నుంచి అనిరుద్ రవిచందర్ సంగీతంలో కాలభైరవ పాటిన పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈ కేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి జరుగుతుందని, నేను అని కాకుండా మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని చెప్పారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. జీఎస్టీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించాలని, ప్రగతి సాధనలో కీలకంగా వ్యవహరించాలని, సేవారంగం మరింతగా పెరగాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ,
1: రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. జిల్లాకు పోటీ ఉండాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకునే పరిస్థితి రావాలి.
0: అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల తన సహచర మంత్రులతో చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను ఈరోజు పంచుకున్నారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ ఎక్సలెన్స్ సేజ్ కార్యక్రమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సింగపూర్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశం ప్రపంచంలో మొదటి వరుసలో ఉంటోందన్నారు. ఎందుకంటే అక్కడ పాలకులకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని, బాధ్యత తీసుకునే నాయకత్వం, ప్రజలకు సేవ చేయాలనే తపన, చిత్తశుద్ధి వారిలో ఉన్నాయని చెప్పారు. ఈ 3 అంశాలే సింగపూర్ను మిగతా దేశాల నుంచి వేరు చేస్తున్నాయని అన్నారు. అక్కడ పట్టణ ప్రణాళికలు కూడా చాలా ముందుచూపుతో ఉన్నాయని, ఒక స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నారని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించుకుంటూ పనిచేస్తున్నారని తెలిపారు. మన జిల్లాల్లో కూడా కలెక్టర్లు అదే దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని, రోజువారీ సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా 10 ఏళ్ల తర్వాత జిల్లా ఎలా ఉండాలో నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేయాలని సత్యకుమార్ యాదవ్ సూచిస్తూ,
2: అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గ్యాలరీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్, హౌ ఇట్ వాజ్ 3 డికేడ్స్ అగో అండ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాస్ టేకన్ ప్లేస్ ఓవర్ ది పీరియడ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ రెడీనెస్ ఫర్ ఎనీ క్రైసిస్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఆల్సో. సో ఎనీబడి హాస్ విజిటెడ్ సింగపూర్ సమ్ 20 ఇయర్స్ అగో, దే విల్ నాట్ రికగ్నైజ్ సింగపూర్ టుడే బికాస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీవేర్, సిటీ ఇన్ ద నేచర్. దట్స్ హౌ దే ఆర్ క్రియేటింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్.
0: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలెక్టర్ల సదస్సు అభినందనలు తెలిపింది. ఈ ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సుకు హాజరైన చంద్రబాబు నాయుడుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు కలిసి పనిచేయటం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదని, కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్ని అవార్డులు వస్తే రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమిష్టి జట్టుగా పనిచేస్తున్న మీ అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ 1 నెల 1 గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలోనే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులు భూ యజమానులకు త్వరితగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నెలలో 4 గురువారాలు అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. లోక్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ రెడ్క్రాస్, రెడ్ క్రీసెంట్ ఉద్యమం ద్వారా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సేవలను అందించే వాలంటీర్ల అవిశ్రాంత కృషిని గౌరవించడానికి రెడ్క్రాస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారని చెప్పారు. మానవత్వంపై ఆధారపడ ఈ ఉద్యమ సూత్రాల గురించి అవగాహన పెంచడానికి కూడా ఈరోజు ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. రెడ్ క్రెసెంట్ ఉద్యమ వ్యవస్థాపకుడైన జీన్ హెన్రీ డ్యునాంట్ జయంతిని పురస్కరించుకుని ఏటా ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గాను 1901లో ఆయనకు మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. గత 2 ఏళ్ల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం కింద నిషేధ జాబితాలో ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ గడువు తేదీని ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా సులభతరం చేశామని, గతంలో ప్రభుత్వం వద్దకు రావాల్సి ఉండగా ప్రస్తుతం సీసీఎల్ఏ స్థాయిలోనే ఆదేశాలు ఇచ్చే విధంగా సవరణ చేశామన్నారు. విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 106,000 ఎకరాలకు విముక్తి కల్పించామన్నారు. పట్టా భూముల 1B అడంగలను ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భూ యజమానుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త పాస్బుక్ కూడా ఈకేవైసీ చేసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని రైతులకు చూపించి వారు సంతృప్తి చెందిన తర్వాతే ముద్రణకు పంపిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
3: రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు అలాగే 1B అడంగల్లో ఆన్లైన్ లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి ప్రవేశిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది.
0: దేశంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయల విలువైన రుణాలు ఇవ్వడం జరిగిందని, బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీవీబీడి హరిప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక రుణం, జీవనోపాధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి

0: పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈకేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఆపరేషన్ సింధూర్ ఇత్యస్య ప్రథమ వార్షికోత్సవం ఆచరితం. భయోత్పాదనస్య పరాజయే తస్య సక్షమ విధివ్యవస్థాయాః వినాశే చ భారతస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతం. బిహారస్య ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ స్వమంత్రిమండలస్య విస్తారం కృతవాన్. నితీశ కుమారస్య పుత్రేణ సహ 32 మంత్రిణః చ నూతన మంత్రిమండలే శపథవచనం స్వీకృతవంతః. తమిళనాడు కేరళ రాజ్యయోః సర్వకార నిర్మాణార్థం తీవ్ర సంవాదాః ప్రచలంతి. సర్వకారేణ 40 వర్షతః అధిక వయస్కానాం కర్మచారిణాం కృతే రాష్ట్రవ్యాపి వార్షిక స్వాస్థ్య పరీక్షణోపక్రమం సమారబ్ధం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం లక్నౌ సూపర్ జాయింట్స్ దళం అద్య సాయంకాలే లక్నౌ నగరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉక్తం యత్ దేశః ఆతంకవాదం పరాజయితుం తస్య సమర్థకం విధివ్యవస్థాం చ విఘటయితుం దృఢః అస్తి. సింధూరాభియానస్య ఏకవర్షస్య పూర్త్యవసరె సామాజికాంతర్జాలీయే పటలె శ్రీమోదీ అవదత్ యత్ భారతీయ సశస్త్ర సేనయా అభియానావధౌ అపూర్వం సాహసం స్పష్టతాం సుదృఢం సంకల్పం చ ప్రదర్శితం. సహ అవదత్ యత్ ఏతత్ పహల్గామ ఇత్యత్ర నిర్దోష భారతీయేషు ఆక్రమణస్య సాహసం కర్తృషు సైనికాః సముచితం ప్రతికారం కృతవంతః. శ్రీమోదీ అగ్రె అవదత్ యత్ సశస్త్ర సేనాయాః శౌర్యస్య సంపూర్ణః దేశః అభివాదనం కరోతి. ప్రధానమంత్రీ అవదత్ యత్ ఆతంకవాదస్య విరుద్ధం భారతస్య దృఢ ప్రతిక్రియాయాః రాష్ట్రీయ సురక్షాయాః రక్షణాయ తస్య అవిచల ప్రతిబద్ధతాయాః చ ప్రతిబింబః ఏవ ఆపరేషన్ సింధూర్ ఇత్యస్తి. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః చాపి స్వమనోభావం సామాజికాంతర్జాలీయే పటలె ప్రకటితవంతౌ. బిహారరాజ్ये अद्य मुख्यमंत्री सम्राट चौधरी इत्यस्य नेतृत्वे मंत्रिमंडलस्य विस्तारः अभवत्. पटनानगरस्य गांधीमैदान इत्यत्र आयोजिते भव्य शपथग्रहण समारोहे राज्यपालः सेवानिवृत्तः लेफ्टिनेंट जनरल सैयद अता हुसैनः 32 नवनियुक्तेभ्यः मंत्रिभ्यः पदस्य गोपनीयतायाश्च शपथं प्रदत्तवान्. మంత్రిమండలె అధునా భారతీయ జనతా పార్టీతి దళస్య 15, జనతాదళ యునైటెడ్ దళస్య 13, రామవిలాస లోక జనశక్తి దళస్య 2, హిందుస్థానీ ఆవామ మోర్చా తథా రాష్ట్రీయ లోక మోర్చా దళయోః ప్రత్యేకతః ఏకైక మంత్రిణౌ స్తః. మంత్రిణః ప్రథమం 5 సమూహేషు తతః 6 సమూహేషు చ శపథం స్వీకృతవంతః. శపథగ్రహణ సమారోహే సమ్మిళితేషు ప్రముఖేషు మంత్రిషు జనతాదళ యునైటెడ్ దళస్య అధ్యక్షస్య నితీశకుమారస్య పుత్రః నిశాంతకుమారః అపి ఆసీత్. ఉల్లేఖనీయమస్తి యత్ నితీశకుమారః గతమాసే రాజ్యసభాం ప్రతి గంతుం ముఖ్యమంత్రిపదాత్ స్వత్యాగపత్రం సమర్పితవాన్. తమిళనాడు రాజ్యే టీవీకే ప్రముఖః జోసెఫ్ విజయః అద్య లోకభవనె ద్వితీయవారం రాజ్యపాలేన విశ్వనాథ ఆర్లేకరవర్యేణ సహ మేళనం కృతవాన్. రాజ్యపాలేన ఏవ తస్మై ఆహూతం ఇత్యుచ్యతే. తేన సహ మేళనానంతరం రాజ్యపాలః అపి కేరళరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి ఇతి సంభావనా విద్యతే. హ్యః అపి విజయః రాజ్యపాలేన సహ మిలిత్వా దళస్య విధాయకానాం సూచీం కాంగ్రెస్ దళస్య సమర్థనపత్రం చ ఉపస్థాపితవాన్ ఆసీత్. అస్మిన్ సమయే బహుమతం ప్రదర్శయితుం తస్య సమర్థనస్య ఆవశ్యకత ఆసీత్. వీసీకే దళస్య నేత తిరుమావలవనః అవదత్ యత్ తస్య దళం అద్య విధాయకదళస్య సభాయాః అనంతరం విజయస్య సమర్థనాయ నిర్ణయం కరిష్యతి. దళస్య ద్వౌ విధాయకౌ స్తః. వామదలాని అపి రాజ్యపాలం ప్రార్థయంతి యత్ బృహత్తమం దళం టీవీకే ఇత్యమం సర్వకారస్య నిర్మాణస్య అవసరః ప్రదీయంతు. ప్రియాః శ్రోతారః సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. శ్రమ వృత్యావసర మంత్రి డాక్టర్ మనసుఖ మాండవ్య అద్య నూతన శ్రమ సంహితాయాః అంతర్గతం చత్వారింశత్ వర్షతః అధిక వయస్కానాం కర్మచారిణాం కృతే రాష్ట్రవ్యాపీ వార్షిక స్వాస్థ్య పరీక్షణోపక్రమం ఆరబ్ధవాన్. అద్య నవదిల్ల్యాః కర్మచారీ రాజ్య ఆశ్వస్తి నిగమస్య ఈఎస్ఐసీ ఇత్యస్య చికిత్సా మహావిద్యాలయే చికిత్సాలయే చ ఉపక్రమస్య ఆరంభం కురవన్ మంత్రి అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః నేతృత్వే గత ద్వాదశవర్షేషు దేశస్య కార్యబలస్య యువశక్తేః చ సమ్మానః మహత్వపూర్ణరూపేణ వర్ధితః అస్తి. సః అవదత్ యత్ సర్వకారః వృత్త్యవసరాణాం సర్జనాయ నిరంతరం ప్రయతమానః అస్తి. పరిణామతః నిరుద్యోగదరః ప్రాయః 3.2% యావత్ న్యూనీకృతః అస్తి.
2: आज से एक दशक पहले देश में केवल 30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन के डायरेक्टर जनरल ने अनाउंसमेंट करा कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है.
1: పశ్చిమ బంగాళ రాజ్యే నూతన సర్వకారస్య నిర్మాణార్థం రాజనైతిక సంవాదాః తీవ్రాః జాతాః. పశ్చిమ బంగాళ రాజ్యే భాజపేతి దళస్య విధాయకస్య శుభేందు అధికారిణః నికట సహాయకస్య హత్యాయాః విషయే రాజ్యారక్షకైః త్రయః జనాః నిగడితాః సంతి. ఆరక్షకైః 7-సదస్యీయాః విశేష అన్వేషణ దళం SIT నిర్మితం. ఏతత్ CID దళస్య IG ఇత్యస్య నిరీక్షణే కార్యం కరిష్యతి. దళస్య సదస్యేషు CID, SDF, రాజ్యారక్షిదళస్య గుప్తచర శాఖాయాః చ అధికారిణః సమ్మిలితాః భవిష్యంతి. భారతేన అద్య ఉక్తం యత్ సీమపారస్య భయోత్పాదనస్య ప్రాయోజకత్వాయ పాకిస్తానాయ ఆపరేషన్ సింధూర ఇత్యాభియానస్య సమయే సముచితం ఉత్తరం ప్రదత్తం. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీరజయసవాలః అవదత్ యత్ సీమపారస్య భయోత్పాదనం పాకిస్తానదేశేన రాజ్యనీతేః సాధనరూపేణ బహుకాలాదేవ ప్రయుక్తమస్తి. సః అవదత్ యత్ భయోత్పాదనస్య విరుద్ధం స్వసంరక్షణార్థం భారతస్య పార్శ్వే సర్వాధికారః అస్తి. భయోత్పాదనస్య విరుద్ధం వైశ్వికయుద్ధం సుదృఢం కర్తుం నిరంతరం కార్యం కరిష్యతి. అవైధ బాంగ్లాదేశీ జనానాం ప్రత్యాగమనస్య విషయే ప్రశ్నస్య ప్రత్యుత్తరే శ్రీజయసవాలః అవదత్ యత్ బాంగ్లాదేశే 60-80-2000తోప్యధికాః రాష్ట్రీయతాసత్యాపనాయ విచారాధీనాః సంతి. భారత ఋతువిభాగేన ఆగామి దినద్వయోః కేరళం మాహే దక్షిణాంతరిక కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కరైకల్ ఇత్యేతేషాం రాజ్యాణాం పృథక్ పృథక్ స్థానేషు ప్రచండ వృష్టేః పూర్వానుమానం ప్రకటితం. శ్వః యావత్ ఉత్తరప్రదేశే ఆంధ్రప్రదేశే బిహారే ఛత్తీస్గఢే గోవారాజ్యే చ మేఘస్ఫోటేన సహ వృష్టేః తీవ్రవాయోః చ సంభావనా విద్యతే. శ్వః మధ్యప్రదేశే मध्यमहाराष्ट्रे मराठवाड़ायां अंडमान निकोबार द्वीपयोः देशस्य पूर्वोत्तर राज्येषु च एतादृशेः स्थितेः संभावना विद्यते। आईपीएल क्रिकेट क्रीडायां अद्य लखनऊ सुपर जायंट्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलं लखनऊ स्थे भारत रत्न श्री अटल बिहारी वाजपेयी एकाना क्रिकेट क्रीडांगणे सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना ऑपरेशन सिन्दूर इत्यस्य प्राथमिक वार्षिकोत्सवम् आचरितम्। बिहारस्य मुख्यमन्त्री सम्राट चौधरी स्वमन्त्रिमण्डलस्य विस्तारं कृतवान्। तमिलनाडु केरल राज्ययोः सर्वकार निर्माणार्थं तीव्र संवादाः प्रचलन्ति। सर्वकारेण चत्वारिंशत् शतवर्षतः अधिक वयस्कानां कर्मचारिणां कृते राष्ट्रव्यापी वार्षिक स्वास्थ्य परीक्षणोपक्रमं समारब्धम् इति वार्ताः।
3: आकाशवाणी विजयवाड़ा केंद्रम्।

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం డాక్టర్ ఎం శిరీష్ గారితో పరిచయం వింటారు.
1: ఎం శిరీష గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం, అది ఏమేం చేస్తుంటారు?
2: రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అండి. అందులో మేము మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా మనం పొదుపు చేసుకోవాలి, దాన్ని మనం ఎలా వాడుకోవాలి, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కూడా మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం అండి. దానిలో భాగంగా ల్యాండ్స్కేపింగ్ అలాగే మరియు పెరటి తోటల గురించి కూడా అలా చెప్తూ వస్తూ ఉంటామండి మా పిల్లలకి.
1: అయితే మరి ఈ మధ్య కాలంలో అందరిలో కూడా ఆరోగ్యం మీద అవగాహన అనేది బాగా పెరిగింది. అంటే అందువల్ల ఏం చేస్తారంటే కూరగాయలు అనేవి వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకుని కూరగాయలని ఎక్కువగా తీసుకోవడానికి అందరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదో మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలను తెచ్చుకొని తినటం కంటే కూడా మనకి ఇంటి దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఈ కూరగాయలు అనేవి పెంచుకోవటం అనేది ఈ మధ్య మొదలు పెట్టడం. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మీరు అందాక అన్నారు కదా పెరటి తోటల గురించి కూడా మేము పరిశోధిస్తూ ఉంటాం అని చెప్పేసి, అసలు ఈ పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు?
2: పెరటి తోటలు అన్నది ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్నదే అండి. మన ఇంటి ముందు కానీ మన ఇంటి వెనకాల కానీ ఖాళీ స్థలాల్లో మనకి ఉన్నంత స్థలంలో మనం పూల తోటలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ వేసుకుని మన వారికి మన ఇంటికి సరిపడా మనం పెంచుకుంటూ ఉంటామండి. అలాగే దానిలో ఈ మధ్యన మనము ప్రతిదీ కల్తీ అవడం చూస్తూ ఉంటున్నాం మనం. అందుకని దాని నుంచి మనం తప్పించుకోవడానికి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలి కాబట్టి అది మనం ఇంట్లో మనం పెంచుకుంటూ ఉంటే రసాయనాలు లేకుండా మనం మంచి ఆహారాన్ని మనం తీసుకొని అలాగే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. దానికి కావలసిన లవణాలు తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం తయారవుతామండి.
1: అయితే ఈ పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత విషయానికి వచ్చినట్లయితే మన పెరటి తోటల్లో పెంచుకునే కూరగాయలు మనకి చాలా ఆరోగ్యకరం అంటారు కదండి, అది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటారు?
2: మనకి సుమారుగా ఒక పండు తింటే గనక 85 గ్రాములు ఒక్క వ్యక్తికి కావాల్సి వస్తుందండి. అలాగే కూరగాయలు అయితే 300 గ్రాములు కావాల్సి వస్తుందండి. అయితే ఇప్పుడు మనము ఎలా సాగు చేసుకుంటున్నామంటే మనిషికి కేవలం 120 గ్రాములు వరకే మనం సాగు చేసుకోగలుగుతున్నాం, అంతకన్నా ఎక్కువ సాగు చేసుకోలేకపోతున్నాం. అందువల్ల మనం ప్రతి ఒక్కరు ప్రతి మన ఇంటి దగ్గర మనం పెరట్లో మనం తోటలు గనక పెంచుకుంటే గనక ప్రతి ఒక్కరికి మంచి కూరగాయలు అందే అవకాశం ఉంటుందండి. అలాగే మరోవైపు మనం చూస్తున్నాం ధరలు పెరిగిపోతుంది ఉంటున్నాయి. ముఖ్యంగా మన వేసవి కాలం వచ్చేసరికి విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి. ఆ టైంలో మనం అన్ని కూరగాయలు అన్ని పండ్లు తినలేకపోతున్నాం. ధరలు పెరిగిపోయి మనం పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు తినలేకపోతున్నారు. అందుకని మనం కూరగాయలు పెంచుకుని దాన్ని అంటే మన ఇంటి వరకు మనం వాడుకోవటం లేదంటే దాన్ని ఎక్కువగా అయితే మనం వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు అండి.
1: మరి ఈ విధంగా మనం పెరటి తోటల్లో కూరగాయలు పెంచుకోవాలంటే ఎటువంటి పద్ధతుల్లో మనం పెంచుకోవాలంటారు?
2: దానికి 2 పద్ధతులు ఉన్నాయి కదండి. ఒకటి ఆర్గానిక్ అంటున్నాం ఈ మధ్యన మనం ప్రతి దగ్గర వింటున్నాం, ఇంకోటి ఇన్ఆర్గానిక్ అంటే మనం రసాయనాలు వాడుతూ ఉంటాయి. ఆర్గానిక్ అంటే మనం ఎటువంటి రసాయనాలు లేకుండా మనము మన నేచర్ లో దొరికే మన సహజ వాటితో మనం పెంచుకునే కూరగాయలు ఒక పద్ధతి అండి. ఎందుకు పెంచుకోవాలి మనం? ఇప్పుడు ప్రతిదీ మనం కల్తీ జరుగుతుంటే మనకు తెలియట్లేదు మనకి ఏం జరుగుతుందో. మనం చూసుకునేటట్టయితే ఆకుకూరలు ఉన్నాయి, మన ఆకుకూరలు మనకి బయట బజార్లో రంగు నీళ్ళల్లో ముంచి మనకి ఇస్తున్నారు, అది మనకు తెలియట్లేదు. ఇంటికొచ్చి కడుక్కున్నాక మనం చూస్తేనే అది తెలుస్తుంది అది రంగు నీళ్ళల్లో ముంచి అమ్ముతున్నారని. అలాగే వాటిలో బోల్డ్ అన్ని రసాయనాలు ఉంటున్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో పెంచుకుని అంటే వేప పొడి తర్వాత సీతాఫల గింజలు ఆ తర్వాత వర్మీ కంపోస్టింగ్ ఇలాంటి పద్ధతులన్నీ వాడుకుని మనం మంచి కూరగాయలు మన ఇంటి దగ్గరే పెంచుకుంటే మనకు సమతుల్యమైన ఆరోగ్యమైన కూరగాయలు మనకి అందుతుందండి.
1: అంటే సహజ పద్ధతిలో మనం ఈ పెరటి తోటలు పెంచుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అంటారు. ఈ విధంగా సహజ పద్ధతిలో మనం పెరటి తోటలని ఎందుకు పెంచుకోవాలండి?
2: ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గృహిణులు మహిళలు ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఈ పెరటి తోటలు పెంచుకోవాలన్న ఆసక్తి ఉండాలండి స్వయంగా. ఆ ఆసక్తి తర్వాత దాన్ని పెంచుకోవాలన్న ఇప్పుడు ఒక మహిళ మన ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకొరకై మనము పెరటి తోటలని పెంచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది.
1: అయితే ఈ విధంగా మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే దీన్ని అసలు ఎక్కడ ప్రారంభించుకుంటే మంచిదంటారు?
2: పెరటి తోట పెంచుకోవటానికి ఎక్కడ మనకి ఇది ఇక్కడే పెంచుకోవాలి ఇక్కడ పెంచుకోకూడదని ఎక్కడా ఉండదండి. మన ఇంటి ఆవరణలో అయితే ముందుగాని వెనకాల గాని ఇందాక చెప్పినట్టే ఎక్కడైనా పెంచుకోవచ్చు. మనకి ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో పెంచుకోవచ్చు. స్థలం లేని చోట మనము కుండీల్లో కూడా వేసుకుని మనం పెంచుకోవచ్చు అండి. అయితే ఎందుకంటే ఇంట్లో వారందరూ తమ ఖాళీ సమయాల్లో కొంత సమయాన్ని ఆహ్లాదంగా గడపటానికి మనం ఆ పెరటి తోటలని పెంచుకుని మనకి మన ఇంట్లో వారికి మనం చక్కగా కూరగాయలు పెంచుకుని ఇవ్వచ్చు.
1: అయితేనండి, ఒక సగటు కుటుంబాన్ని గనక తీసుకున్నట్లయితే ఈ పెరటి తోటలు అనేవి మనం ఎంత పరిమాణంలో ఉంటే సరిపోతుంది అంటారు?
2: ఇప్పుడు పెరటి తోటలు మనం ఎలా పెంచుకోవాలంటే అండి, మన ఇంట్లో ఉండే జనాలు బట్టి అంటే 4-5 మనుషులు బట్టి మనం మన పెరటి తోటలు వేసుకోవచ్చు అండి. మామూలుగా పట్టణాల్లో అయితే 100-200 చదరపు అడుగుల్లో మనం పెరటి తోటలు పెంచుకోవచ్చు అండి. అదే మన ఇంట్లో అయితే దానికంటూ ప్రత్యేకమైన ప్లేస్ ఉండదు, 5 సెంట్ల వరకు మనం వేసుకుని పెంచుకోవచ్చు అండి.
1: మరి ఈ విధంగా మనం పెరట్లో కూరగాయలను పండించుకోవాలంటే ముందు అక్కడ ఉన్న నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి?
2: ముందు మనము మనకున్న నేలని ఫస్ట్ చదునుగా దాన్ని దున్నుకోవాలండి. 40-60 సెంటీమీటర్ల వరకు దున్నుకోవాలి మనం. దున్నుకున్న తర్వాత మామూలుగా అది చతురస్ర ఆకారంలో అయితే మనకి చాలా మంచిదండి. కానీ ఇది ఈ ఆకారంలోనే పెంచుకోవాలన్న ఎక్కడ అయితే రూల్ అలా ఏమి లేదండి, ఎక్కడైనా పెంచుకోవచ్చు మనం.
1: అంటే మనకి అందుబాటులో ఉన్న భూమిని ఏ విధంగా ఆ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి, కాకపోతే చదును చేసుకోవాలంటారు.
2: ఆ తర్వాత మనము మన మట్టి మన భూమిలో ఉన్న మట్టిని సేంద్రియ ఎరువులు అంటే వేప పొడి గాని తర్వాత ఈ వర్మి కంపోస్ట్ గాని మనం ఉన్న మట్టితో కలుపుకొని దాన్ని రెడీ చేసుకోవాలండి. అదే మనం లైన్ లో కనుక వేసుకోవాలనుకుంటే గనక ఫస్ట్ మనం ఒక లైన్ గీసుకొని దాంట్లో విత్తనాలు వేసుకుంటూ రావాలండి. విత్తనాలు వేసుకున్నాక మళ్ళీ మట్టితో దాన్ని కప్పుకోవాలి. ఒకవేళ మనకి చీమలు తినేస్తాయి అన్న భయం గనక ఉంటే గనక వేప పిండిని 1 కేజీ వేప పిండిని కలుపుకొని దాని మీద మళ్ళీ మట్టి జల్లుకుని ఉంటే చీమలు తినేయకుండా ఆరోగ్యంగా చూసుకోవచ్చండి. అలాగే మనకి ఎర్రమట్టి గాని నల్లమట్టి గాని ఏ మట్టి అయినా చాలా మంచిగా ఉంటుందండి. ప్రత్యేకంగా ఎర్రమట్టి అయితే ఇంకా చక్కగా పెరుగుతాయండి మనకి మొక్కలు. మట్టి గడ్డలు గాని లేకపోతే మొక్కలు గాని లేకపోతే అలాంటివైనా ఉంటే తీసి ఫస్ట్ పడేసేయాలండి, పక్కన పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత మనం పెరటి తోటలు వేసుకోవడం మొదలు పెట్టుకోవాలండి.
1: ఈ విధంగా మనం నేలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం సాధారణంగా ఇంటి పెరట్లో ఎటువంటి కూరగాయలు లేదా పండ్ల మొక్కలను మనం పెంచుకోవచ్చు అంటారు?
2: ఆకుకూరలు అయితే పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పుదీనా, చుక్కకూర ఇలాంటివి పెంచుకోవచ్చండి. అదే దుంప కూరగాయలు అయితే ముల్లంగి, క్యారెట్, ఉల్లి, ఆలుగడ్డ, అల్లం, బీట్రూట్ మొదలైనవి పెంచుకోవచ్చు. అదే శీతాకాలపు కూరలు అయితే కాలీఫ్లవర్, క్యాబేజ్, అలాగే కాయగూరలు అయితే టమాటా, వంగ, బెండ, మిరప, గోర్చిక్కుడు, తర్వాత పండ్ల రకాలు అయితే నిమ్మ, దానిమ్మ, అరటి, అత్తి, సపోటా, జామ, ఉసిరి, మామిడి పండ్లు లాంటివి పెంచుకోవచ్చు అండి.
1: అంటే ఇవన్నీ కూడా మనం ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు అంటారు?
2: అవునండి.
1: సాధారణంగా మరి ఇలా పెంచుకుంటున్నప్పుడు కొన్ని రకాల చీడపీడలు గానీ వస్తూ ఉంటాయి కదండి, మరి వీటిని మనం నివారించాలంటే మందులు చల్లాలంటారా లేకపోతే ఏదైనా సహజ నివారణ మార్గాలు ఉన్నాయంటారా?
2: ఇలాంటి వాటిని మనం సేంద్రియ ఎరువులు అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా వేప పొడి గానీ వేప నూనె గానీ వర్మి

0: కంపోస్ట్ కానీ ఇలాంటి వాటితో మనము పిచికారీ చేసుకుంటే మనవి తగ్గుతుందండి. అంటే మనం వేసేటప్పుడు చీడపీడలు చూసుకుని దాని ప్రకారంగా మనం చల్లుకోవాల్సి వస్తుందండి. పుల్ల మజ్జిగలో దంపుడు పసుపు కూడా మొక్కలపై చల్లుకోవచ్చండి. లేదా సాధారణంగా 3G అనే విధానం ఒకటి వాడుకలో ఉంది. అంటే జింజర్ అల్లం గార్లిక్ వెల్లుల్లి పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ ని ఇవన్నీ సమపాలనలో తీసుకుని వాటిని మెత్తగా నూరుకొని నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చండి. లేదా వేపగింజలు వేప నూనెలు వేపాకులు మొత్తంగా నూరి రసం తీసి డబ్బాలో వేసి కాగబెట్టుకుని తర్వాత దాన్ని వడబెట్టుకుని ప్రేయర్ లో వేసుకుని ప్రే చేయొచ్చండి. ఇలాగా వేరే వేరే పద్ధతులను వాడుకుని మనం కూరగాయలు చీడపీడలు చూసుకుని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మనం అది ఎంత ఇంటెన్సిటీలో ఉందా దాన్ని చూసుకుని మనం పిచికారీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి వేప నూనె కషాయం వచ్చింది కదండి, ఇది వచ్చిన కషాయాన్ని 20 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని దాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు.
1: అయితే మనం ఈ విధంగా పెరటి తోటలు పెంచడానికి ముందుగా మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటండి?
0: పెరటి తోటల పెంపకానికి అనువైన ఏకవర్షక కూరగాయల మొక్కలను చూసుకోవాలండి. ఏకవర్షక కూరగాయలంటే టమాటాలు బెండ వంగ తర్వాత తీగజాతి బీరకాయ కాకర సొర పొట్ల దోసకాయ దుంపజాతి కూరగాయలు క్యారెట్ ముల్లంగి బీట్రూట్ క్యాబేజీ కాలీఫ్లవర్ చిక్కుడు మొదలైన కూరగాయలను తీసుకోవచ్చు.
1: అంటే ఇవన్నీ కూడా ఏకవర్షకాలు.
0: అవునండి. అయితే మనం ఏం చేయాలనుకుంటే మనం కూరగాయలు పండించుకునేటప్పుడు ఏకవర్షక కూరగాయల మొక్కలన్నీ మన చివరిలో వేసుకోవాలండి. ఆ ప్లేస్ చివరిలో వేసుకుని తర్వాత దాని పక్కన 2 సార్లు మన కోతకుంటాయి కదండి ద్విర్షకాలు అవి పక్కన వేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు శ్రద్ధ వహించాలండి. ఒకటి ఏంటంటే ఈ ఏకవర్షక కూరగాయల నీడ వేరే కూరగాయల మీద పడకుండా ఉండాలి. ఎందుకంటే అది వేరే కూరగాయలకి ఎండ తగలదు కాబట్టి అవి సరిగ్గా పెరగవు కాబట్టి దాని చీడపీడలు కూడా దీనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి మనం చూసుకొని ఒకదానికి ఒకదానికి మినిమం 30-40 సెంటీమీటర్లు ఎడంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి. అలాగే అన్ని కూరగాయలు ఆకుకూరలు ఒకే రోజున విత్తుకోకూడదు. ఒక్కొక్క కూరగాయ లేదా ఆకుకూరలు 10 రోజుల తేడాతో మనం వేసుకోవచ్చండి. అయితే ఇలాంటి పద్ధతులు ఎంతైనా మనకు అవసరం. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం వేసుకోవచ్చు మనం. అంతేకాకుండా ఆకుకూరలు ప్రత్యేక సీజన్ అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా ఆకుకూరలు వేసుకోవచ్చండి. పాలకూర చుక్కకూర తదితర ఆకుకూరలు 3-4 వారాల్లో కోతకు వచ్చేస్తాయి, మొక్కలు మళ్లీ పిలకలు వచ్చేస్తాయి. దానికి మనం ఏం చేయాలంటే మళ్లీ మట్టిని చదునుగా చేసుకుని తర్వాత మళ్లీ వేప పిండితో మనం పిచికారీ చేసుకుంటే ఆ మొక్కలు మళ్లీ మొలకలు వస్తాయి. అలా మనకు 2-3 కాపుల దాకా వస్తాయండి. అదే బచ్చల కూర అయితే మనకు 15 రోజులకే మనకు కాపు వచ్చేస్తుంది, అది మనం తీసేసుకోవచ్చండి.
1: మరి ఈ విధంగా మనం పెరటి తోటలను పెంచుకోవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఏ విధంగా మనకి లభిస్తాయంటారు?
0: పెరటి తోటల పెంపకం వల్ల ఆరోగ్యమే కాకుండా ఇంటి వారందరికీ తీరిక వేళల్లో మొక్కలు పెంచుకునే ఉల్లాసం అలాగే ఆహ్లాదం లభిస్తుందండి. అలాగే ప్రతిదినం కావలసిన విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థాలు మరియు పండ్లు కూరగాయల నుంచి లభిస్తూ ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యం ఒకటి లభిస్తుందండి. రోగ నిరోధక శక్తి పెంచడం అవసరమైన పోషకాలు అందించడం వల్ల కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయండి. అలాగే పెరటి తోటల పెంపకం వల్ల మన ఇంట్లో మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అప్పుడు మన ఇంట్లో మనం మొదలు పెడితే అలాగే మనం చూసి మన పక్కింటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అలాగే మన ఊరు అలాగే మన రాష్ట్రం. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు కూరగాయలు పెంచుకుంటే ప్రతి ఒక్కరికి అది వాళ్ళ ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా వస్తాయండి. వేరే వాళ్ళకి అమ్మాలంటే కూడా అమ్ముకోవచ్చు.
1: అదే ఈ మధ్య కాలంలో అండి పెరటి తోటలు పెంచుకునేటప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాలే కాకుండా ఇంటి మేడల మీద కూడా అంటే ఇంటి పైన ఉన్న ఖాళీ స్థలంలో కూడా పెంచుకోవచ్చు అంటారు కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా?
0: ఈ మధ్యన చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి టెరెస్ గార్డెనింగ్, అదే మిద్దె మీద తోటలు. ఎందుకంటే ఈ మధ్యన మనకి ఇల్లులు ఎక్కువైపోవటం వల్ల పట్టణీకరణ ఎక్కువైపోవటం వల్ల మనకి స్థలం అనేది కరువు అవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిద్దె మీద పూల తోటలలో గాని కుండీల్లో గాని లేదా బ్యాగ్స్ లో గాని మనం కూరగాయలు పెంచుకుంటూ ఉంటాము. ఇలాగ మనము మన ఇంటికి సరిపడా కూరగాయలు మనం పెంచుకోవచ్చు అండి. దానికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే నీటి సదుపాయం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే దాన్ని వర్మీ కంపోస్ట్ లేదంటే కోకోపిట్ వేసి కూడా మనము పెంచుకోవచ్చండి. కోకోపిట్ వేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే కోకోపిట్ అన్నది మనకి తేమని దానిలో ఉంచుతుందండి, అలాగే ఏరేషన్ గాలి వచ్చేది మనకి హెల్ప్ చేస్తుందండి దాంట్లో. అందుకని ఈ మధ్యన టెరెస్ గార్డెనింగ్ మిద్దె మీద తోటలు అన్నది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మాకు.
1: కాబట్టి ఎం శిరీష గారు మీరు ఇప్పుడు చెప్పారు పెరటి తోటలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏ విధంగా ఉంది, ఈ విధంగా మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే ముందుగా నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, నేలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎటువంటి రకాలను మనం పెంచుకోవాలి,

0: వాటిని అయితే ఏకవార్షికాలు అయితే ఎక్కడ నాటుకోవాలి అంటే ఆ చివర నాటుకోవటం, అదేవిధంగా కొన్ని రకాల బహువార్షికాలను కూడా మనం అవసరాన్ని బట్టి దొరికిన స్థలాన్ని బట్టి దాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకుంటున్నప్పుడు మనం ఏదైనా చీడపిల్లలు కనుక మనం గమనించుకున్నట్లయితే వాటిని నివారించడానికి మనం ఎటువంటి సహజ సస్యరక్షణ పద్ధతులు పాటించాలి, వాటిని మనం ఇంటి దగ్గరే ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఉపయోగించే విధానం, వీటన్నిటిని ఉపయోగించి మనం పండించిన కూరగాయలను మనం తీసుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యంతో కూడిన ఆహార పదార్థాలు మనమే తయారు చేసుకోవడమే కాకుండా అలాగే మన ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు, కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు. సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం డాక్టర్ ఎం శిరీష్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం

0: 18 రకాల సీరోటైప్స్. సో ఈ వీటి ద్వారానే మనకు దాదాపు 99% క్యాన్సర్స్ ఈ రెండు రకాలతోనే మనకు వస్తుంది. మనకు వీటితో పాటు ఇంకొక రెండు రకాలు కలిపి 4 రకాల సీరోటైప్స్తో మనకు గార్డాసిల్ అనే ఈ వ్యాక్సిన్ మనకు అందజేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మాకు నెక్స్ట్ గర్భం వస్తుందా, పిల్లలు పుడతారా లేదా అనే క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. అలాగే దీని ద్వారా ఇంకేమన్నా వ్యాధులు ఏమైనా వస్తాయా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు. కాకపోతే ఇప్పటికే మనం 55 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ గార్డాసిల్ అనేది దాదాపు 55 కోట్ల మందికి ఇచ్చున్నాము, 125 కంట్రీస్లలో ఇచ్చున్నాం. సో ఎక్కడ మనకు ఎటువంటి అడ్వర్స్ రియాక్షన్ దీని ద్వారా నమోదు కాలేదు. సో దాదాపు 100% సేఫ్ వ్యాక్సిన్ అనేసి మేము అవగాహన కల్పిస్తున్నాము. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత కూడా ఈ క్యాన్సర్ నుంచి ఎంత బర్డనైతే ఉందో దాదాపు 1-2% వరకు తగ్గిపోయింది. అంటే 50% నుంచి 1-2% వరకు తగ్గిపోయింది మనకు. ఆ బర్డన్ కూడా మనకు చాలా తగ్గింది. మనకు వివిధ రకాల అధ్యయనాలు కూడా మనకు సూచిస్తున్నాయి కాబట్టి తీసుకోవడం చాలా మంచిదని మేము అవగాహన కల్పిస్తున్నాము. ఒకవేళ తీసుకోకుండా మనకు రేపొద్దున మన పిల్లలకి ఇదే వ్యాక్సిన్ ఇది ఈ క్యాన్సర్తో బారిన పడి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు, హెల్త్ పరంగా నష్టపోవచ్చు, జీవితం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అని కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. కల్పించిన తర్వాత చాలా మంది ముందుకు వస్తున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు కొన్ని రకాల టీకాలు తీసుకునే ముందు లేదా టీకాలు ఇచ్చే ముందు పరీక్షిస్తారు, జలుబు జ్వరం ఇట్లాంటి లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొన్ని టీకాలు వేస్తారు. అట్లాగే ఈ HPV టీకాకు సంబంధించి టీకా తీసుకునే ముందు ఎవరైతే 14 పైన 15 లోపు వయసున్న బాలికలు ఎవరైతే ఉండారో ఏ రకంగా వాళ్ళ ఆరోగ్య స్థితి ఉండాలి, టీకా తీసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, తీసుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: డెఫినెట్గా ఇప్పుడు మనం అక్యూట్ ఇల్నెస్ ఏమన్నా ఉంటే మనం వ్యాక్సిన్ ఇవ్వం. అంటే వచ్చిన అమ్మాయి తీవ్రమైన జ్వరంతో కానీ జలుబు దగ్గు ఇవన్నీ ఏమైనా ఉంటే గానీ వాళ్ళలో ఇమ్యూనిటీ శాతం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్యూట్ ఇల్నెస్ ఉంటే మనం ఇవ్వం. అలాగే క్రానిక్ ఇల్నెస్ ఇంత ఇతర క్యాన్సర్స్తో బాధపడుతున్నా కానీ లేకపోతే HIVతో బాధపడుతున్నా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో మనము వ్యాక్సినేషన్ అనేది ఈ వ్యాక్సిన్ కాదు ఏ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా మంచిది కాదు. సో మనం ఇవన్నీ పరీక్షించిన తర్వాతే మనం వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. అలాగే ఇచ్చిన తర్వాత కూడా ఒక 40 నిమిషాలు మనం ఎక్కడైతే ఇచ్చారో అక్కడే మనం ప్రస్తుతం PSCస్లో ఇస్తున్నాము ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్ ఊట్నూరు బోత్లో ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత 40 నిమిషాలు అక్కడే కూర్చోబెడుతున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఏమైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయి, ప్రతి మందులోనూ ప్రతి ఈవెన్ పారాసెటమాల్తో కూడా రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి మనం చూడడానికి 40 నిమిషాలు అక్కడే కూర్చోబెట్టి పరీక్షించి తర్వాత ఇంటికి పంపడం జరుగుతుంది. జనరల్గా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకు ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మైల్డ్గా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫీవర్ వస్తేనే అది మనకు పనిచేస్తున్నట్టు అదొక నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. సో అది మైల్డ్ ఫీవర్ మనకు సింపుల్ పారాసెటమాల్ లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు, ఒకవేళ ఎక్కువ ఉంటే పారాసెటమాల్ సిరప్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ తీసుకోవచ్చు తగ్గిపోతుంది. లేదు ఇంకా ఏమైనా స్వెల్లింగ్ లేకపోతే యాబ్సెస్ ఏమైనా వస్తే మనకు ఇమీడియట్గా మెడికల్ ఆప్షన్ కన్సల్ట్ చేసి PSCలు కానీ లేకపోతే రిమ్స్ కానీ కన్సల్ట్ చేస్తే అక్కడ కూడా దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పీడియాట్రిషియన్స్ పెట్టి ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతుంది, దాన్ని నివారించడం కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ HPV టీకా పంపిణీ కోసం పాఠశాలలు వసతి గృహాలు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి కూడా ఈ టీకాలను పంపిణీ చేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఈ టీకాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి, ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ 14 సంవత్సరాల పైన తర్వాత 15 సంవత్సరాల లోపు వయసున్న బాలికలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ టీకాలు వేయించుకోవాలి అనుకుంటే ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఎట్లా సంప్రదించడం?
0: డెఫినెట్గా ఎప్పుడైతే ప్రస్తుతానికి మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు PSCs ప్లస్ రిమ్స్ బోత్ హాస్పిటల్ ఉట్నూర్ హాస్పిటల్ నార్నూర్ హాస్పిటల్ ఇక్కడ మాత్రమే మనం పెట్టడం జరిగింది. ఈ క్యాంపెయిన్ మోడ్లో మనం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే మనం ఇస్తున్నాం. 3 నెలల తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం సబ్ సెంటర్స్లో కూడా PSCకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు ఉంటాయి అక్కడ కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ప్లస్ రెగ్యులర్ ఇమ్యునైజేషన్ ఇప్పుడైతే మనకు బుధవారం శనివారాలు టీకాలు నడుస్తుంటాయి, దాంట్లో కూడా ఈ

0: వ్యాక్సిన్ మెర్జ్ చేసే అవకాశం కూడా ఉంది. ముందు ముందు టీకాల రోజు ఇచ్చే రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఈ 3 నెలలు నేను చెప్పినట్టు పిఎస్సిస్, బోత్ హాస్పిటల్, రిమ్స్, ఉట్నూర్, నార్నూర్ ఇటన్నిటిలో వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. వీళ్ళే కాదు బయట నుంచి వచ్చి కూడా తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు స్థానికులే ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎక్కడి వాళ్ళైనా వచ్చి తీసుకోవచ్చు?
0: లేదు, ఎక్కడ వాళ్ళు దేశంలో ఎక్కడున్నా గానీ వచ్చి తీసుకోవచ్చు. దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఆదిలాబాద్ అనేది లేదు, ఎక్కడి నుంచి అయినా వచ్చి తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం 3 నెలల కాల పరిమితి అంటున్నారు కదా, తర్వాత ఏ రకంగా ఉండబోతుంది ఈ కార్యక్రమం?
0: తర్వాత నేను చెప్పినట్టు ఇది రొటీన్ ఎలిమినేషన్ లోకి దీన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి బుధవారం ప్రతి శనివారం మనకు అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా HPV టీకా సంబంధించి, ఈ టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి, అలాగే ఈ టీకా పంపిణీ చేపట్టడం వెనుకున్న ఉద్దేశాలను గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఇవాళ ఒక ప్రమాద గంటికలు మోగిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని సమూలంగా నివారించాలి, అరికట్టాలనే లక్ష్యంతోని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాబట్టి అందరూ అవగాహనతో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేని సమాజ స్థాపనకు తమ వంతు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ ఉద్దేశం నెరవేరాలని, కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ HPV టీకా పంపిణీకి సంబంధించిన వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో HPV టీకా కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలియజేశారు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్. వీరితో సంభాషించిన వారు శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక వందే మాతర గీతాంజలి. వందే మాతరమంటే వెలుగు తొలిచిన జననీ నుదుటి తిలకం, వేల గాయాల్ని దాచుకుని నవ్విన భరతమాత హృదయస్పందనం. అది కేవలం నినాదం కాదు, బానిస బంధాల్ని బద్దలు కొట్టిన ఒక జాతి ఉక్కు నిశ్చయం. అది కేవలం గీతం కాదు, రక్తాక్షరాలతో చరిత్ర రాసిన అమరుల ఆఖరి శ్వాస. గోదావరి అలలపై వినిపించిన స్వరం అది, గిరిశిఖరాలపై ప్రతిధ్వనించిన ప్రతిజ్ఞ అది, పొలిమేలల ధూళిలో పుట్టి పతాకపు రంగుల్లో పరిమళించిన ప్రాణం అది. ఎవరి కన్నీటి వెన్నెల్లో పుట్టిందో అదే స్వేచ్ఛా ఉదయంగా విరిసింది. ఎవరి రక్తపు చెమ్మతో నిండిందో అదే త్రివర్ణమై ఆకాశమంతా ఎగిసింది. వందే మాతరమంటే చెరసాలలో గొలుసులు మోగిన చోట గుండెలు గర్జించిన ఘడియ, ఉరికంబాల నీడలోనూ ఉదయసూర్యుణ్ణి కలగన్న వీరత్వపు వాక్యం. ఎందరో మట్టిలో కలిసిపోయారు, కాని వారి అడుగుల ప్రతిధ్వనులు ఇప్పటికీ ఈ నేల నరనాడుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఎందరో అగ్నిలో ఆరిపోయారు, కాని వారి త్యాగజ్యోతి ఇప్పటికీ జాతి దీపస్తంభమై నిలుస్తూనే ఉంది. దేశమంటే కేవలం భూమి కాదు, ఆ భూమిని ప్రేమగా పలకరించే మనుషుల ఊపిరి. దేశమంటే కేవలం సరిహద్దు కాదు, స్వేచ్ఛను సంరక్షించే సమిష్టి మనసు. దేశమంటే కేవలం జెండా కాదు, దానికోసం ప్రాణం అర్పించిన అనామకుల అనంతగాథ. వందే మాతరమంటే ఒక తల్లి పేరు పలికేటప్పుడు కొరుకు కళ్ళల్లో మెరిసే అగ్ని. వందే మాతరమంటే ఒక తల్లి పేరు పలికేటప్పుడు కొడుకుల కళ్ళల్లో మెరిసే అగ్ని. ఒక జాతి పేరు చెప్పేటప్పుడు చరిత్ర గుండెలో కొట్టుకునే గౌరవధ్వని. తరతరాల ఆశయాలపై తేజోమయ వాక్యంగా నిలిచిన పదం ఇది. 150 వసంతాల గర్భంలో నుండి ఇప్పటికీ పుష్పించే గుల్మొహర్ జ్ఞాపకం అది. అది శౌర్యానికి శంఖం, ఐక్యతకు ఆకారం, స్వాతంత్ర్యానికి సంబోధన, భారత ఆత్మకు శాశ్వత నాదం. వందే మాతరం మన గుండెల్లో ఎగిరే పతాకం, మన జ్ఞాపకాలలో నిలిచే త్యాగం, మన భవిష్యత్తును వెలిగించే ప్రమాణం. వందే మాతరం జననీ జన్మభూమికి అర్పించే మనసు నిండిన నమస్కారం. వందే మాతరం భారతమనే మహాకావ్యానికి శాశ్వత మంగళహారం. కవితా శీర్షిక మే నెల ముద్దుపత్రం. మే నెల ఎండల మంటల్లో కాలి కాలి పొగబడ్డ ఊరి నుదుటిపై ఎవరో చల్లని అరచేయి ఉంచినట్టుగా ఒక వాన వచ్చి మెల్లగా పలకరించింది. వేడిగాలుల వేటలో వెలవెలబోయిన వీధులన్నీ ఒక్కసారిగా జల్లుల జాజితో జీవం దాల్చాయి. నిన్నటిదాకా పొడిబారిన గడపలన్నీ ఈరోజు తడిమెత్తని జ్ఞాపకాల తలుపులయ్యాయి. ఆకాశం తన నీలిచీర విప్పేసి నల్లటి మబ్బుల గర్భంలో పిడుగుల పలుకులు దాచుకొని ఉరుముల డప్పుల మోతతో ఊరంతా ఒక్కసారిగా వానరాకను ప్రకటించింది. ఎండతో ఎర్రబడ్డ నేల ముఖం మీద మొదటి చినుకు పడగానే మట్టివాసన పసిపాప నవ్వులా విరబూసింది. ఆ పరిమళం ఇంటి మేడ నుంచి ఇంటి మేడకు, మనసు మూల నుంచి మనసు మూలకు అల్లుకుపోయిన ఓ మధురగీతంలా విస్తరించింది. స్కూలు మేడలు సెలవుల నిశ్శబ్దంలో మోగబోయిన వానతాకిడికి మళ్లీ చిన్నారుల అల్లరి గుర్తొచ్చినట్లుగా టపటపల రాగంలో నర్తించాయి. స్కూలు మేడలు సెలవుల నిశ్శబ్దంలో మోగబోయిన వానతాకిడికి మళ్లీ చిన్నారుల అల్లరి గుర్తొచ్చినట్లుగా టపటప రాగంలో నర్తించాయి. మామిడి తోటల్లో ఏకాంతం వెతుక్కున్న యువహృదయాలు జల్లుల జారులో మాటలు మరిచిపోయి ఒకరినొకరు కళ్లతోనే పలకరించారు. వాన కౌగిలి పడితే ప్రేమకి ఒక కొత్త భాష వస్తుందని ఆ చినుకులే నేర్పించాయి. చెరువు దారివైపు చూసి ఎన్నో రోజులు నిట్టూర్చిన పొలాలు ఇప్పుడు తడిసిన ఆకురెప్పలు విప్పి మొదటి ఆనందం నేర్చుకుంటున్న బాలల్లా కదిలాయి. ఎండలో కుంచుకుపోతున్న మొక్కలు వాన పిలుపుకి కొత్త ఒంటెలు తొడుక్కున్న పడుచుల్లా సిగ్గుతో తలలూపాయి. ఊరంతా కాసేపు ఒక చల్లని శ్వాస అయ్యింది. ఒక్కపోతల పీడనలో ఉక్కిరిబిక్కిరైన గుండెలన్నీ హమ్మయ్య అని ఒకేసారి ఊపిరి పీల్చుకున్నాయి. కిటికీ దగ్గర నిలబడి ఆ వాసన చూస్తూ

ఉంటే చిన్ననాటి బడిదారులు గుర్తొచ్చాయి, కాగితపు పడవలు గుర్తొచ్చాయి, చెరువు బండపై జారిన నవ్వులు గుర్తొచ్చాయి. తడవకపోయినా తడిసిన రోజుల ముద్దు జ్ఞాపకాలు మళ్లీ ఒడిలోకి చేరుకున్నాయి. వాన అంటే నీళ్లు మాత్రమే కావు, అది కాలం తుడిచిపెట్టలేని ఒక బాల్యం, మనసు మరిచిపోలేని ఒక ఊరు, ఎండిపోయిన అంతరాళలో మళ్లీ పచ్చదనం మొలిపించే ఒక మృదువైన ఆశ. కాని అదే వాన గడపలోనూ గుండెలోనూ సంతోషం నింపుతూనే వీధి దుమ్ములో అన్నం కోసం అల్లాడే ఆకలి కళ్లను కూడా తడిపి వెళుతుంది. కొంతమందికి అది జ్ఞాపకం, మరికొంతమందికి అది ఉపశమనం, మరికొంతమందికి చిట్ట చివరి ఆశ్రయం. అందుకే మే నెల వాన అల్లరి పిల్లలా వచ్చి ఊరంతా నవ్వించిపోయినా తన జల్లులో చిరునవ్వు, జ్ఞాపకం, ప్రేమ, బాధ అన్నిటినీ కలిపిన ఒక గాఢమైన జీవగీతములా మన గుండెల్లో చాలాసేపు మోగుతూనే ఉంటుంది. కవితా శీర్షిక మనిషినే చూడండి. పుట్టుకే ఒక ప్రశ్నగా మా పేర్లు పలికే పెదవుల్లో ఎందుకెంత అపహాస్యం మొలిచిందో మాకు ఇప్పటికీ అంతుపట్టదు. మా నవ్వుల వెనక నులిమిన ఎన్నో నిశ్శబ్దాలు ఉన్నాయి, మా కళ్ళ వెనుక కాల్చివేసిన ఎన్నో కళలు ఉన్నాయి. మేమూ ఈ నేలపైనే పుట్టాం, మేమూ ఈ గాలినే పీల్చాం. మా గుండెలోనూ ప్రేమే కొట్టుకుంది, మా రక్తంలోనూ జీవమే పరిగెత్తింది. అయినా మా నడకను వింతగా చూశారు, మా మాటను వ్యంగ్యంగా విన్నారు, మా మనసుని పాపమని తీర్పిచ్చారు, మా ప్రేమను నేరమని ముద్రవేశారు. వీధి చూపుల గుచ్చుల్లో రోజూ రక్తమోడేది శరీరం కాదు, మా మనసే. చిరునవ్వుల ముసుగులో చిరిగిపోతుంటుంది మా ఆత్మగౌరవం. ఇల్లు అంటే ఆదరణే కావాలి, కాని చాలాసార్లు అది మొదటి నరకమైంది. సొంతవాళ్లే పరాయి చూపులు చూస్తే ఈ ప్రపంచమంతా ఎడారే కదా. దేవుడు ముందు దీపం పెడతారు, పాము ముందు పాలు పెడతారు, కాని ప్రేమించాలనుకున్న మనిషి ముందు మాత్రం హృదయ తలుపులు మూచేస్తారు. మా తప్పేమిటి? మా గుండె తన దారిని తానే ఎంచుకున్నదంతే. ప్రేమించడమే మా నేరమైతే ఈ సృష్టి అంతా నేరస్తులే కదా. మమ్మల్ని నవ్వుల బండరాయిగా చేయకండి, చప్పట్ల జాతరలో బొమ్మలుగా నిలబెట్టకండి. మా లోపల కూడా అమ్మ ఒడిని కోరే బిడ్డే ఉంది, ఆశ్రయం కోరే మనసే ఉంది, ఆదరింపు కోసం అలమటించే ప్రాణమే ఉంది. మా మీద పడే ప్రతి అవహేళన ఒక చిన్న మరణమే, మా వైపు తిరిగే ప్రతి మానవ చూపు మాత్రం ఒక కొత్త జన్మ లాంటిది. మాకు జాలి వద్దు, జీవించేందుకు చోటివ్వండి. మాకు దానం వద్దు, మానవత్వంతో ఒక పేరు ఇవ్వండి. మా తేడా శరీరంలో ఉండొచ్చు, లేదా మీ నిర్వచనాల్లో ఉండొచ్చు, కాని మనిషితనం మాత్రం మా గుండెలోనూ మీ గుండెలోనూ ఒకటే రక్తాక్షరంతో రాసి ఉంది. మమ్మల్ని గేలని కాదు, ముందు మనుషులని పిలవండి. మమ్మల్ని గేలని కాదు, ముందు మనుషులని పిలవండి. అప్పుడు మీ సమాజం కూడా కొంచెం అందంగా కనిపిస్తుంది. మా బ్రతుకు దౌర్భాగ్యం కాదు, మీ చూపే మారాలి. మా ప్రేమ శాపం కాదు, దాన్ని అసహించుకునే మనస్తత్వమే శాపం. ఒక్కసారి హృదయంతో చూడండి, మేమూ ప్రేమించగలం, మేమూ విరిగిపోగలం, మేమూ కన్నీరు కార్చగలం, మేమూ గౌరవంగా బతకగలం. మమ్మల్ని మార్చమన్న ప్రపంచమా, ముందు నీ చూపునే మార్చుకో. అప్పుడు తెలిసిపోతుంది సృష్టిలో లోపం మనలో కాదు, మనిషిని మనిషిగా చూడలేని నీ దృష్టిలోనే ఉందని. మమ్మల్ని మార్చమన్న ప్రపంచమా, ముందు నీ చూపునే మార్చుకో. అప్పుడు తెలిసిపోతుంది సృష్టిలో లోపం మనలో కాదు, మనిషిని మనిషిగా చూడలేని నీ దృష్టిలోనే ఉందని. కవితా శీర్షిక నిద్రతో నడిచిన యుద్ధం. చిన్ననాటి రాత్రులు తల్లివడిలో జారిన జోలపాటల్లా వచ్చేవి. కళ్లపై వెన్నెలను పరచి మనసును మెల్లగా ముద్దాడి ఏ బాధకు తలుపు తీయకుండా నిద్రను తేనెతుంపరగా జారవిడిచేవి. అప్పుడు పడక అనగానే శాంతి, దుప్పటి అనగానే భద్రత, కన్ను మోయటం అనగానే కలరాజ్యంలోకి జారిపోవటమే. కాని ఇప్పుడు రాత్రి అంటే విశ్రాంతి కాదు, విచారాల విచారణ సభ. దిండు మీద తలవాల్చగానే
రోజంతా మౌనంగా దాగిన జ్ఞాపకాలు.

0: గాయాల గుమ్మం తట్టి లోపలికి దిగుతాయి. ఒక ఆలోచన మరొక ఆలోచనను నిద్రలేపుతుంది. ఒక బాధ 100 ప్రశ్నలని ప్రసవిస్తుంది. మనసు నిశ్శబ్ద సముద్రమై నిద్రపోక అలలెక్కిన అర్ధరాత్రి అవుతుంది. ఎప్పుడూ స్నేహితురాలైన నిద్ర ఇప్పుడు దూరదేశానికెళ్లిన బంధువుల పిలిచినా పలకరించదు. కన్నుమూసినా చేరదు. కలవాలని తహతహలాడితే కలతలనే పంపిస్తుంది. వెలుగు పుట్టకముందే లోపల యుద్ధం ముగిసిపోదు. గెలిసేది ఉదయం కాదు, అలసట. ఓడిపోయేది శరీరం కాదు, అమాయకమైన మనసే. అందుకే చిన్ననాటి నిద్రలు గుర్తొస్తే వయసు పెరగడం అంటే సంవత్సరాలు చేరటమే కాదని, మనసు మీద అదృశ్య భారాలు పేరుకుపోవడమని అర్థమవుతుంది. నిద్ర రాకపోవటం అనేది కేవలం రాత్రి సమస్య కాదు, చెప్పుకోలేని బాధలు మనసులో ఇంకా మేల్కొని ఉన్నాయనే నిశ్శబ్ద సాక్ష్యం. కవితా శీర్షిక మనసులో విరిసిన వసంత వేదం. ప్రకృతి ఒక్కసారి నవ్వితే చెట్లు మాత్రమే కాదు మనసులు చిగురిస్తాయి. ఒక ఉదయం నిశ్శబ్దంగా తలుపు తట్టి మనలో మిగిలిన చీకట్లను వెలుగుతో నింపుతుంది. గాలిలో తేలే పరిమళం పూలదేహం నుంచి మాత్రమే రాదు, ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిన మమతలు మన గుండెలోపలే మళ్లీ పోయడం మొదలైనప్పుడు వస్తుంది. గాలిలో తేలే పరిమళం పూలదేహం నుంచి మాత్రమే రాదు, ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిన మమతలు మన గుండెలోపలే మళ్లీ పోయడం మొదలైనప్పుడు వస్తుంది. వసంతం అనేది ఒక ఋతువే కాదు, అలసిన ఆత్మకు ప్రకృతి రాసే ఓదార్పు లేక. కోకిల కూయడం అంటే ఒక గానం మాత్రమే కాదు, ఒంటరైన మనసుకు జీవితం ఇంకా అందంగా ఉందని చెప్పే అమృతస్వరం. చిగురుంచిన ప్రతియాకు కాలంచేత గాయపడిన జీవనానికి కొత్త ధైర్యం నేర్పుతుంది. విరిసిన ప్రతి పువ్వు ఎంత కఠినమైన రోజైనా మనిషి హృదయం ఇంకా మృదువుగానే ఉందని సాక్ష్యం చెబుతుంది. ఉదయం మెల్లగా భూమిని తాకినట్లే ప్రేమ కూడా మనసును అలా తాకాలి. ఆ స్పర్శ అధికారంగా ఉండకూడదు, ఆత్మీయత మాత్రమే ఉండాలి. ఆ వెలుగులో అహంకారం ఉండకూడదు, అనురాగం మాత్రమే మెరవాలి. అమ్మ చూపులో ఉన్న ఆప్యాయత, నాన్న అడుగులో ఉన్న బాధ్యత, స్నేహితుడి నవ్వులో ఉన్న భరోసా, ఇవన్నీ కలిసిన చోటే ప్రకృతి తన నిజమైన గీతాన్ని ఆలపిస్తుంది. మనుషులు ఒకరికి ఒకరు చెట్ల నీడలై, అలసిన వేళ ఓదార్పుల గాలులై, చీకటి దారుల్లో చిన్న దీపాలై నిలిస్తే ప్రపంచమే ఒక పవిత్ర పండుగ అవుతుంది. ఇంద్రచాపం ఆకాశంలో మెరిస్తే అది కేవలం రంగుల సంబరం కాదు, మనిషి అంతరంగం ఎన్నో వర్ణాల కరుణతో, ప్రేమతో, క్షమతో, ఆశతో నిండాలని ప్రకృతి గీయించిన మహత్తర రూపకం. పంచభూతాల ఈ విశ్వాల సాక్ష్యంలో మన జీవితం ఒక తాత్కాలిక అతిథి గీతమే అయినా దాన్ని మధురంగా పాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. కఠినమైన కాలాన్ని కూడా మమతతో మృదువుగా మలచగలిగితే అదే నిజమైన మానవత్వపు మహాకవిత. మనలో మనం గోడలు కాకుండా గూళ్లు కట్టుకోవాలని, పదాలు కాకుండా పరిమళాలు పంచుకోవాలని, బతుకు కాకుండా బతుకులకు అర్థమవ్వాలని వసంతం నిత్యం మౌనంగా ఉపదేశిస్తుంది. చివరికి ప్రకృతి మన చెంత కూర్చుని చెప్పేది ఇదే: పువ్వులా విరబూయి, పాటలా పరవశించు, నదిలా పంచిపో, ఆకాశంలా విశాలమవ్వు. నీ జీవితం నీకోసం మాత్రమే కాక మరో మనసు తడిసే ఓ మృదువైన జల్లుగా మిగలాలి. చివరికి ప్రకృతి మన చెంత కూర్చుని చెప్పేది ఇదే: పువ్వులా విరబూయి, పాటలా పరవశించు, నదిలా పంచిపో, ఆకాశంలా విశాలమవ్వు. నీ జీవితం నీకోసం మాత్రమే కాక మరో మనసు తడిచే ఓ మృదువైన జల్లుగా మిగలాలి.
1: మీరింతవరకు ఈనాటి తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు విన్నారు.

0: ఆకాశవాణి కార్యక్రమం లేపడు ఆకాశవాణితో నా అనుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు.
1: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో మూడవ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపుర పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితోటి ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం నరసింహరావు గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
2: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
2: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పనిదినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పనిదినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు, కానీ ఆదివారం వస్తే చాలు పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్లమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్లు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరరావు గారు. వాళ్ల వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదే అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
2: చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకతని నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
2: తప్పకుండానండి. దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గరటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను నేను.
1: మర్చిపోలేదంటారు?
2: మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994 మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
1: అంతటి ఏసీలో కూడా
2: మైకు ముందు కూర్చుంటే తడారిపోవడం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు

0: కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్ ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా వందల ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళనాలు నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశం ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తోంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటల్లాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు ఇలా ఎన్ని కార్యక్రమాలు వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు, ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళకి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనే దానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శనం ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో వందల కొద్ది ఛానళ్లు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క.
1: అవునండి.
0: పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాలని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో, ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత, మహిళా కార్మిక, కర్షక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల జనశ్రేయస్సు, వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత, ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ, బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు

0: పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలిటి వెంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు శేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు వ్యాఖ్యాతగా పనిచేశాను. నాలాంటి ఎందరో కవులకి కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మసదన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నాను.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరింతవరకు ఆకాశవాణితో నానుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ కేబినెట్ను గవర్నర్ ఆర్ఎస్ రవి ఈరోజు రద్దు చేశారు. లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు: ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం సెల్యూట్ చేస్తోందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమాధికారానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని అభివర్ణించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదిముట్టించే విషయంలో భారతదేశం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. పెహల్గాంలో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం తగిన బుద్ధి చెప్పిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి జేజేలు పలుకుతోందని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా ఒక సాధనంగా వాడుకుంటోందని చెప్పారు. ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు భారతదేశానికి ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటించారు.
1: We are marking the first anniversary of Operation Sindoor. The entire world saw the Pahalgam terrorist attack for what it was. We gave a befitting reply to Pakistan for its sponsorship of cross-border terrorism. The world knows that cross-border terrorism has long been used by Pakistan as an instrument of state policy. We in India have every right to defend ourselves against terrorism. We will continue to work to strengthen the global fight against terrorism.
0: అదేవిధంగా సింధూ జలాల ఒప్పందంపై ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి నిరంతరం మద్దతు ఇస్తున్నందువల్ల ఆ ఒప్పందం నిలిపివేయబడిందని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును సంపూర్ణంగా విరమించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశ కార్మిక వర్గం, యువశక్తి పట్ల గౌరవం గణనీయంగా పెరిగిందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దాని ఫలితంగా నిరుద్యోగ రేటు సుమారు 3.2% తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వృత్తిపరమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, భారతదేశ కార్మిక వర్గానికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకురావడంలో ఒక కీలక ముందడుగని మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
2: 40 ఇయర్స్ సభీ శ్రమిక్ కో సాల్ మే ఏక్ బార్ హెల్త్ చెకప్ కి గ్యారంటీ దీ థీ. ఏక్ గ్యారంటీ కా ఇంప్లిమెంటేషన్ కా ప్రారంభ ఆజ్ సే సారే దేశ్ మే హువా హై. దేశ్ కే సభీ శ్రమిక్ కో ESIC కి హాస్పిటల్ కే ద్వారా ఉస్కా హెల్త్ చెకప్ కరా జాయేగా. కై ఏసీ బీమారీ జో ప్రైమరీ లెవల్ పర్ హీ సగ్యాన్ మే ఆ జాయేగీ తో ఉస్కా ఇలాజ్ కర్కే దేశ్ కే హమారే శ్రమిక్ కా స్వాస్థ్య కో సునిశ్చిత్ కరా జాయేగా కి ఆప్ ESIC హాస్పిటల్ కి ములాకాత్ లేకే ఆప్కా హెల్త్ చెకప్ కర్వాయే స్వాస్థ్య కో సునిశ్చిత్.
0: 5 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో పశ్చిమ బెంగాల్ కేబినెట్ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు రద్దు చేశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దక్కించుకోనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేశారు. శనివారం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. మొత్తం 293 స్థానాలకు గాను 207 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి మెజారిటీ దక్కించుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని

0: ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఎన్నుకోనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. ప్రత్యుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డులు సమగ్ర పర్యవేక్షణకు ఈ జనని డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం దీని ప్రధాన లక్ష్యం. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సిఐఎస్హెచ్లో నిర్వహించిన ఫ్రూట్ హారిజాన్ 2026 సదస్సులో కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ఉత్పత్తిని పెంచడం మాత్రమే ఇకపై సరిపోదని, ప్రపంచ పండ్ల మార్కెట్లో బలమైన గుర్తింపును నెలకొల్పడానికి భారత్ ఇప్పుడు నాణ్యత, నిల్వ సామర్థ్యం, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎగుమతుల ప్రమాణాలపై కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయం ఇకపై కేవలం పొలాలకే పరిమితం కాకూడదని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ, ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు మొత్తం సరఫరా గొలుసును బలోపేతం చేయడం ప్రస్తుతం చాలా అవసరమన్నారు. దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించడమే ఈ సదస్సు లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: ఆమ్ ఉత్పాదిత కర్తే ఔర్ జిత్ని అచ్చీ క్వాలిటీ కా కర్తే దునియా మే నహీ హోతా, ఆమ్ హో, అంగూర్ హో, కేలా హో, లీచీ హో, లేకిన్ ఎక్స్పోర్ట్ హమారా కాఫీ కమ్ హై. హమ్ యే చాహతే హై కే హమారే ఫల్, హమారీ సబ్జియాం, ఉన్కా నిర్యాత్ బఢేగా తో కిసానో కీ ఆయ్ భీ బఢేగీ ఔర్ విదేశీ ముద్రా భీ హమారే దేశ్ మే ఆయేగీ, రోజ్గార్ కే అవసర్ భీ బఢేంగే.
0: బీహార్ కేబినెట్లో నూతన మంత్రులుగా పలువురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 32 మంది మంత్రివర్గంతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువు తీరింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ జేడీయూ, ఇతర పార్టీలతో కలిసి బీహార్లో ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ మంత్రివర్గ విస్తరణలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్కు చోటు దక్కింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 15, జేడీయూకు 13, రామ్విలాస్ ఎల్జీపీకి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలకు ఒక్కో మంత్రి పదవి లభించాయి. పాట్నాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం, భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సుసంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రధాన నివేదికను నీతి ఆయోగ్ ఈరోజు విడుదల చేసింది. పాఠశాల ప్రవేశాలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత తత్వం, అభ్యాసన ఫలితాలు వంటి కీలక అంశాల ఆధారంగా భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థపై ఒక దశాబ్దం పాటు చేసిన సమగ్ర విశ్లేషణను ఈ నివేదిక అందిస్తుంది. 13 సమగ్ర సిఫార్సులతో కూడిన వివరణాత్మక కార్యాచరణను ఇది తెలియజేస్తుంది. ఇందులో 8 వ్యవస్థాగత సిఫార్సులతో పాటు 5 విద్యా సంబంధిత సిఫార్సులు కూడా ఉన్నాయి. ఇవి మిశ్రమ పాఠశాలలు, హేతుబద్ధీకరణ ద్వారా పాఠశాల నిర్మాణాన్ని సంస్కరించడం వంటి పాఠశాల మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయి. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జైంట్స్ 9 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. ఇక వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే ప్రియాంక అరోడా.

కార్యక్రమంలో తర్వాత రాజశ్రీ రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వేట ఈ చిత్రం నుండి.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గృహప్రవేశం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతరచన గోపి.

0: మీరింతవరకు ఆపాత మధుర చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఏ ఆకాశవాణి హై అఖిల భారతీయ ప్రాదేశిక లోక్ సంగీత్ ఏవం సుగమ్ సంగీత్ కార్యక్రమ కే అంతర్గత్ ఆజ్ హమ్ ఆప్కో శ్రీ రాజేష్ సోదాతర్ కే గుజరాతీ లోక్ గీత్ సునవాయేంగే. సోదాతర్ రాజేష్ జగదీష్ చంద్ర అహ్మదాబాద్ గుజరాత్ కే ఏక్ జానే మనే గుజరాతీ లోక్ గాయక ఔర్ లోక్ నృత్య నిర్దేశక హై. ఉన్హోనే గుజరాతీ భాషా మే స్నాతక్ కీ డిగ్రీ హాసిల్ కీ హై ఔర్ ఏక్ కలాకార్ కే తౌర్ పర్ సంగీత్ రేడియో ఔర్ టెలివిజన్ కే సాథ్ సక్రియ రూప్ సే జుడే రహే హై. करीब 80 से ज्यादा गुजराती एल्बमों और कई टीवी और रेडियो मंचों पर अपनी प्रस्तुतियों के जरिए उन्होंने लोक कलाओं के क्षेत्र में अहम योगदान दिया है. वे लोक नृत्य और गायन के क्षेत्र में अंतर विश्वविद्यालय राज्य और राष्ट्रीय युवा उत्सव में कई बार विजेता रह चुके हैं. इसके अलावा उन्होंने पूरे भारत में कई प्रतिष्ठित विश्वविद्यालयों और सांस्कृतिक उत्सवों में निर्णायक जज की भूमिका भी निभाई है. श्रोताओं, अब सुनते हैं श्री राजेश सोदातर के आकाशवाणी के 90 वर्ष की प्रसारण यात्रा पर अपने विचार.
2: नमस्कार दोस्तों, आकाशवाणी को गौरवशाली 90 वर्ष पूरे करने पर हार्दिक बधाई. यह भारतीय संगीत और संस्कृति का एक प्रकाश स्तंभ है. आकाशवाणी के साथ मेरी यात्रा सचमुच यादगार रही है. मैं अहमदाबाद गुजरात से राजेश सोढ़ातर कामना करता हूं कि आने वाले वर्षों में भी इसे निरंतर सफलता मिलती रहे. अस्तु.
1: आज के कार्यक्रम का आरंभ श्री राजेश गुजराती लोकगीत आवी रूड़ी अजवाड़ी रात से कर रहे हैं. आवी रूड़ी अजवाड़ी रात एक प्यारा गुजराती लोकगीत है जो प्यार प्रकृति और चांदनी रात की कोमल भावनाओं को खूबसूरती से चित्रित करता है.